0: Seth reached Himalayan nation on Sunday on an official visit at the invitation of his Nepalese army counterpart, General Ashok Raj Sigdel. The Indian Meteorological Department has issued a red colour warning for very heavy rainfall to extremely heavy rainfall over Jharkhand today. The weather agency forecast heavy to very heavy rainfall over Bihar, Chhattisgarh, East Madhya Pradesh, Himachal Pradesh, Odisha and West Uttar Pradesh today. In badminton, India's Ayush Shetty stunned world number one in defending champion Shi Yuqi of China in the first round of the men's singles at the BWF Badminton World Championships in New Delhi. PV Sindhu and the women's doubles pair of Teresa Jolly and Gayatri Gopichand also advanced to the second round as Indian shuttlers made a winning start to their campaign. In men's cricket, India will look to press home their advantage against Sri Lanka on the fourth day of the first test in goal after taking a commanding lead of 178 runs at the end of day three. Indian bowlers bowled out the hosts for 284 in the first innings. Manav Sutar was the pick of the Indian bowlers, claiming four wickets, while Ravindra Jadeja took three. For Sri Lanka, Sonal Dinushe scored his maiden test century, while Niroshan Dikwela contributed 80 runs. Indian women's hockey team will face South Africa in their second Pool D match at the AFIH Women's World Cup 2026 in Amstelveen, Netherlands today. India began their campaign with a 2-2 draw against Olympic silver medalist China. And that is the end of this news bulletin.
1: Akashavani Nizamabad Kendram Nilayamlo Samayam 6 Gantala 10 Nimishalu Ippudu Vinandi.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: భక్తి రంజని కార్యక్రమంలో ఇప్పుడు విందాం భక్తి గీతాలు. శ్రీ విఘ్నేశ్వర భక్తి.

0: భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర భక్తి గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరో భక్తి గీతం.

0: మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో భక్తిరంజని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరో భక్తి గీతం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయముల సమయం 6:40. ఇప్పుడు వినండి సూక్తి సుధా. ఏ సుధాకర్ శర్మ గారు అందించే మహితోక్తులను వింటారు.
1: మా ఉత్తమమైనది. మంచి గుణములు కలిగిన మానవుడు ఉత్తమోత్తముడు. మంచి గుణములలో ఉత్తమోత్తమైన గుణం దాన గుణం. ప్రతి మనిషి తనకున్న దానితో తృప్తిపడాలి. తన సంపాదనలో కొంచెమైనా సరే లేనివానికి దానం చేయాలి. అప్పుడే మానవ జన్మ ధన్యమవుతుంది. దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వముచితజ్ఞత అభ్యాసేన న లభ్యంతే చత్వారస్సహజా గుణాః. దానగుణం, ప్రియంగా మాట్లాడడం, ధైర్యగుణం, మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోవడం, ఈ నాలుగు జన్మతో వచ్చేవే గాని నేర్చుకుంటే వచ్చేవి కావు. దత్త భుక్త ఫలం ధనం అన్నారు. అంటే ధనము కలిగినందుకు దానం చేయాలి, లేకుంటే అది నిష్ఫలమవుతుంది. పిబంతి నద్య స్వయమేవనాంభః ఖాదంతి న స్వాదు ఫలాని వృక్షాః పయోధరా సస్యమదంతి నైవ పరోపకారాయ సతాం విభూతి. నదులు తమ నీటిని తాము త్రాగుటలేదు, చెట్లు తమ ఫలములను తాము తినడం లేదు, మేఘములు తాము పండించిన సస్యములను తాము అనుభవించడలేదు. ఇవన్నీ పరులకు దానము చేయుచున్నవి కదా. దానం భోగో నాశస్త్రిస్రో గతయో భవంతి విత్తస్య యోన దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి. ధనమునకు దానము, అనుభవము, నాశము అను మూడు గతులు గలవు. ధనికుడు ఎవడైతే ధనమును దానము చేయక తాను అనుభవింపగా ఉంటాడో వాని ధనము నాశనమగును. అందుకే దానహీను జూచి ధనము నవ్వు అని వేమన అన్నాడు. డబ్బు సంపాదించి ధర్మం చేయకుండా దాస్తే ఆ డబ్బు చనిపోయిన వాని వెంట రాదు, వాడు చేసిన పాపపుణ్యములే వాని వెంట వస్తాయి. వలయమున ఒప్పదు ఈవిచే వెలయు పాణి అని భర్తృహరి చెప్పాడు. మానవుని చేయి కంకణములతో, కడియములతో, గడియారములతో ప్రకాశింపదు, దానగుణము చేతనే ప్రకాశిస్తుంది అని భావం. నాన్నోదక సమందానం న ద్వాదశ్యాపరం వ్రతం న గాయత్ర్యా పరో మంత్రో న మాత పరదైవతం. దానములలో అన్నదానము, వ్రతములలో ద్వాదశీ వ్రతము, మంత్రములలో గాయత్రి మంత్రము, తల్లి నుంచిన దైవము లేవు. కాబట్టే మన పూర్వులు అన్నసత్రాలు కట్టించి అన్నదానం, చెరువులు బావులు తటాకములు నిర్మించి జలదానం చేసి ధన్యులైనారు. అదాన దోషేణ భవేద్ దరిద్రో దారిద్ర్య దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. దానము చేయకపోతే దరిద్రుడవుతాడు. దరిద్రం వల్ల పాపం, పాపం వల్ల నరకం, నరకం నుండి మరలా దరిద్రుడై పుట్టి ఆ దరిద్రం వలన మరలా పాపి అవుతాడు. కావున మనిషి ఎంతో కొంత దానగుణం కలిగి ఉండాలి. తా కొంచెక ఇచ్చువాడే దాత ధరిత్రిన్ అన్నాడు బద్దెన. నిజమైన దాత ఎవడయ్యా అంటే సంకోచించకుండా అనగా బాధపడకుండా ఇచ్చేవాడే నిజమైన దాత అని దీని అర్థం. కాబట్టి మనస్ఫూర్తిగా దానం చేస్తేనే అది సార్థకమవుతుంది. దానము చేయగోరిన వదాన్యునకు ఈయగ శక్తి లేనిచోనైన పరోపకారమునకై ఒక దిక్కున తెచ్చి అయిన ఈ బూనును. దానగుణం కలవాడు తన దగ్గర ఏమీ లేకున్నా వేరొక చోటు నుండి తెచ్చి పరోపకారం చేస్తాడు. మేఘం సముద్రానికి వెళ్ళి నీటిని తెచ్చి వానను కురిపించున్నది కదా. అవసరమున్నవాడికి, అర్హుడైన వానికి దానం చేయాలి, గాని అపాత్ర దానం చేయకూడదు. సముద్రమున వాన గురియుట, ఆకలి లేని వానికి అన్నము పెట్టుట, ధనవంతునకు దానము చేయుట, ఇవన్నీ నిష్ప్రయోజనములే. దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదుహు. దరిద్రునికి దానం చేయుట, పూజకు నోచుకొని శివలింగమునకు పూజ చేయుట, అనాథ ప్రేతమునకు సంస్కారం చేయుట, ఈ మూడు అశ్వమేధయాగ ఫలమునిచ్చును. కర్ణుడు, శిబి, రంతిదేవుడు మొదలగు వారంతా దాన గుణములో ప్రసిద్ధులు. ఈనాడు అన్నదానం, జలదానములే కాక నేత్రదానం, రక్తదానం మొదలైనవెన్నో చేస్తూ సమాజ సేవ చేస్తున్నారు. మంచి మనస్సుతో ఇచ్చే ఏ దానమైనా గొప్పదే. అట్టి దానం చేసేవాడు దాత, ఆ దాతే చరితార్థుడవుతాడు.
0: ఇంతవరకు ఏ సుధాకర్ శర్మ గారు అందించిన మహితోక్తులు విన్నారు సూక్తి సుధా కార్యక్రమంలో. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, అనంతరం సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఎల్నిన్నో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్య, వైద్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశం కోసం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నిర్వహించే డ్రోన్ పరిశ్రమల రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో ఎల్నిన్నో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభలో ఎల్నిన్నోపై జరిగిన చర్చలో ఆయన నిన్న మాట్లాడుతూ జలాశయాలు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గిపోతోందని తెలిపారు. గోదావరి బేసిన్లోనూ నీటి లభ్యత తక్కువగా ఉందని, నీటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచిస్తూ

0: రాజ్యానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సనత్ నగర్ లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం ప్రారంభించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు టిమ్స్ ను ప్రారంభించామని చెప్పారు. రాష్టంలో 4 కోట్ల మందికి వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఆధునిక వైద్య సేవలు ప్రారంభిస్తున్నామని వివరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 5,226 కోట్ల రూపాయలు ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని కలికిరిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్కి చెందిన కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ యాంటీ టెర్రరిజం స్కూల్ సీఐఏటీ 3వ శిక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ సబార్డినేట్ అధికారుల భవనాలను ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో సీఆర్పీఎఫ్ జవాన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. దేశ రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి బండి సంజయ్ తెలుపుతూ
1: హమారీ సురక్షా వ్యవస్థ కే ఇతిహాస్ మే ఏక్ మీల్ కా పత్తర్ హై. హమ్ సబ్ మిల్కర్ అప్నే దేశ్ కే సబ్సే బడే ఔర్ గౌరవశాలి అంతరిక్ష సురక్షా బల్ సీఆర్పీఎఫ్ కే బునియాదీ ఢాంచే కో సశక్త్ ఔర్ ఆధునిక బనానే కీ దిశా మే కై మహత్వపూర్ణ కదమ్ ఉఠా రహే.

0: हैं। केवल ईंट गारे और कंक्रीट से बनी इमारतें नहीं है, बल्कि यहाँ हमारे जवानों के कल्याण, उनकी कार्यक्षमता को बढ़ाने और उनके जीवन स्तर को श्रेष्ठ बनाने के लिए हमारी सरकार की सुदृढ़ प्रतिबद्धता का जीवंत प्रतीक है।
1: ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల పడవ సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైంది. ఈ నెల 3న అల్లవరం ఓడరేవు నుంచి వేటకు వెళ్లిన జాలర్లు 10 రోజుల్లో తిరిగి రావాల్సి ఉన్నా రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పందిస్తూ అవసరమైన అన్ని వనరులను వినియోగించి గాలింపు రక్షణ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. జాతీయ స్థాయి సాంకేతికత ఆధారిత అభ్యాస కార్యక్రమం ఎన్పిటిఈఎల్ నిర్వహించిన క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులో బంగారు వెండి పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిన్న అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఐఐటి మద్రాస్, ఐబీఎం నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 4 వారాల కోర్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి 19,000 మంది పరీక్షకు హాజరుకాగా 2,839 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు. రాష్ట్రంలో 100,000 మంది క్వాంటమ్ నిపుణులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఓర్వకల్లులోని డ్రోన్ సిటీలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పరిశ్రమల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ పరిశ్రమల అభివృద్ది, పెట్టుబడులు, భవిష్యత్ అవకాశాలపై కేంద్ర మంత్రి చర్చించనున్నారు. అనంతరం కర్నూలులోని లోక్సభ సభ్యులు బి నాగరాజు కార్యాలయాన్ని సందర్శిస్తారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగే బీజేపీ రాష్ట కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఈరోజు పాల్గొంటారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సాయంత్రం యువ సంవాదం కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. కాగా నిన్న రాత్రి భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్న నితిన్ నబీన్ కు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఇతర నాయకులు స్వాగతం పలికారు. తెలంగాణలోని జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ది పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు తెలిపారు. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ నిర్వహించిన జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ది సమావేశంలో హైదరాబాద్లోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ 3,245 ఎకరాల్లో అభివృద్ది చేస్తున్న జహీరాబాద్ పారిశ్రామిక వాడకు 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని చెప్పారు. స్మార్ట్ సిటీలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానము ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఈరోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: తెలంగాణలోనూ ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. శాసనసభలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంపై మంత్రి నిన్న మాట్లాడుతూ 90 రోజులకు పైగా పనిచేసే నిర్మాణ కార్మికులు, మైనింగ్ రంగ నిపుణులు కూడా సంక్షేమ పథకాలకు నమోదు చేసుకునేందుకు అర్హులని వివరించారు. అర్హులైన వారు మిత్ర యాప్ ద్వారా

నమోదు చేసుకోవచ్చన్నారు. అర్హులైన ప్రతి కార్మికుడికి సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రానున్న రోజుల్లో ప్రజలకు ప్రపంచస్థాయి ప్రయాణ సౌకర్యాలు, సరికొత్త అనుభూతిని అందించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జీఎంఆర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి ప్రసన్న మంత్రితో నిన్న సమావేశమయ్యారు. విమానాశ్రయం ప్రారంభోత్సవం, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైన సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలకంగా నిలుస్తుందని, ఈ ప్రాంత రూపురేఖలను మార్చనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎల్నిన్నో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్య, వైద్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశం కోసం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నిర్వహించే డ్రోన్ పరిశ్రమల రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు పాల్గొంటారు.

0: पादोन एकादशवादने सेवायाः उद्घाटनं करिष्यति। भारतर्तु विज्ञान विभागेन अद्य झारखण्डे अतिवृष्टिमालक्ष्य रक्तवर्णपरा संचेतना प्रसारिता। ऋतु विभागेन अद्य बिहार छत्तीसगढ़ पूर्व मध्य प्रदेश हिमाचल प्रदेश ओडिशा पश्चिमोत्तर प्रदेशानां च विभिन्नेषु भागेषु अतिवृष्टेः संभावना पूर्वानुमानिता। बैडमिंटन क्रीडायां भारतस्य आयुष शेट्टी नवदिल्ल्यां आयोजितायां BWF बैडमिंटन विश्वस्पर्धायां पुरुषाणां एकल वर्गस्य प्रथमचरणे विश्वस्य प्रथम क्रमांकितं वर्तमान विजेतारं च चीन देशीयं शी यू क्यूई इत्येनं पराजित्य विजयम् अवाप्तवान्। तत्रैव पीवी सिंधुः तथा महिलानां युगलवर्गस्य भारतीय युगलं त्रिसा जौली गायत्री गोपीचन्द अपि द्वितीय चरणे प्रविष्टे। इति वार्ताः।
1: आकाशवाणी निजामाबाद केंद्रम నిలయముల సమయం 7 గంటలు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
5: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు విందాం ప్రసార వివరాలు. నూట 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ పూట. 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధగీతం భక్తిగీతంతో పాటు 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ నూకల గారి సలహాలు సూచనలు వింటారు. అలాగే 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో వాట్సాప్ మెసేజ్ని పంపించి మీకు నచ్చిన సినీ గీతాలను వినవచ్చు. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రారంభమై 3 గంటల వరకు కొనసాగుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 5:00 అభిరుచి సినీ గీతాలు వింటారు. 5:30 లలిత గీతాలు ప్రసారమవుతాయి. 5:45 సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం ఉంటుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ప్రాంతీయ వార్తలు వింటారు 6:10, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 సమాచార దర్శిని లేదా ప్రబోధ గీతం, 6:35 సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం, 7:45

నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 8 గంటలకు అభిరుచి సినీ గీతాలు వింటారు. 8:30 జానపద గేయాలు ప్రసారమవుతాయి. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అలనాటి మధురగీతాలు మిమ్మల్ని అలరిస్తాయి. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఆటంకాలను త్వరగా తొలగించి సమయబద్ధంగా పూర్తి చేయడంపైన దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదుకు సంబంధించిన కేసులపై ప్రాధాన్యత ప్రాతిపదికన దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శన కొనసాగడంతో రాష్ట ప్రభుత్వం 2024లో నిర్వహించిన పోటీ పరీక్షలను రద్దు చేసింది. శ్రీలంకతో మొదటి టెస్టులో భారత జట్టు 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేవలం అనుమతులు ఇవ్వడంతో సరిపెట్టకుండా వాటిని సకాలంలో పూర్తి చేయడం, భూమి కేటాయింపులు, పెట్టుబడులు, ఉత్పత్తి ప్రారంభించడంపైన ప్రధానంగా దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భూమి సేకరణ, కనెక్టివిటీ, చట్టపరమైన అనుమతులు, ప్రాజెక్టు నిర్దిష్ట స్పెషల్ పర్పస్ వెహికల్స్ అధికారులకు సంబంధించిన అడ్డంకులను రాష్ట్రాలు వెంటనే పరిష్కరించాలని ఆర్థిక మంత్రి చెప్పారు. న్యూఢిల్లీలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఎపెక్స్ మానిటరింగ్ అథారిటీ 3rd సమావేశానికి నిన్న నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. తయారీ రంగాన్ని విస్తరించడానికి లాజిస్టిక్స్ పోటీ తత్వాన్ని బలపరిచేందుకు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే పారిశ్రామిక కారిడార్లు రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వ వ్యూహంలో ఈ కారిడార్లు ఒక కీలకమైన భాగమని ఆర్థిక మంత్రి చెప్పారు. టీమిండియా స్ఫూర్తితో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పారిశ్రామిక కారిడార్ల అభివృద్దిని ముందుకు తీసుకెళ్లాలని ఆమె సూచించారు. పీఎం గతిశక్తి ద్వారా సమగ్ర ప్రణాళిక, పెట్టుబడిదారులకు అనుకూలమైన భూ కేటాయింపు విధానాలను నిరంతరం ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ సమావేశంలో మాట్లాడుతూ పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను మరింత వేగంగా ఫలితాలు సాధించే దిశగా అమలు చేయాలని, సకాలంలో పెట్టుబడులు పెట్టడం, కార్యకలాపాలు ప్రారంభించడంపై దృష్టి పెట్టాలని కోరారు. భారత్ వివిధ దేశాలతో సంతకాలు చేసిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతు గల షెహజాద్ భట్టి ఉగ్రవాద నెట్వర్క్ను ధ్వంసం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. 200 మందికి పైగా ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం ద్వారా విధ్వంసక దాడి కుట్రలను ప్రభుత్వం భగ్నం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి ఈ నెట్వర్క్ను ఛిన్నభిన్నం చేశాయని, ఇది ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానానికి ఒక అద్భుతమైన ఉదాహరణని సోషల్ మీడియాలో అమిత్ షా చెప్పారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ ఉగ్రవాద బృందం నుంచి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు గల గ్రానేడ్లు, పిస్టల్స్, తూటాలు, నిఖా కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాల వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కూడా అమిత్ షా వెల్లడించారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్దమైన పాలనను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ ఎన్కే సింగల్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన నగదు లేదా ఆస్తుల స్వాధీనాన్ని 24 గంటల్లోపు జిల్లా మ్యాజిస్ట్రేట్, అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ లేదా సంబంధిత కోర్టుకు నివేదించాలని, ఆస్తులు స్వాధీనం చేసుకున్నందుకు గల కారణాలను తెలియచేయాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి ఏడాదిలోగా దర్యాప్తు పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని, అందుకు సంబంధించి త్రైమాసిక నివేదికలు కూడా సమర్పించాలని, అలాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు పట్టుకున్న 10 లక్షల రూపాయలకు పైగా నగదు వివరాలను ఆదాయం పన్ను అధికారులకు అందజేయాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. బళ్లారిలో 2014 లోక్సభ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున నల్లధనం పట్టుబడిన సంఘటనకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ నాటికి దేశంలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1000 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. ఇందులో వరి పంట 379 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజలు 184 లక్షల హెక్టర్ల పైగా విస్తీర్ణంలో వేశారని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
శ్రీ అన్నం చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు 172 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పత్తి సాగు సుమారు 107 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థుల 24 రోజుల నిరసనల అనంతరం రాష్ట ప్రభుత్వం 2024 జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను, టీడీపీఎల్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలను రద్దు చేసింది. ప్రత్యేక మంత్రివర్గ సమాపేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నిన్న సాయంత్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 2014 నుంచి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేపీఎస్సీ, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జేఎస్ఎస్సీ నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్షలపై సమగ్ర విచారణకు కూడా రాష్ట ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ నిర్ణయం కేవలం మొదటి అడుగు మాత్రమేనని విద్యార్థి నాయకుడు పీయూష్ కుమార్ అన్నారు. 11 నుంచి 13 జేపీఎస్సీ పరీక్షలు సీబీఐ విచారణకు సంబంధించి నిరసనకారుల డిమాండ్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. పరీక్ష నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇటీవలి సమస్యల నేపథ్యంలో ఎన్టీఏ తీసుకున్న చర్యల గురించి అధికారులు మంత్రికి వివరించారు. 50 మందికి పైగా సిబ్బందిని తొలగించినట్లు, 10 కొత్త ప్రొఫెషనల్ లీడర్షిప్ పోస్టులకు ప్రకటన జారీ చేసి వారిని విధుల్లోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యవర్గ బృందాన్ని నిన్న ప్రకటించారు. వసుంధరా రాజే సింధియా, తీరత్ సింగ్ రావత్, రామ్ మాధవ్, బైజయంత్ జయపాండ, సర్దార్ మన్ప్రీత్ సింగ్ బాదల్, రేఖా వర్మలతో సహా 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ నియమించారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. బీఎల్ సంతోష్ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, స్మృతి ఇరానీ, విప్లవ్ కుమార్ దేవ్ తో సహా 8 మంది పార్టీ నేతలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నవీన్ నియమించారు. జార్ఖండ్లో అత్యంత భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఈ రోజు కురిసే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రానున్న 2-3 రోజుల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కేరళలోని వెళ్ళనం సముద్ర రేవు నుంచి నేరుగా ఎగుమతులు, దిగుమతులు ఈవేళ ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి వీడి సతీశన్ ఉదయం 10:45 ఈ సేవలను లంచనంగా ప్రారంభిస్తారు. కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. విళనం పోర్ట్ ఆపరేషన్లో కొత్త దశకు నంది పలుకుతూ ఇక్కడి నుంచి నేరుగా కార్గో ఎగుమతులు, దిగుమతులు ఈరోజు ప్రారంభమవుతాయి. ఇంతవరకు విళనం పోర్ట్ ప్రధానంగా అంతర్జాతీయ ట్రాన్స్షిప్మెంట్ హబ్గా మాత్రమే పనిచేసింది. గాలిలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ 3వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 178

0: నాలుగుల ఆధిక్యంలో నిలిచింది. నాలుగో రోజు ఆటలో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆల్అౌట్ కాగా దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో టాప్ స్కోర్లో నిలిచారు. కేఎల్ రాహుల్ 82 పరుగులు చేశారు. ఈ సిరీస్లో రెండవది చివరి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 23 తేదీ నుంచి కొలంబోలో జరుగుతుంది. జురాండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ షిలాంగ్ లాజాంగ్పై 5-2 గోల్స్ తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్లోకి దూసుకుని వెళ్ళింది. ఈ విజయంతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ వరుసగా 4వ జురాండ్ కప్ సెమీఫైనల్స్కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ఆటంకాలను త్వరగా తొలగించి సమయబద్ధంగా పూర్తి చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాలకు చెప్పారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదుకు సంబంధించిన కేసులపై ప్రాధాన్యత ప్రతిపదికన దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2024 పోటీ పరీక్షలను రద్దు చేసింది. శ్రీలంకతో మొదటి టెస్టులో భారత జట్టు 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15.

విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాతలహరి. కార్యక్రమంలో ప్రబోధగీతం భక్తిగీతంతో పాటు 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ నూకల గారి సలహాలు సూచనలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా మడుగుల తామరా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
5: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
5: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
5: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
4: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
5: సంప్రదించండి.
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
5: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253344. డాక్టర్ బలరామ్ జాదవ్.
5: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
4: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
5: డాక్టర్ బలరామ్ జాదవ్,
4: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
6: ఏ, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
7: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
6: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
7: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
6: బంగారం ధర తగ్గితే?
7: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
8: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
9: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
10: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
9: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
11: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
4: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
11: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
11: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
5: 24 గంటలు అత్యవసర సేవలు.
4: NABH గుర్తింపు.
5: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
12: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
9: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి

0: సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: ప్రకటనలు విన్నారు. మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ప్రభాతలహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక పాట, స్వాతికిరణం సినిమా నుండి.

0: స్వాతికిరణం సినిమా నుండి పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:30. ఇప్పుడు వినండి, నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ నూకల గారి సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం మనం కంటికి సంబంధించినటువంటి సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఎంత తెలుసుకున్నా కొంత మిగిలిపోతూనే ఉంది. గత వారం డాక్టర్ గారు చక్కగా కంటికి వివిధ రకాల ఇంజ్యూర్స్ అయినప్పుడు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో తెలియజేశారు. ఇప్పుడు మనకొచ్చిన సందేహం ఏంటంటే, మరి ఆ ఇంజ్యూరీస్ అనేటువంటివి రకరకాలుగా జరుగుతాయి కాబట్టి కొన్ని కెమికల్స్ వల్ల కూడా కంటికి ఇంజ్యూరీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ కంటికి కెమికల్స్ ద్వారా వచ్చే ఇంజ్యూరీస్ని ఎంతవరకు మనము రికవర్ చేయవచ్చో, కంటి చూపును తెప్పవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటిలాగే నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, అట్లాగే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో మంచి అనుభవం పొందినటువంటి డాక్టర్, గోల్డ్ మెడలిస్ట్, రెటినా కేటరాక్ట్ సర్జన్ డాక్టర్ నవీన్ నూకల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, ఇప్పుడు మనం గతంలో మీరు వివిధ రకాల ఇంజ్యూరీ అయినప్పుడు మనకు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుందో తెలియజేశారు. ఇప్పుడు నాకు వచ్చిన సందేహం ఏంటంటే, మరి వివిధ రకాలైనటువంటి కెమికల్స్ వల్ల కూడా ఈ కంటికి ఇంజ్యూరీస్ అవుతూ ఉంటాయి, మరి వీటిని ఎట్లా మనము నివారించవచ్చు అంటారు?
4: తప్పకుండా అండి. సో మనకు ఎట్లాగైతే ఇంజ్యూరీస్ అంటే ఒకే రకంగా ఉండవు. ఇంజ్యూరీస్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎట్లా అంటే థర్మల్ ఇంజురీస్ అంటాం, అంటే టెంపరేచర్ రిలేటెడ్ థర్మల్ ఇంజురీస్, అంటే కోల్డ్ ఏదైనా, కోల్డ్ ఏమైనా తగిలినా కానీ, లేదా హార్ట్ ఏమైనా తగిలినా కానీ, అంటే ఫైర్ కానీ, అది థర్మల్ ఇంజురీస్ అంటాము. మెకానికల్ ఇంజురీస్ అంటే ఇట్లా స్పీడ్గా వచ్చి కంటికి తగలడం అనమాట. ఏదైనా ఆబ్జెక్ట్, ఇప్పుడు స్టోన్ వచ్చి తగిలింది, అది మెకానికల్ ఇంజురీ. ఇంకోటి ఏంటంటే కెమికల్ ఇంజురీస్. కెమికల్ ఇంజురీస్ అంటే కెమికల్స్, ఇప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్ చూస్తాం కదా మొత్తము, ఆ కెమికల్స్ యాసిడ్స్, ఆల్కలై, ఏవైనా సరే అవన్నీ ఏ కెమికల్ అయినా కంటి సర్ఫేస్ మీద పడితే కూడా దానివల్ల కూడా కంటి లోపల ఇంజురీ అవుతుంది, దాన్ని మనం కెమికల్ ఇంజురీస్ అంటాము. సో ఈ కెమికల్ ఇంజురీస్ ఎలా అవుతాయి అంటే, రెగ్యులర్గా ఎక్కువగా మనం చూసేవి ఎలా అంటే వర్క్ ప్లేసెస్లో, వాళ్ళు వర్క్ చేసే దగ్గర యాక్సిడెంటల్గా కెమికల్ కంటిలో పడడం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ల్యాబ్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా బయోకెమిస్ట్రీ ల్యాబ్, ఏదో రీసెర్చ్ ల్యాబ్, లేదా ఫార్మా ఇండస్ట్రీస్, వాళ్ళు సాల్వెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ సాల్వెంట్స్ ఉంటాయి, యాసిడ్ ఉంటాయి, ఆల్కలై ఉంటాయి, అవి మిక్స్ చేయడము, ఇది అందులోకి పంపించడం, అట్లా ఉంటాయి అన్నమాట. సో అట్లా చేసేటప్పుడు ఏంటంటే అది కొంచెం స్పిల్లేజ్ కావడం, అంటే ఒలికిపోవడము, అది ఒక్కోసారి వచ్చి కంట్లో పడడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ యాసిడ్ కానీ ఆల్కలై కానీ ఏంటంటే డిఫరెంట్గా వాటికి పవర్ ఉంటుంది అనమాట. పిహెచ్ ఎప్పుడైతే ఉంటుందో దానివల్ల దానికి పవర్ వస్తుంది. అది ఎప్పుడైతే కంటి మీద పడుతుందో, కంటి లోపల, అప్పుడు అది కంటి లోపల మనకు చాలా డ్యామేజ్ చేస్తాయి. మనం కన్ను స్ట్రక్చర్ చూసుకుంటే, మన ఇప్పుడు లిడ్స్ మధ్యలో మనకి ఏం కనిపిస్తుంది, మేజర్గా 3 పార్ట్స్ కనిపిస్తాయి. 3 పార్ట్స్ ఏంటంటే నల్లగుడ్డు, తెల్లగుడ్డు, నల్లగుడ్డు తెల్లగుడ్డు జంక్షన్. ఓకే, నల్లగుడ్డును కార్నియా అంటాము, తెల్లగుడ్డుని ఏమంటాం మనము, స్క్లీరా అంటాము. ఆ స్క్లీరా పైన మనకు, మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఎవరికన్నా కంట్లో చిన్న చారలాగా బ్లడ్ వెజల్స్ కనిపిస్తాయి కదా, ఆ బ్లడ్ వెజల్స్ యాక్చువల్లీ స్క్లీరా మీద ఉండవు. అవి స్క్లీరా మీద కూడా ఉంటాయి కానీ లోపల ఉంటాయి. మనకు కనిపించే ఏంటంటే అది కన్జంక్టివ్ అనే ఒక ఎలాస్టిక్ లేయర్, థిన్ లేయర్, కన్జంక్టివైటిస్ అంటాం కదా. ఏంటంటే ఈ కన్జంక్టివ్ లో వచ్చే ఇన్ఫ్లమేషన్ నే కన్జంక్టివైటిస్ అంటాం. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, కన్జంక్టివ్ వస్తే కన్జంక్టివైటిస్ అంటాం. సో అది కన్జంక్టివ్ అనమాట. సో ఆ కన్జంక్టివ్, కార్నియా ప్లస్ ఈ కార్నియోస్క్లీరల్ జంక్షన్ నే లింబస్ అంటాం మనం. సో ఈ లింబస్ ఎప్పుడైనా మనకు అది పడేటప్పుడు మనకి

0: ఓపెన్ ప్లేస్లోనే కదా పడేది కెమికల్. కాబట్టి కెమికల్స్ వల్ల మనకు యూజువల్గా రెటినాల్ ఇంజరీస్ అవన్నీ రేర్గా ఉంటాయి, ఎందుకంటే కెమికల్ అనేది జస్ట్ పడుతుంది కన్ను మీద అంతే, అది ఫోర్స్ఫుల్గా పడ్డప్పుడు లోపల కూడా ఇంజురీ అవుతుంది, బట్ నార్మల్గా పడ్డప్పుడు లోపల ఎక్కువ ఇంజురీ కాదు, సర్ఫేస్ పెయిన్ అని ఇంజురీ అవుతుంది ఎక్కువ. సో ఈ సర్ఫేస్ పెయిన్ ఉండేంటి మనకు కార్నియా, కంజంక్టివా అండ్ లింబస్. సో ఈ కార్నియా, కంజంక్టివా, లింబస్ మూడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ మూడు ఎట్లా డ్యామేజ్ అవుతాయంటే ఆ మూడిట్లలో మనకు బ్లడ్ సప్లై తగ్గిపోవడము, టిష్యూ డ్యామేజ్ కావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మనం డిఫరెంట్గా చూసే ఇంజురీస్ ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆక్యుపేషనల్గా అంటే జాబ్ చేసే దగ్గరనో లేకపోతే ఇండస్ట్రీస్లో అట్లాంటివి, ఇంకొన్ని ఏంటంటే ఎవరన్నా హరాస్మెంట్ చేసి యాసిడ్ పోయడం అట్లాంటి వాటిల్లో కూడా కళ్ళే కాకుండా ఫేస్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇట్లాంటి వాటిల్లో. ఇంకొన్నిసార్లు ఏంటంటే చిన్న చిన్నవి అంటే ఇవంటే పవర్ఫుల్, ఇవి యాసిడ్స్ ఆల్కలి పవర్ఫుల్ ఉంటాయి. ఇవి కాకుండా మైల్డ్ యాసిడ్స్ ఏంటంటే కొంతమందికి ఆయిల్ పడడం కానీ వేడివేడి ఆయిల్ చిల్లడం కానీ, ఆయిల్ చిల్లడం వల్ల రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకటి ఆ థర్మల్ ఇంజురీ అంటే వేడివేడి ఆయిల్ పడ్డప్పుడు వేడి వల్ల డ్యామేజ్ అవుతుంది, ప్లస్ ఆయిల్ కెమికల్ కాబట్టి దానివల్ల డ్యామేజ్ అవుతుంది. సో రెండు రకాల డ్యామేజ్ ఉంటుంది. అట్లా కాకుండా కొంతమందికి ఇంకేదన్నా కెమికల్స్ రెగ్యులర్గా వాడే ఏదైనా కానీ, ఇంట్లో వాడే ఏదైనా కానీ చిల్లడము, కొంతమందికి వాష్రూమ్ క్లీన్ చేస్తుంటే హార్పిక్ చిల్లడము, యాసిడ్ పోస్తారు కొంతమంది యాసిడ్ కూడా చిల్లడము కంటి లోపల బాత్రూమ్ క్లీన్ చేస్తున్నప్పుడు, ఇట్లా చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి మనకు.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
0: సో ఇట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే కంటిలో సింప్టమ్స్ ఏముంటాయి వాళ్ళకి అంటే ఇమీడియట్గా పడ్డప్పుడు కన్ను ఎర్రగా కావడము, నీళ్లు గారడము, చూపు కొంచెం మసగ్గా కనబడము అండ్ నొప్పి రావడము, ఇవన్నీ సింప్టమ్స్ అన్నమాట. సో ఈ సింప్టమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే వెంటనే మనం ఏం చేయాల్సింది ఒకటి ఏంటంటే కన్నుని క్లీన్ చేయాలి. దేంతో అంటే మనకు డిస్టిల్ వాటర్ ఉంటాయి, అంటే మనకు రెగ్యులర్ గా ఉండే స్టెరైల్ డిస్టిల్ వాటర్ ఉంటాయి, అవి మన దగ్గర అవైలబుల్ ఉంటే వాటితో చేయాలి. అవేం లేకపోతే నార్మల్ వాటర్ తోనే క్లీన్ చేయాలి. ఎందుకు అంటే మనకు ఎప్పుడైతే ఆ కెమికల్ కంట్లో పడుతుందో అది ఎంతసేపు కంట్లో ఉంటే అంత డ్యామేజ్ చేస్తుంది. సో వీలైనంత తొందరగా ఆ కెమికల్ ని రిమూవ్ చేయాలి మనం, అంటే జస్ట్ వాష్ చేయాలి. అయిన ఒక 10-15 మినిట్స్ వాష్ చేయాలి నీళ్ళతో, నీళ్ళు స్ప్లాష్ చేయడము, నీళ్ళు కొడతా ఉంటే కంటికి ఏమవుతుందంటే ఆ కెమికల్ కొంచెమన్నా కానీ వెళ్ళిపోతాయి కంట్లో నుంచి, అప్పుడు ఆ ఇంజురీ సివియారిటీ తగ్గుతుంది. అదొకటి ఫస్ట్ అది చేయాలి. తర్వాత ఇమీడియట్గా వెళ్ళి ఐ డాక్టర్కి చూపించుకోవాలి. అంతేగాని మందుల షాప్కి వెళ్ళి మందులు తీసుకొని వాడకూడదు, ఎందుకు అంటే అందులో లోపల ఎంత ఇంజురీ ఉందన్నది ఐ డాక్టర్ మనకు ఆ స్లిట్ లాంబ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, అందులో మన కంటిని 10-15 times జూమ్ చేసి చూపిస్తుంది మనకు. నార్మల్గా చూపించదు, అది ఉన్న టిష్యూని 10-15 times జూమ్ చేసి చూపిస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది లోపల, కంటిలో ఎంత డ్యామేజ్ ఉంది, దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఏ మెడిసిన్స్ రాయాలి, ఏ డ్రాప్స్ ఇవ్వాలి, ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. అలా కాకుండా మన ఇష్టం ప్రకారం మనం వెళ్ళి డ్రాప్స్ తీసుకుంటే అది సరిపోలేదు అనుకోండి, ఇంజురీ పర్మనెంట్ అయిపోతుంది, డ్యామేజ్ అయిన తర్వాత ఏం చేయలేము. సో అందుకే ఇమీడియట్గా ఐ డాక్టర్ని కలవాలి. కలిసినప్పుడు వాళ్ళు చూసి ఎగ్జామినేషన్ చేస్తాము. సో ఎగ్జామినేషన్లో మేమేం చూస్తాము అంటే కార్నియా, కంజంక్టివా, లింబస్, ఈ మూడు ఇంపార్టెంట్. ఆ మూడిట్లలో ఒక్కొక్క దాంట్లో ఎంత డ్యామేజ్ ఉంది, కార్నియాలో ఎంత హేజ్ ఉంది. కార్నియల్ హేజ్ అంటే కార్నియా నల్లగుడ్డు మసకబారడం, నల్లగుడ్డు తెల్లగైపోతుంది వాపు వల్ల, అది చూస్తాము. ప్లస్ లింబస్ దగ్గర ఇష్కీమియా చూస్తాం అన్నమాట. ఇష్కీమియా అంటే బ్లడ్ లాస్ ఎంత ఉంది, ఆ టిష్యూ ఎంతవరకు డ్యామేజ్ అయింది, అది. మూడో వచ్చేసి కంజంక్టివా, కంజంక్టివాలో ఇష్కీమియా ఎంత ఉంది అంటే దానికి ఎంతవరకు టిష్యూ డ్యామేజ్ అయింది అవన్నీ చూస్తాము. ఇవి చూడడానికి మన దగ్గర సపరేట్ స్టెయిన్స్ ఉంటాయి అన్నమాట కొన్ని, వాటినే ఫ్లోరోసిన్ స్టెయిన్, రోజ్ బెంగాల్ స్టెయిన్ అంటాము. ఆ స్టెయిన్స్ చేసినప్పుడు ఆ టిష్యూ ఎంత డ్యామేజ్ ఉందని మనకు కనిపిస్తుంది అందులో మైక్రోస్కోప్లో. సో అది చూసి దాని ప్రకారంగా మనకు గ్రేడింగ్స్ ఉంటాయి అన్నమాట. కెమికల్ ఇంజరీస్ కి గ్రేడింగ్స్ ఉంటాయి, రోపర్ హార్ క్లాసిఫికేషన్ అంటాం, డివాస్ క్లాసిఫికేషన్ అంటాం, ఇవి అన్నమాట. వీటి బేస్ చేసుకుని ఎంత పర్సెంటేజ్ డ్యామేజ్ ఉంది కంట్లో, 10% ఉందా, 25% ఉందా, 50% ఉందా, 100% ఉందా, ఆ సివియారిటీని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఎట్లా అంటే ఇప్పుడు మైల్డ్ ఇంజురీ అనుకోండి, ఏదైనా హార్పిక్ పడ్డది కొంచెము,

0: అట్లాంటి వాళ్ళకి పెద్దగా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. మైల్డ్ ఇరిటేషన్ పెయిన్ అవన్నీ వస్తాయి. మామూలుగా కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్, యాంటీబయాటిక్స్, లూబ్రికేటింగ్ డ్రాప్స్ ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది. సివియర్గా ఉందనుకోండి ఓన్లీ మెడిసిన్స్ తో సెట్ అవ్వదు అది, ఎందుకంటే నల్లగుడ్డ మొత్తం తెల్లగా అయిపోతుంది వాళ్ళకి. సో అప్పుడు ఏం చేయాలంటే సర్జరీ చేయాల్సి వస్తుంది వాళ్ళకి. సర్జరీ ఏంటంటే ఆమ్నియాటిక్ మెంబ్రెయిన్ గ్రాఫ్టింగ్ అంటాం. సో ఆమ్నియాటిక్ మెంబ్రెయిన్ అంటే ఇప్పుడు బేబీ బర్త్ అయినప్పుడు, డెలివరీ అయినప్పుడు ప్లాసెంటా వస్తుంది కదా, దాంట్లో ఉంటుంది అనమాట ఆమ్నియాటిక్ మెంబ్రెయిన్ అనేది. అదేంటంటే మనకు బేబీకి ఎట్లయితే డెవలప్మెంట్ చేస్తుందో, సెల్స్ కంప్లీట్గా డెవలప్మెంట్ అయ్యే పొటెన్షియల్ అందులో ఉంటుంది, ఎనర్జీ అందులో ఉంటుంది. సో దాన్ని తీసుకొచ్చి మనం ఈ నల్లగుడ్డ మీద సెట్ చేస్తాం. కంప్లీట్గా చేయడం వల్ల అందులో ఉన్న పవర్ఫుల్ స్టెమ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల మళ్ళీ కార్నియాలో టిష్యూ అనేది రీజనరేట్ అయ్యి ఆ డ్యామేజ్ అయిన సెల్స్ మళ్ళీ కొత్తగా వచ్చి మళ్ళీ యాక్టివ్గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఆ పనిచేయడం స్టార్ట్ అయినప్పుడు ఆ నల్లగుడ్డలో అయితే వాపు వచ్చి తెల్లగా అయిందో అది మెల్లిమెల్లిగా రికవరీ అవుతూ మళ్ళీ నల్లగుడ్డ ట్రాన్స్పరెంట్గా మారిపోతుంది. అలా మారిపోవడం వల్ల చూపు అన్నది ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ సర్జరీ చేసిన తర్వాత కూడా రెగ్యులర్గా మనం చెకప్ చేస్తూ ఫాలోఅప్స్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్గా మనం ఫాలోఅప్ చేస్తేనే ఇందులో ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
3: డాక్టర్ గారు, మరి మనం మీరు అన్నట్టు ఇప్పుడు పిల్లలు కనుక కాలేజీ పిల్లలు చూసినట్టయితే ఏదైనా ప్రాక్టికల్ చేసేటప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే మీరంటే ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఈ ఆర్పిక్ లాంటివి వాడుతున్నప్పుడు ఏదో డబ్బా మీద పడతారు, సడన్గా చూసుకోరు, చేయి తగులుతుంది, కంటి మీద పడుతుంది, ఒంటి మీద పడుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇట్లాంటి మరి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, మరి వీటికి ఎట్లా ప్రివెన్షన్ ఏమి?
0: సో ప్రివెన్షన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవి యూజ్ చేసేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. సో మనం అలర్ట్గా ఉండి యూజ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్గా మనం ఇంజురీస్ కాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. ఎప్పుడైతే హెయిర్ పిక్ యూజ్ చేస్తారో అవి యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఎస్పెషల్గా మాస్క్ పెట్టుకోవాలి, గ్లాసెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే మాస్క్ పెట్టుకోవడం ఎందుకు అంటే ఆ స్మెల్ ఒక్కోసారి ఏమవుతుందంటే స్మెల్ వల్ల కూడా వేరే రెస్పిరేటరీ డిసీజ్ అవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాస్క్ యూజ్ చేయాలి. వాష్రూమ్ క్లీనింగ్ అప్పుడు కానీ, యాసిడ్ యూజ్ చేసేటప్పుడు కానీ, హార్పిక్ అట్లాంటి యూజ్ చేసేటప్పుడు కానీ. రెండోది గ్లాసెస్, ప్రొటెక్టివ్ గ్లాస్. మనకి నార్మల్ సైడ్ గ్లాస్ లేకపోయినా ప్రొటెక్టివ్ గ్లాస్ పెట్టుకుంటే ఒకవేళ అది పైకి వచ్చినా కంట్లో చిల్లకుండా గ్లాస్ మీదనే పడుతుంది. సో అప్పుడేం ప్రాబ్లం ఏమి ఉండదు, అట్లా చేసుకోవచ్చు. రెండోది ఆక్యుపేషనల్గా యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఎవ్రీ కంపెనీ, ఎవ్రీ ఇండస్ట్రీలో ప్రోటోకాల్ ఉంటుంది అన్నమాట. ఎవరైతే ఇట్లాంటి ఎక్స్పోజర్ అయ్యే అవకాశాలు ఉంటాయో ఆ ఎంప్లాయీస్ అందరికి కూడా వాళ్ళు ప్రొటెక్టివ్ ఐవేర్ ఇస్తారు, ప్రొటెక్టివ్ గ్లాస్ ఇస్తారు, ప్రొటెక్టివ్ హెల్మెట్స్ ఉంటాయి, అవన్నీ యూజ్ చేయాలి. మనం యూజ్ చేసినప్పుడు మెజారిటీ వాళ్ళకి ఏమి ఇంజురీస్ కాకుండా సేఫ్గా ఉంటారు. బట్ ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేసి ఏముందిలే ఏం కాదనుకొని యూజ్ చేయకపోతే మాత్రం అది పడ్డప్పుడు ఏం చేయలేము ఇంకా. సో పడ్డదంటే మనకు ఒక్కోసారి ఏంటంటే కొన్ని ఇండస్ట్రీస్లో ఈ కెమికల్సే బాగా ప్రెజర్తో వస్తాయి, ఫోర్స్ఫుల్గా అవి ఎట్లా అంటే పైప్స్ ఉంటాయి, పైప్స్లో వెళ్తూ ఉంటాయి, ఫోర్స్ఫుల్గా వెళ్తూ ఉంటాయి అవి ప్రెజర్తోని. ఆ స్పీడ్తో వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక్కోసారి ఆ పైప్ లీక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కంటికొచ్చి తగడం వల్ల కంటిలో రెండు రకాల ఇంజురీస్ అవుతాయి. అప్పుడు కెమికల్ ఇంజురీ ప్లస్ మెకానికల్ కూడా, ఎందుకంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది కదా అది దానివల్ల. అదే మనం గ్లాస్ పెట్టుకున్నామంటే సేఫ్ ఉంటాం, మనం ఎక్కువ ఇంజురీస్ కావు, కొంచెం ఇంజురీస్తోనే మనం బయటపడవచ్చు, చూపు పోయేంత అయితే ఉండదు మనం ఈ గ్లాస్ యూజ్ చేసినప్పుడు. కాబట్టి మైనర్ ఇంజురీస్తో మనం బయటపడవచ్చు. కాబట్టి రెగ్యులర్గా గ్లాస్ యూజ్ చేయడము, ఈ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా ఈ రెగ్యులర్ ప్రొటెక్టివ్ వేర్ యూజ్ చేయడము అండ్ మిగతా ఏవి మనం యూజ్ చేసిన కెమికల్ టైప్స్ కేర్ఫుల్గా ఉండాలి. కేర్ఫుల్గా ఉండే పడకుండా చూసుకుంటే సరిపోతుంది.
3: బాగుంది డాక్టర్ గారు. ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ కెమికల్ ఇంజరీస్ జరగకుండా ఉండాలి అని అంటే ఆయా ప్రదేశాలలో పనిచేసే వాళ్ళు తప్పకుండా ఆ కంపెనీ రూల్స్ పాటించడం చాలా చక్కగా వివరించారు.
0: ఇంకొకటి ఏంటంటే పెయింట్స్ కూడా, మనకు పెయింట్స్ వేసేవాళ్ళు అది చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు పెయింట్స్ వేసే సున్నం ఉంటుంది కదా, దాన్ని చూనా ఇంజురీస్ అంటాము. సున్నం అన్నది ఏంటంటే ఆల్కలైన్, అది ఆల్కలైన్ వల్ల ఇంజురీ ఎక్కువ ఉంటుంది యాసిడ్స్ కంటే కూడా కంటి పైన. కాబట్టి పెయింట్స్ వేసేటప్పుడు ఎస్పెషల్లీ సున్నం వేసేవాళ్ళు కానీ, పెయింట్లు వేసేవాళ్ళు కానీ ఇట్లా పైకి చూస్తూ పైన వేయాలంటే పైకి చూస్తూ వేసేటప్పుడు అది కంటి డైరెక్ట్ పడుతుంది. సో అట్లా కాకుండా ఉండాలంటే కంపల్సరీగా గ్లాస్ యూజ్ చేయాలి. యూజ్ చేస్తూ వేసుకుంటే సేఫ్గా ఉంటారు.

0: బాగుంది డాక్టర్ గారు. కెమికల్ ఇంజూరీస్ గురించి అంటే సర్వసాధారణంగా మనం ఇంట్లో కానీ బయట కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ పనికి వెళ్ళినప్పుడు కానీ, అంటే ముఖ్యంగా స్త్రీలు అయితేనేమో ఇంట్లో ఈ హార్పిక్ లాంటి కెమికల్స్ కంట్లో పడడం కానీ, అట్లాగే బయటికి వెళ్ళి పనిచేసేటటువంటి వాళ్ళు, ముఖ్యంగా పెయింట్ వేసేవారికి కండ్లలో ఈ పెయింట్ సున్నం పడడం కానీ, అట్లాగే వివిధ రకాలైనటువంటి ఫ్యాక్టరీలలో పనిచేసినప్పుడు ఆ పైపుల ద్వారా వచ్చేటువంటి చిమ్మేటటువంటి కెమికల్స్ కానీ కండ్లలో పడ్డప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్టర్ని ఎప్పుడు కలవాలి మొదలైన విషయాలు మా శ్రోతలకు ఈరోజు చాలా చక్కగా వివరించారు. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
3: ఫోన్ 08462223111.
4: ఇంతవరకు మీరు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ నూకల గారు సలహాలు సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి ఒక బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: హ్యాపీ యానివర్సరీ డియర్.
4: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
3: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
4: ఏమీ కాలేదనే కదా నా బాధ.
3: అంటే
4: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
3: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
4: సంప్రదించండి.
3: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
4: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
8: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
7: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
8: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
7: బంగారం ధర తగ్గితే?
8: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
9: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
11: ప్రకటనలు విన్నారు. మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక పాట, శతమానం భవతి సినిమా నుండి అనురాగ్ కుల

మీరు వింటున్నారు ప్రభాతల హరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపుదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

అలాగే శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8 గంటలకు ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు, చిగుళ్ల సమస్యల నివారణ గురించి దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరో పాట. బొమ్మరిల్లు సినిమా నుండి మురళి, నవీన్, ప్రియా ప్రకాష్ గారు పాడిన ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమంలో. ఇప్పుడు వినండి కార్తికేయ సినిమా నుండి ఈ పాట.

మీరు వింటున్నారు ప్రభాతల హరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 20వ తేదీ గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అలాగే శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 20వ తేదీ గురువారం ఉదయం 8:00 వేదాంత్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి భారతీయుడు సినిమా నుండి కేజే యేసుదాస్ గారు పాడిన ఈ పాట.

ఇంతటితో ఈనాటి ప్రభాతల్ హరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక మంచి పాట. ఆపద్ బాంధవుడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగారులు పాడిన ఈ పాట.

మీకు నచ్చిన పాటలు వినాలని అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ని పంపించి నచ్చిన పాటలు వినవచ్చు. మీరు మెసేజ్ చేయాల్సిన మా నంబర్ 8462245066. మరి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాన్ని పంపించారు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి. వీరు కోరుతున్న పాట మొరటోడు సినిమా నుండి. తప్పకుండా అండి, మీకోసం వీరందరి కోరిక మేరకు ఈ పాట మొరటోడు సినిమా నుండి.

0: వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: డాక్టర్ బలరామ్ జాదవ్,
3: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
2: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
3: డాక్టర్ బలరామ్ జాదవ్,
2: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఏ ఇదేంటి, కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
5: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
0: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
0: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
0: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: హృదయరాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. కార్యక్రమంలో మెసేజ్ ని పంపించారు నిజామాబాద్ డిస్టిక్ పొతంగల్ నుంచి తోట సంతోష్, నిఖిల, రణవీర్, నమ్రత, నిత్య సంతోష్ని. వీరు కోరుతున్న పాట కలిసిందాంరా సినిమా నుండి. కలిసిందాంరా సినిమా నుండి హరిహరన్ సుజాత గారు పాడిన ఈ పాట వీరందరి కోరిక మేరకు మనం

0: మీరు ట్యూన్ చేశారు 102.3 వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు. ప్రేమాభిషేకం సినిమా నుండి మా కోసం ఈ పాటను ప్రసారం చేయండి అంటున్నారు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుండి పంతాడు శ్రీనివాసరావు, గంగా భవానీ వారి కుటుంబ సభ్యులు. తప్పకుండా అండి, మరి మీ అందరి కోరిక మేరకు ఈ పాట.
4: Yeah! Get set for the new love shaker! Get me more! Hugh!

0: ఏంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: హృదయరాగాలు కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య మూవీ నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు ఇబ్రహీంపట్నం నుండి అరుణ గారు. ఓకే అండి, తప్పకుండా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హృదయరాగాలు కార్యక్రమంలో మహర్షి సినిమా నుండి ఒక పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఆర్ఆర్ చౌరస్

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: మీరు ట్యూన్ చేశారు 103.2 MHz వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. హృదయరాగాలు కార్యక్రమంలో మీరు ఎస్ఎంఎస్ చేయాల్సిన మా నంబర్ 8462245066 నంబర్కి ఎస్ఎంఎస్ చేసి మీకు నచ్చిన పాటలను వినవచ్చు. కార్యక్రమంలో మరే సందేశాన్ని పంపించారు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చర గ్రామం నుండి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నిఖిత, నితిన్, లక్ష్మి. వీరందరూ కోరుతున్న పాట జీవన పోరాటం సినిమా నుండి. తప్పకుండా అండి, మీ అందరి కోరిక మేరకు ఈ పాట జీవన పోరాటం సినిమా నుండి, కేజే యేసుదాస్ గారు పాట.

హృదయరాగాలు కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు. నిజామాబాద్ కమర్పల్లి మండలం కోనప్పూర్ నుండి గణేష్, రాజు, శ్రీవాస్త, గన్విత, మహేష్, రంజిత్ కుమార్, సత్య వీరందరూ కోరుతున్న పాట సీతారత్నం గారు అబ్బాయి సినిమా నుండి ఈ పాట.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: హృదయరాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. మీరు ట్యూన్ చేశారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్. వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. హృదయరాగాలు కార్యక్రమంలో మీరు ఎస్ఎంఎస్ పంపించాల్సిన మా నంబర్ 8462-24506 నంబర్కి. మరెందుకు ఆలస్యం? మీరు పాట వినాలనుకుంటే వెంటనే ఎస్ఎంఎస్ పంపించేయండి. కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు పులాంగ్ నిజామాబాద్ నుండి ఎంఏ వాయిద్ రుమాని డాక్టర్ మొహమ్మద్ జమీర్, మొహమ్మద్ ఫసీ, జునైద్ జుబీర్, ముక్రమ్ నోమాన్, ఫర్ఖాన్, జకీర్, ఫజిల్. వీరందరూ కోరుతున్న పాట పైసా వసూలు సినిమా నుండి తప్పకుండా అండి. మీకోసం ఈ పాట వినిపించేస్తున్నాము, వినండి.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్.

0: దాచుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: హృదయరాగాలు కార్యక్రమానికి స్వాగతం, పునఃస్వాగతం. మీకు నచ్చిన పాటలు వినాలంటే వెంటనే ఎస్ఎంఎస్ పంపించండి 8462-24506 నెంబర్కి. మరి ఒక మెసేజ్ అయితే వచ్చేసింది, గుడ్ మార్నింగ్ మేడం, మా కోసం ఈ పాటను తప్పకుండా ప్రసారం చేయండి అంటున్నారు. మీకు కూడా శుభోదయం అండి. మరి వీరు నిజామాబాద్ జగ్రాన్పల్లి నుండి, జగ్రాన్పల్లి మండలం నుంచి అరుణ రాజేందర్ గారు కోరుతున్నారు క్రిష్ సినిమా నుండి ఈ పాట. తప్పకుండా అండి, మీ కోరిక మేరకు ఈ పాట వినిద్దాం.

హృదయరాగాలు కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు. నిజామాబాద్ నందిపేట్ మండల్ వన్నెల్కే నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్ష్ వీరందరూ కోరుతున్న పాట ప్రేమికుడు సినిమా నుండి. తప్పకుండా మీకోసం ఈ పాట అయితే వినిపిస్తాము.

అలాగే మా కోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. నిర్మల్ జిల్లా తానాపూర్ మండలం నుంచి రమేష్, శంకర్, సులోచన, రవి, యోగేష్. తప్పకుండా అండి, మీకోసం కూడా ఈ పాటనైతే ప్రసారం చేస్తున్నాము.

వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయరాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. అంతవరకు వినండి ఇదే పాటను.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 704 వినతులు వచ్చాయి. స్థిరాస్తి కంపెనీ దాని ప్రమోటర్లు తమ రేరా రిజిస్ట్రేషన్ వివరాలు ఇవ్వడానికి నిరాకరిస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. వాపస్ ఇవ్వాల్సిన సొమ్మును ఇవ్వకపోయినా రిజిస్ట్రేషన్కు తాత్సారం చేస్తున్నా లావాదేవీ సమయంలో నగదే ఇవ్వాలని పట్టుబట్టినా తృతీయ పక్షానికి బదలాయించే ప్రయత్నం చేసినా ఫిర్యాదులు ఇవ్వాలని కొనుగోలుదారులకు సూచించింది. ఎఫ్టీసీసీఐ సదస్సులు శక్తి శాఖ కార్యదర్శి దాసరి హరిచందన మాట్లాడుతూ కర్మాగారాల్లో రసాయన ప్రమాదాల నివారణకు వివిధ విభాగాల సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమాచార హక్కు చట్టం ఎప్పిళ్లు ఫిర్యాదుల పరిష్కారాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర సమాచార కమిషన్ యాప్కో ఎంఎస్ 2.0 డిజిటల్ పోర్టల్ను ప్రారంభించింది. 2016 నాటి పాత పోర్టల్ కంటే మెరుగైన భద్రతా ప్రమాణాలతో ఈ నూతన వ్యవస్థను రూపొందించారని ప్రధాన సమాచార కమిషనర్ రాజ్ కుమార్ గోయల్ ప్రారంభించిన అనంతరం చెప్పారు. 2024 భారత ఎన్నికల్లో కోట్లాది మంది చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డులతోనే ఓటేశారని, అమెరికాలోనూ ఓటర్ల ఖైడీలు తప్పనిసరి చేస్తూ తక్షణమే సేవ్ అమెరికా యాక్ట్ ఆమోదించవలసిన అవసరం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. పెద్దల్లో కనిపించే చర్మ వ్యాధి ఫ్లాక్ సోరియాసిస్ చికిత్స ఉపయోగించే టాపినోరోఫ్ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ మండలి నుంచి హైదరాబాద్ సంస్థ ఆప్టిమస్ ఫార్మా అనుమతి పొందింది. తెలంగాణలో 17 నుంచి 23 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మొదటి 3 రోజులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలులు వేస్తాయి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03 ఎవర్ గ్రీన్ హిట్స్ కి స్వాగతం. ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2011వ సంవత్సరం నుండి 2015వ సంవత్సరం వరకు విడుదలైన చిత్రాలలోని పాటలను వినాలనుకుంటే మీ పేరు, పాట పేరు వివరాలను 04023240852 నంబర్కి వాట్సప్ చేయండి. ఎస్, మరొకసారి చెప్తున్నాను, 2011 నుంచి 2015 వరకు విడుదలైన చిత్రాలను మాత్రమే కోరుకోండి. మీరు కోరుకున్న పాటలను వినేయండి. మరి నేను మీ ఆర్జే విశాలి. ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్లో ముందుగా వస్తున్న పాట మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుండి చలి చలిగా అల్లింది అనే పాటను పాడిన వారు శ్రేయా ఘోషల్, సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచారి నగర్ నుండి జిందం నరహరి, లక్ష్మి జిందం, భానుతేజ మృదుల జిందం, ఉదయ్ కిరణ్, అంగూర్ ఉదయరేఖ, అంగూర్ భాను, రియాన్స్, హన్మహిత్ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజీ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట శ్రీమంతుడు చిత్రానికి గాను సింహ గీతా మాధురి పాడినటువంటి పాట రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు బండరావిరాల గ్రామం నుండి లక్ష్మీ వరలక్ష్మి జయలక్ష్మి మహాలక్ష్మి విజయలక్ష్మి బంగారు లక్ష్మి రాముడు కోరుతున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేశ శ్యామల అయాన్స్ సియోన నాగంటి పాండు అశోక్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.
1: గంగు జుగు జింజి గంగు జుగు జింజి గంగు

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట జూలై చిత్రం నుండి. అదేనన్ స్వామి పాడిన పాట, సాహిత్యం దేవిశ్రీప్రసాద్, సంగీతం దేవిశ్రీప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్య, శ్రీ సుధారామయ్య, చైత్రిక, శ్రీ వీరందరూ కోరుతున్నారు. అలాగే ఆర్మూన్ చేనేత కాలనీ నుండి జిందం నరహరి, లక్ష్మీ, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, అంగూర్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఎవర్ గ్రీన్ షీట్స్ లో తర్వాత వస్తున్న పాట గబ్బర్ సింగ్ చిత్రం నుండి. వట్టేపల్లి శ్రీనివాస్ పాడిన పాట, సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి కోరుతున్నారు. అలాగే మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ పెద్దంబర్పేట నుండి గుండు అంబదాస్, లావణ్య, సాయి ప్రకాష్ కోరుతున్నారు. అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట అంటూ దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ చిత్రియాల గ్రామం నుండి కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.
1: ఏ పిల్లా, అట్లా నవ్విసి స్పార్పు బాబు,
2: మీరేంట్రా నన్ను చూస్తున్నారు?
1: ఎవడి డప్పుడు కొట్టండా.

ఈ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట మిర్చి చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్, గీతా మాధురి పాడిన పాట వింటారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ, శ్రేయాంశ్ వీరు కోరుతున్నారు. అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట అంటూ వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసీ రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భూమిక, శివకృష్ణ, దీప్తి, అన్షిన్, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ కోరుతున్నారు. అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట అంటూ నిజామాబాద్ ఉమ్మిడ నుండి దివాకర్, విమల, యష్నా, త్రివేది కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట మనం చిత్రం నుండి శ్రేయ ఘోషల్ అశ్విన్ హరి పాడిన పాట. సాహిత్యం చంద్రబోస్, సంగీతం అనూప్ రూబెన్స్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజాంపేట నుండి నందిని, నరేష్ స్నేహిత, స్నేహాన్ కోరుతున్నారు. అలాగే పార్సిగుట్ట సికింద్రాబాద్ నుండి నోముల భాగ్యమ్మ, వెంకటేష్ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ శ్రావణ భార్గవి పాడిన పాట వింటారు. సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎడపల్లి మండలం జానకంపేట నుండి శ్యాంలాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను కోరుతున్నారు. అలాగే మల్కాజిగిరి నుండి గోపి, దేవ కోరుతున్నారు. అలాగే జనగాం మండలం షాపల్లి నుండి చింతా శ్రీనివాస్ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట బాహుబలి ది బిగినింగ్ చిత్రం నుండి కార్తీక్ ధామిని పాడినటువంటి పాట. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు

అలాగే జోగులాంబ గద్వాల్ నుండి ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్, రూప, రీతు, సుజాత కోరుతున్నారు. అలాగే మా కోసం ఒక మంచి పాట అంటూ కోరుతున్నారు మహేష్ నాగారం నుండి. వీరందరి కోసం ఈ పాట.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట ఇష్క్ చిత్రం నుండి రాజ్ హాసన్ అనూప్ శ్రీవాణి పాడిన పాట కృష్ణ చైతన్య సాహిత్యానికి అనూప్ రూబెన్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్ సునీత కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట అంటూ దాసరి రవి రాయగర్ నుంచి కోరుతున్నారు. అలాగే ఏదైనా ఒక మంచి పాట మా కోసం అంటూ కృష్ణమ్మరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట రచ్చ సినిమా నుండి టిప్పు గీతం మాదిరి పాడిన పాట చిన్ని చరణ్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు పద్మశాలి వెంకటేశం, యాదమ్మ అఖిల కోరుతున్నారు. అలాగే జోగులాంబ గద్వాన్ నుండి ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్, రూప, రీతు, సుజాత కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మీరు ఇంతవరకు ఎవర్ గ్రీన్ హిట్స్ విన్నారు. సమయం 11 గంటలు కావస్తుంది. వార్తల ముఖ్యాంశాల అనంతరం బయోపిక్ లో మిమ్మల్ని ఆరాధించడానికి పద్మిని రెడీగా ఉన్నారు. మరి నేను మీ ఆర్జే విశాలి సైనింగ్ ఆఫ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఐఎస్ఐ మద్దతు కలిగిన షెహజాద్ భట్టి నెట్వర్క్ ఉగ్రవాద ముఠాను భూస్థాపితం చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవానికి ముందే ఆ గ్రూప్కు చెందిన 200 మందికి పైగా సభ్యులను అరెస్ట్ చేసినట్లు సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేవలం అనుమతులు ఇవ్వడంతో సరిపెట్టకుండా వాటిని సకాలంలో పూర్తి చేయడం, భూ కేటాయింపులు, పెట్టుబడులు ఉత్పత్తిని ప్రారంభించడంపై ఇక పైన దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులని 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలన్నీ బీఆర్ఎస్ ముసలి కన్నీరు కారుస్తోందని, లొసుగులు లేకుండా సరైన విధానంలో గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు.

సగ తగిలేసరికి ప్రభుత్వంలో హడావుడి మొదలైందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ప్రారంభమైన మండల స్థాయి ప్రజావాణిలో అధికారులు 5400 పదార్జీలు స్వీకరించారు. 566 మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 704 వినతులు వచ్చాయి. హైదరాబాద్లోని హెచ్సిటీ ప్రాజెక్టు పనుల కారణంగా ఈవేళ నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు. 7 జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మిస్తారు. సుమారు 1000 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం చేపడతారు. రాష్ట్రంలో ఈ నెల 23 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలందరికీ నమస్కారం. ప్రతి మంగళవారం బయోపిక్ ప్రత్యేకంలో ఎన్నో నిజ జీవిత కథల ఆధారంగా వచ్చిన చిత్రాల విశేషాలు మాట్లాడుకుంటున్నాం. కానీ ఈరోజు కాస్త ప్రత్యేకమే మన గుర్తుకొస్తున్నాయి. ఎందుకు, ఏ సినిమా విశేషాలు అనుకుంటున్నారా? చెప్తాను.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
4: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: మరి ఏ సినిమా విశేషాలని అప్పుడే నాకు సందేశాలు కూడా వస్తున్నాయి. చెప్తాను, మరి మీరే గుర్తుపట్టాలి ఆ సినిమా ఏంటో. 60 వసంతాలు పూర్తి చేసుకున్న ఒక సూపర్ హిట్ చిత్ర సంగతులు ఈ రోజు గుర్తుకొస్తున్నాయి. మొట్టమొదటి స్పై థ్రిల్లర్ గూఢచారి చిత్రం, డూప్లు లేకుండా చేసిన పోరాట సన్నివేశాలు, ఆ ఫైట్స్ ని చూసి ఆ చిత్ర హీరోకి వచ్చిన సినిమా ఆఫర్. ఈ సినిమా విడుదలైన మరుసటి రోజే ఏకంగా 20 సినిమాలు సంతకం చేసి రికార్డు సృష్టించిన హీరో. ఎన్నో వింతలు విశేషాలు తొలిసారిగా తెలుగు సినిమాలో చూసి అసలు ఇది తెలుగు చిత్రమా లేక హాలీవుడ్ చిత్రమా అని అనుకున్నారట అప్పట్లో. మరి ఇంతకీ గుర్తుపట్టేశారా ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నామా? మరి గుర్తుపడితే ఆలస్యం ఎందుకు? 0402324 0852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నాకు తెలుసు మీరు గుర్తుపట్టిస్తారు, సందేశాలు పంపిస్తారు అని. చాలామంది శ్రోతలు వెంటనే సందేశం పంపించేశారు. మరి షష్టి పూర్తి చేసుకున్న ఆ సినిమా విశేషాలు ఈరోజు మన వివిధ భారతీయ వేదికగా. ఇంతకీ ఏ సినిమానో చెప్పలేదు కదా, ముందుగా ఎవరెవరు గుర్తుపట్టారో నేను చెప్తాను. శ్యామ్ సుందర్ గారు కొంపల నుండి, ఆర్ఎస్ఆర్ మూర్తి గారు ముసరంబాగ్ నుండి, జగదీష్ గారు యూసుఫ్గూడ నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, గిరిజ ములకలపల్లి నుండి, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, అలాగే కనకారావు పెడన్ నుండి ఇంకా చాలామంది సందేశాలు పంపించారు. ఇంతకీ సినిమా పేరేంటి మేడం అంటున్నారా, చెప్తాను. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం 1966 ఆగస్ట్ 11 విడుదలై 60 సంవత్సరాలు అంటే షష్టి పూర్తి చేసుకున్న చిత్రం, భారతదేశంలోనే తొలి తెలుగు జేమ్స్ బాండ్ తరహా చిత్రం గూఢచారి 116. 60ల్లోనే తెలుగు సినిమా స్థాయిని, నిర్మాణ విలువల్ని కొత్తగా పరిచయం చేసిన ఒక ట్రెండ్ సెటర్ సినిమా గూఢచారి 116. మరి ఆ సినిమా వెనుకున్న ఎన్నో వింతలు విశేషాలు ఈరోజు మాట్లాడుకుందాం.

0: అసలు ఇలాంటి అద్భుతమైన పాటలు వింటే తనివి తీరుతుందా చెప్పండి? ఎంత అణిముత్యాలాంటి పాటలు కదా. ఎంతైనా పాత పాటలు పాత పాటలే, ఆ రెట్రో ఆ అనుభవతి ఆ అనుభవాలు వేరేగా ఉంటాయి. ఇక మన గుర్తుకొస్తున్న ఈ విశేషానికి వస్తే, తేనె మనసులతో హీరోగా పరిచయమైన కృష్ణ గారు రెండవ సినిమా అయిన కన్నె మనసులు షూటింగ్ సమయంలో చేసిన ఒక రియల్ స్టంట్ని చూసిన నిర్మాత డూండి గారు ఆశ్చర్యపోయారట. ఎలాగైనా వారినే తన తర్వాత సినిమాలో హీరోగా పెట్టుకోవాలని పట్టుబట్టి మరి ఈ 116 116 పాత్రకి ఎంచుకున్నారట. కృష్ణ గారికి అప్పుడు వయసు ఎంత తెలుసా? మూడవ సినిమా కదా, కేవలం 23 వయసు. ఆ వయసులోనే కృష్ణ గారి మూడవ చిత్రం తర్వాత వారి పేరు, స్టార్డమ్, మొత్తం ఇమేజ్ అంతా మారిపోయిందట. ఇంతకీ గూడిచారి 116 ఈ సినిమాని మీరెప్పుడు చూశారు? ఈ సినిమాతో మీకున్న అనుబంధం ఏంటి? నాకు వాట్సాప్ చేయండి 04023240252 ఈ నంబర్కి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యం అంటే భయం అన్నది. మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యం అంటే భయం అన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పమన్నాడు. చెమచక్క చెమచక్క చెమచక్క హోయ్ మల్లిమొగ్గ మల్లిమొగ్గ మల్లిమొగ్గ హోయ్ చెమచక్క చెమచక్క చెమచక్క హోయ్ మల్లిమొగ్గ మల్లిమొగ్గ మల్లిమొగ్గ హోయ్ పల్లె పల్లె పల్లె పల్లె పల్లె.

0: పనికిరాదు బాబా అంది. కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు. కంటి మీద కొనుకురాదు బాబా అంది. కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో.
0: హటకే హటకే హటకే, అరే బతికే బతికే బతికే, హటకే హటకే హటకే, అరే బతికే బతికే బతికే. ఓయ్ బలె బలె బలె బలె బలె,
1: మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నానే పదమన్నా.

0: ఇంత చుర్రుమంటే బాబో అంది. అత్త కొడుకుని అరో బొబ్బులే పిల్ల అన్నాడు. బుర్రి బిడ్డ చుర్రుమంటే బాబో అంది. అత్త కొడుకుని అరో బొబ్బులే పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో.
0: హటకే హటకే హటకే,
1: అది బతికే బతికే బతికే,
0: హటకే హటకే హటకే,
1: అది బతికే బతికే బతికే.
0: ఓయ్ భలే భలే భలే భలే భలే,
1: మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు.

0: ಭಲೆ ಮಗ ಚಮಚ ಭಲೆ ಮಗ ಭಲೆ ಭಲೆ ಭಲೆ ಭಲೆ ಭಲೆ.
1: సూపర్ పాట కదా. ఘంటసాల గారు, పివి శ్రీనివాస్ గారు ఆలపించారు అవే కళ్ళు చిత్రం నుండి. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. స్టూడియోలో సమయం 11:18 దాటి 50 సెకండ్లు. మరి మీకు ఎలాంటి అనుబంధం ఉంది ఈ గూఢచారి 116 చిత్రంతో అంటే, ఆర్ఎస్ఆర్ మూర్తి గారు మనకు సందేశం పంపించారు. వారు 8 వయసులో చూశారట. ఎప్పుడు టీవీలో వచ్చినా ఈ సినిమా నేను తప్పకుండా చూస్తాను, నాకు ఎంతో ఇష్టం అంటున్నారు. ఇక నాగ్నాథ్ గుప్తా గారు కూడా మనకు సందేశం పంపించారు. చిన్నతనంలో మా నాన్నగారితో పాటు నేను చూశాను ఘంటసాల సుశీలమ్మ గారు ఆలపించిన పాటలు ఆకాశవాణిలో ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అది నా జ్ఞాపకం అంటున్నారు నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. మరి ఈ సినిమా వెనుక పోలడని వింతలు విశేషాలు ఉన్నాయి చెప్తానన్నాను కదా. మరి అవన్నీ తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు 60 వసంతాల షష్ఠి పూర్తి చేసుకున్న గూఢచారి 116 చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం ఈ రోజు మన గుర్తుకొస్తున్నాయిలో. అయితే ఈ సినిమాకి ప్రేరణ ఎలాగా ఏంటి అనంటే, ఒక ఫ్రెంచ్ స్ప్రై థ్రిల్లర్ బ్యాంకో ఎట్ బ్యాంకాక్, ఓఎస్ఎస్ 117, ఇంకా ఇయాన్ ఫ్లెమింగో రాసిన నవలలు ఈ సినిమాకి ప్రేరణగా తీసుకుని తెలుగు సినిమాకి అనువుగా మార్పులు చేసి అద్భుతమైన కథ స్క్రీన్ ప్లేను అందించారు ఆరుత్రి గారు. 60ల్లో గమనిస్తే మనం ఎక్కువగా కుటుంబ కథలు, పౌరాణిక జానపద కథాంశాలు వచ్చిన రోజుల్లో ఇది చాలా ఫ్రెష్గా వచ్చిన సినిమా. అంతే కదా, అంతర్జాతీయ నేరగాళ్లు, రహస్య ఏజెంట్లు, గూఢచర్యం వంటి అంశాలతో వచ్చిన తొలి తెలుగు గూఢచారి చిత్రం ఈ గూఢచారి 116. ఈ సినిమాతో కృష్ణ గారికి ఒక టైటిల్ కూడా ఇచ్చారు. ఏంటా టైటిల్ మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: 60 వసంతాల గూఢచారి 116 చిత్ర విశేషాలు వింటున్నారు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో స్టూడియోల సమయం 11:25 దాటి 45 సెకండ్లు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. మరి ఇంతకీ హీరో కృష్ణ గారికి ఏం బిరుదొచ్చింది అంటే, పున్న వెంకటేశం గారు, హేమలత గారు, ప్రదీప్ కుమార్ గారు, దస్తగిరి సంధ్య ప్రొదుటూరు నుండి, సేర్ల వెంకటేష్ గారు, వడ్లమాని రవికుమార్ గారు, శ్యామ్ సుందర్, అరసర్మూర్తి గారు, ఇంకా చాలా మంది సందేశాలు పంపించారు. ఎస్, ఆంధ్ర జేమ్స్ బాండ్ అయిపోయారు మన హీరో కృష్ణ గారు. విడుదలైన మరుసటి రోజు అయిందాక చెప్పుకున్నాం కదా పరిచయ వాక్యాల్లో, 20 చిత్రాలకు సంతకం చేసేశారట. ఊహించండి, రిలీజ్ అయిన మన్నాడు 20 సినిమాలకు ఏకధాటిగా. 3వ సినిమా ఏమో ఈ గూఢచారి 116, ఈ తర్వాత 20 సినిమాలకు సంతకం చేశారట. ఆ రికార్డ్ని ఇప్పటి వరకు ఎవ్వరూ బ్రేక్ చేయలేదట. కృష్ణ గారి సినీ ప్రస్థానానికి ఇది అతి పెద్ద మైలురాయి, టర్నింగ్ పాయింట్ అని కృష్ణ గారే స్వయంగా ఎన్నో ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు. ఇదంతా బాగుంది, జేమ్స్ బాండ్, ఆంధ్ర జేమ్స్ బాండ్ అయిపోయారు. కానీ మనకి జేమ్స్ బాండ్ అంటే పక్కన వెంటనే గుర్తు

సూచన నంబరు 007 కదా. మరి తెలుగు జేమ్స్ బాండ్ కి 116 నెంబర్ ఎందుకు పెట్టారు? ఏ 008 లేకపోతే 117 లేదా 111 పెట్టచ్చు కదా. మరి మీకు తెలిస్తే నాకు సందేశం పంపించండి. అసలు ఈ 116 వెనుక ఉన్న సంగతి ఏంటో మాట్లాడుకుందాం.

మొదట చూపిన మూతి పిలుపులు తుదకు ఏ మాయలేటా హలక తొణకగా చిలుకు చిలుకుగా వలపు జల్లాయలే ఆ జల్లుల తడిచిన అల్లరి

శ్రోతలు ఎంత బాగా రాస్తూ ఉంటారు కదా. కొంతమంది అంటున్నారు కృష్ణ గారి మొదటి రెన్యూమరేషన్ 116 కావచ్చు అంటున్నారు. మరి కొంతమంది రాస్తున్నారు లేటెస్ట్ గా ఉంటుందని 116 పెట్టారంటున్నారు. మరి కొంతమంది రాస్తున్నారు ఏజెంట్ కోడ్ నంబర్ 116 అయి ఉంటుంది అంటున్నారు పునా వెంకటేశం గారు. మరి నాగనాథ్ గుప్తా గారు ఏమంటున్నారంటే ఈ సినిమాని స్టార్ట్ చేసింది మరి ఆయనే కదా, అందుకనే 116 అంటున్నారు. సరే ఇవన్నీ కాదు, దీని వెనుక కూడా ఆరుద్ర గారు ఎంతో ఆలోచించి 116 అనే నెంబర్ పెట్టారు. ఎందుకంటే మన తెలుగులో 116కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒకసారి మామూలుగా చూస్తే ఎవరికైనా బహుమతి ఇస్తున్నాం అనుకోండి, ఒక 1000 రూపాయలు ఇస్తే దానికి 116 చేస్తాం, లేదా 116 రూపాయలని బహుమతిగా ఇస్తాం. ఎందుకంటే 116 కలిపితే 8 సంఖ్య అంటే అష్టైశ్వర్యాలతో ఉండాలని దీవిస్తూ ఇస్తారనమాట, అది అర్థం. కానీ ఈ సినిమా విషయానికి వస్తే 116 విజయానికి ఐశ్వర్యానికి చిహ్నమని, ఈ సినిమా అఖండ విజయం సాధించాలని ఆరుద్ర గారు గూఢచారి 116 అని పెట్టారట. అసలు ముందు అనుకున్న పేరు గూఢచారి అనే అనుకున్నారట, కానీ ఆరుద్ర గారు ఇలా ఆలోచించి 116 అని పేరు పెట్టారట. అంతేకాదు, ఇందాకలు కొంతమంది మన శ్రోతలు రాసినట్టు కృష్ణ గారు, ఈ హీరో కృష్ణ గారు ఈ సినిమాకి పనిచేసేటప్పుడు వారి ఏజెంట్ కోడ్ కూడా 116, అదే ఒక రహస్య గుర్తింపు, అందుకనే గూఢచారి 116 అని చెప్పారట. ఇక సినిమా విషయానికి వస్తే ఎన్నో టెక్నికల్ అద్భుతాలు, కొత్త కొత్త పరికరాలు కనిపిస్తాయి ఈ సినిమాలో. ఉదాహరణకి పుస్తకంలా కనిపించే రేడియో వైర్లెస్ సెట్, లైటర్లోంచి వచ్చే పొగతో కళ్ళు తిరిగి

గడపతారు హీరో కృష్ణ. మనం గమనిస్తే సినిమాలో ఇక కాలిపోయిన పేపర్ బూడిదని తిరిగి పేపర్గా మార్చి దాని మీద అక్షరాలను చదివే సైంటిఫిక్ పద్ధతిని కూడా చూపించారట ఈ సినిమాలో. మరి అందుకనే ఈ సినిమా అఖండ విజయం సాధించింది. చూసిన ప్రతి ఒక్కళ్ళు 60ల్లో ఊహించండి, ఇప్పుడంటే చాలా లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ వచ్చేసాయి, కానీ 60ల్లో చూసిన సినీ ప్రేక్షకులందరూ అబ్బురు పడిపోయారట అప్పట్లో. ఇంకా బోలెడని విశేషాలు ఉన్నాయి గూఢచారి 116 వెనుక. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శ్రోతలు చాలా మంది చాలా సందేశాలు పంపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి అప్పట్లో కృష్ణ గారు వేసుకున్న సూట్, సన్ గ్లాసెస్, గాగుల్స్ యూత్ కి చాలా ఫ్యాషన్ గా అనిపించాయి. అలాగే కృష్ణ గారి హెయిర్ స్టైల్ కూడా యూత్ని అప్పట్లో బాగా ఆకర్షించింది అంటున్నారు నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. నిజమే, సినిమా ప్రారంభం నుండి అన్ని కొత్తగా చూపించారు దర్శకులు మంగళగిరి మల్లికార్జున గారు. ఈయన ఎవరంటే సీనియర్ శ్రీరంజన్ గారి కుమారుడు అనమాట. అయితే కొత్తదనం పోస్టర్స్ నుంచే మొదలు పెట్టారు దర్శకులు. పోస్టర్స్ లో గమనిస్తే వెస్టర్న్ లుక్ లో సూట్ వేసుకుని, గన్ పట్టుకుని, స్టైలిష్ గా గాగుల్స్ పెట్టుకుని భలే అందంగా కనిపిస్తారట కృష్ణ గారు. ఇక బుల్లెట్స్ పేలుతుంటే, మామూలుగా అన్ని సినిమాల్లో టైటిల్స్ మనం పేర్లు గమనిస్తే మామూలుగా సినిమాలు పేర్లు వస్తూ ఉంటే చూపిస్తుంటారు, కానీ ఈ గూఢచారి 116 సినిమా టైటిల్స్ కూడా వినూత్నంగా ప్రయత్నించారు దర్శకులు. ఎలా అంటే ఒక్కొక్క బుల్లెట్ పేలుతుంటే గూఢచారి 116 అనే టైటిల్ మనకు కనిపిస్తుంది. గుర్తొచ్చిందా? ఈ సినిమా చూసిన వాళ్ళందరూ వెంటనే గుర్తుపడి ఇక ఎటువంటి గ్రాఫిక్స్ లేని 60ల్లో ఆ రోజుల్లో రియల్ గా నిజంగా జరిగిన విజువల్స్ అన్ని చూపించారు రవికాంత్ నగాయిచ్. వావ్ అనిపిస్తుంది వారి ఫోటోగ్రఫీ చూస్తే, ఎందుకంటే కెమెరా యాంగిల్స్, ముఖ్యంగా కార్ చేసింగ్ సీన్స్ లో అసలు ఎవ్వరు చూపించని విధంగా చూపించారు. ఇంకొక అప్పటి వరకు తెలుగు సినిమాలో చూపించని ఒక అద్భుతమైన సన్నివేశం చూపించారు, అదే స్పీడ్ బోట్ చేసింగ్ రేస్ చూపిస్తారు. అది కృష్ణ గారు, మన జయలలిత గారు వీరిద్దరూ వెళ్తూ ఉంటే వెనక నుంచి విలన్లు స్పీడ్ బోట్లో చేస్ చేస్తూ ఉంటారు. ఇది ఎలెప్పి బ్యాక్ వాటర్స్లో చిత్రీకరించారట. ఇప్పుడంటే ఇవన్నీ చూసేస్తున్నాం, కానీ నిజంగా ఒక్కసారి మళ్ళీ వెళ్ళి సినిమా చూస్తే 60ల్లో ఇన్ని చూపించారా వావ్ అనిపిస్తుంది. అందుకనే ముందు చెప్పుకున్నాం కదా, హాలీవుడ్ చిత్రానికి ఏమాత్రం తగ్గని స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించారు. దీనికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది ఎవరో తెలుసా? వి. రామచంద్రరావు గారు. వారితో కూడా కృష్ణ గారికి ఎంతో అనుబంధం ఉంది, అది కూడా మాట్లాడుకుందాం.

శ్రోతలు ఎంతో ఆత్మీయంగా ఎన్నో సందేశాలు పంపిస్తున్నారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు గూఢచారి 116 వసంతాల చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. స్టూడియోలో సమయం 11:42 దాటి 32 సెకండ్లు. ఇక సినిమా విషయానికి వస్తే కథ అందరికీ తెలిసిందే. మరి సినిమాలో ఏజెంట్ గోపిగా కృష్ణ గారు, రాధగా జయలలిత, ముఖ్య పాత్రలో ముక్కామల సుప్రీమోగా ఎంతో వైవిధ్యంగా అస్సలు డైలాగ్స్ లేని విలన్ గా రాజనాల్ గారు కనిపిస్తారు. ఇక చిన్న పాత్ర అయినా అతి ముఖ్యమైన పాత్రలో ఏజెంట్ 303 పాత్రలో శోభన్ బాబు గారు, సింహాచలంగా రేలంగి గారు, అసిస్టెంట్స్ గా రాజబాబు రమణారెడ్డి గారు హాస్యం పండిస్తూ అప్పుడప్పుడు కనిపిస్తారు పద్మశ్రీ నేరేళ్ల వేణుమాధవ్ గారు. ఇక టి చలపతిరావు గారి సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి నేపథ్య సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అత్యద్భుతంగా సమకూర్చారు టి చలపతిరావు గారు. నేరస్తుల్ని కనిపెట్టే స్పై సీన్స్ లో, గూఢచర్యం చేసే సీన్స్ లో చాలా బాగుంటుంది. వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఆ సీన్ చూడాలనిపిస్తుంది, ముఖ్యంగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటూ. ఇక రాక్ అండ్ రోల్, జానపదం, తెలుగు, తెలుగుతనం అన్ని మేళవించి స్వరపరిచారు చలపతిరావు గారు. అంతే అద్భుతంగా ఆలపించారు మన సుశీలమ్మ గారు, ఘంటసాల మాస్టర్. ఇంకొకటి గమనిస్తే ఘంటసాల గారు వెస్టర్న్ బీట్స్ కి తగ్గట్టు హై పిచ్ లో ఎంత అద్భుతంగా ఉంటాయి కదా పాటలు, వింటూ ఉంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది గూఢచారి 116 సినిమా పాటలు. ఇక నిర్మాతలైన సుందర్లాల్ మెహతా, డూండి కృష్ణ గారులతో ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది డూండి గారితో. అందుకే ఈ సినిమా తర్వాత 22-25 సినిమాల పరంపర సాగించారు డూండి కృష్ణ గారు. అంతేకాదు ఇక దర్శకులు మల్లికార్జునరావు గారు కూడా కృష్ణ గారితో కలిసి 13 సినిమాలు ఏకదాటిగా కృష్ణ గారే తన హీరోగా పెట్టి తీశారనమాట. మరి ఇందాకలా ఒక విషయం చెప్పాను కదా, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు రామచంద్రరావు గారని, ఆయన కూడా కృష్ణ గారితో కలిసి 13 సినిమాలు తీశారు. అద్భుతమైన అల్లూరి సీతారామరాజు, ఎప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో మర్చిపోలేనటువంటి సినిమాని మనకు అందించారు రామచంద్రరావు గారు, కృష్ణ గారు.

0: సూపర్ హిట్ పాట కదా, ఎంత సంచలనం సృష్టించింది ఆ పాట. జయలలిత గారు చాలా అందంగా ఉంటారు ఈ పాటలో, కృష్ణ గారు కూడా, వారిద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇక సినిమా విషయానికి వస్తే, విదేశీ ప్రభుత్వం మన భారతీయుల చేత చేయించే విధ్వంసాన్ని కాపాడే అధికారిగా గూఢచారి 116 మన దేశాన్ని రక్షించేదే ఈ చిత్ర ప్రధానాంశం. అన్ని సన్నివేశాలు డూప్ లేకుండా చేశారట హీరో కృష్ణ. ఇందాక చెప్పుకున్నట్టు రియల్ కార్ చేసింగ్ సీన్స్ స్టూడియోలో కాకుండా బెంగళూరు హోసూరు రోడ్డులో షూట్ చేశారట మల్లికార్జున గారు. కృష్ణ గారి కాస్ట్యూమ్స్ కూడా ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. మనం గమనిస్తే లేయర్స్లా వేసుకుంటారు, అంటే ఒకదాని మీద ఒకదాని మీద ఒకటి వేసుకొని స్కార్ఫ్ మెడకి స్కార్ఫ్ కట్టుకొని చాలా అందంగా ఉంటారు కదా కృష్ణ గారు. మరి 23 ఏళ్ల వయసులో ఒక ఊపు ఊపేశారని కృష్ణ గారు అంటారు వారి అభిమానులంతా. ఇక క్లైమాక్స్లో, మన చిత్ర క్లైమాక్స్లో చూస్తే ఒక చిన్న జెట్తో విలన్, ఆ జెట్లోని విలన్ సుప్రీము పారిపోతూ ఉంటే కృష్ణ గారు ఏమో జీప్లోని ఎదురుకుండా చేస్ చేస్తూ ఉంటారు. మీకు గుర్తొస్తుంది ఆ సన్నివేశం. చేస్ చేస్తూ ఉంటే కృష్ణ గారు అమాంతంగా జీప్లోంచి దూకేస్తారట. అసలు ఒక్క నిమిషం కూడా డూప్ పెడదామన్నా కూడా వద్దండి డూప్ వద్దని చెప్పి ఆయన దూకేశారట. దూకేస్తే ఆ జీప్ ఆ జెట్టు రెండు గుద్దుకొని పేలిపోతాయి. గుర్తొచ్చిందా? అలాంటి ఎన్నో సన్నివేశాలని అసలు ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా, ఎటువంటి డూప్స్ లేకుండా చిత్రీకరించారు కాబట్టే ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఇప్పుడంటే మనం సినిమాలో లై డిటెక్టర్స్ మన కరెంట్ పెట్టి మనుషుల చేత మాట్లాడించడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. అప్పట్లో 60ల్లో కూడా కరెంటు వాడి నిజం చెప్పించడం, గ్యాస్ లైటర్స్తో లోకర్స్ని తెరవడం, టైం బాంబ్ అమర్చడం, అంటే వీళ్ళు పంటను నాశనం చేసే ఒక విషయాన్ని తయారు చేస్తారు ఈ సుప్రీమో వాళ్ళు ఆ విలన్ వాళ్ళందరూ కలిసి. ఆ ఫ్యాక్టరీలో టైం బాంబ్ పెట్టడం, ఇవన్నీ కూడా అప్పట్లో ఎంతో కొత్తగా అనిపించాయట ఈ సినిమా చూస్తున్న వారందరికీ. మీకు కూడా అలాగే అనిపించాయా? మీకు ఎటువంటి అనుభవాలు ఉన్నాయి నాకు మెసేజ్ చేయండి 0402324085 నెంబర్కి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మనకు ఒక శ్రోత సందేశం పంపించారు. ఈ సినిమాలో కృష్ణ గారు పెట్టుకున్న లాంటి వాచ్ ఆయన దగ్గర ఉండేదట. చాలా పట్టుబట్టి మరి వారి తల్లిదండ్రుల నుంచి ఆ వాచ్ కొనిపించుకున్నాను అంటూ మనకు సందేశం పంపించారు.

ఇంకా కీర్తి రాజ్కుమార్ గారు నిజామాబాద్ నుండి మనకు సందేశం పంపించారు. కృష్ణ గారు వేసుకున్న షార్ట్ లెంగ్త్ షర్ట్ ఫిట్ ప్యాంట్స్తో చాలా మంది యూత్ అప్పట్లో ఫాలో అయ్యేవారు అంటున్నారు. ఇలా ఎన్ని చెప్పుకున్నా ఈ సినిమా గురించి విశేషాలు తక్కువే, కాబట్టే ఈ సినిమా సూపర్ హిట్ అయింది, శతదినోత్సవం జరుపుకుంది చాలా చోట్ల. మరి ఈ సినిమాని ప్రేరణగా తీసుకుని 1967 ఫర్జ్ పేరుతో హిందీలో నిర్మించారు గూఢచారి 116 చిత్రాన్ని. దాంట్లో జితేంద్ర బబిత హీరో హీరోయిన్లుగా కనిపిస్తారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాకి ఫోటోగ్రాఫర్గా పనిచేసిన రవికాంత్ నగైజ్ ఆ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమా అయితే 75 వారాలు నిర్విరామంగా ప్రదర్శించబడిందిట. ఆరుద్ర గారి సంభాషణలు ఎంత హిట్ అంటే హిందీ ఫర్జ్లో విశ్వామిత్ర ఆదిల్ అనే రచయిత సేమ్ ఆరుద్ర గారి మాటల్నే తర్జుమా చేసి వాడారట. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైతే తెలుగు సినిమా గూఢచారి 116 షూటింగ్ జరిగిందో ఆ లొకేషన్స్ని హిందీ ఫర్జ్లో కూడా వాడారట. డైలాగ్స్ ఎంత బాగుంటాయంటే, ఉదాహరణకి రేలంగి గారి దగ్గరికి కృష్ణ వస్తారు, వస్తే బెల్లం కొండానికి వచ్చారా అంటే లేదు అల్లం కొండానికి వచ్చాను, మణుగు 116 అంటూ తన ఐడెంటిటీని చెప్తారు కృష్ణ గారు. ఇలా సినిమాలో చాలా చిన్న చిన్న క్లూస్తో సాగుతూ ఉంటాయి సంభాషణలు కూడా. ఇక ఇంకొక విశేషం ఏంటంటే నువ్వు నా ముందుంటే పాట విన్నాం కదా, ఆ ఒక్క పాటని మాత్రం కలర్లో చిత్రీకరించారట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని విశేషాలు. మరి అందుకనే 60 వసంతాలైనా సరే ఈనాటికి నిత్య నూతనంగా ఉంది గూఢచారి 116.

బంగారు కొడుకు చిత్రనుండి ఆ పాట విన్నారు. మరి వడ్లమాని రవికుమార్ గారు మనకి సందేశం పంపించారు, గూఢచారి 116 షష్ఠి పూర్తి సంబరాలు చాలా బాగున్నాయి, గుర్తుకొస్తున్నాయి, కార్యక్రమం బాగుందంటూ చాలా మంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. కన్ను మనసులు గూఢచారి 116 పక్క పక్కనే షూటింగ్, రోజంతా రోజులో సగం అటు సగం ఇటు. కృష్ణ గారు అయితే బాగా పరిగెట్టేవారట, కాస్త కన్ఫ్యూజన్ కూడా ఉండేదిట. ఒక్కొక్కసారి ఆదిత్య సుబ్బారావు గారితోని మల్లికార్జునరావు గారితోని చిన్న చిన్న మాటలు కూడా పడాల్సి వచ్చిందని కృష్ణ గారే స్వయంగా చెప్పారు. కానీ కృష్ణ గారి అద్భుతమైన నటన వారి ఇమేజ్ని పూర్తిగా మార్చేసింది గూఢచారి 116. ఇన్ని విశేషాలున్న చిత్రం 60 వసంతాలు పూర్తి చేసుకున్న వేళ మరొక్కసారి ఆ సంగతులని మనందరం కలిసి మాట్లాడుకున్నాం కదా, ఎంత బాగుంది. మరి ఇన్ని విన్నాక మీకు కూడా మరొకసారి ఆ సినిమా చూడాలనిపిస్తాను కదా. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీ ఇంట్లో పిల్లలకి కూడా చూపించండి. ఒక వీకెండ్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని సినిమా చూడండి. ఇది ఇవాళ గుర్తుకొస్తున్నాయి గూఢచారి 116 చిత్ర విశేషాలు 60 వసంతాలు పూర్తి చేసుకున్న వేళ. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియోని ఇస్తాం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారాలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 12 గంటల 5 నిమిషాలకు కలుద్దాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: జనతా గ్యారేజ్ చిత్రానికి సుక్విందర్ సింగ్, విజయ్ ప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:11. కులాలు మతాలు అనే ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు అసమానతలు ఉన్నా అవేవి మా ఊరి దరిదాపుల్లో కూడా రానివ్వమంటున్నారు సౌందాల గ్రామస్తులు. 25,000 జనాభా, ఒక సాధారణ పల్లెటూరు సౌందాల. కానీ ఈరోజు భారతదేశంలోనే అసాధారణంగా భారతదేశపు మొదటి కులరహిత గ్రామం, ఇండియాస్ ఫస్ట్ కాస్ట్ ఫ్రీ విలేజ్ గా ఎంతో ఆదర్శంగా నిలిచి ఎందరికో స్ఫూర్తివంతంగా నిలుస్తోంది ఈ సౌందాల గ్రామం. అసలు ఏంటి దీని వెనుకున్న విశేషాలు? ఎందుకు భారతదేశపు మొదటి కులరహిత గ్రామంగా వారు చెప్పుకుంటున్నారు? ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

అనుమానాస్పదం చిత్రానికి విజయ్ యేసుదాస్, శ్రేయ ఘోషల్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరమూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:16 దాటి 25 సెకండ్లు. మరి ఇంతకీ ఎందుకు వీరు ఇండియాస్ ఫస్ట్ కాస్ట్రీ విలేజ్, భారతదేశపు మొదటి కులరహిత గ్రామంగా ఎప్పుడు ప్రకటించారు, ఎందుకు స్ఫూర్తిగా నిలుస్తున్నారో ఆ విషయాలని చెప్తానన్నాను కదా. ఎన్నో ఏళ్ల కృషి. ఏదైనా ఇలా అనుకున్న వెంటనే మనం దేన్ని ప్రకటించి ఇది మేము చేస్తున్నామని చెప్పలేం కదా. దీని వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉంది. ఎన్నో ఏళ్ల కృషి తర్వాత 2026 ఫిబ్రవరి నెలలో ఆ సౌందాల గ్రామస్తులందరూ ప్రకటించారు, మా ఊరిలోని ఎటువంటి కులాలు లేవు, మతాలు లేవు, మాక ఉన్నది ఒకటే ఒకటి, అదే మానవత్వం. అదే వారంటారు ఆమ్చే జాత్ మానవ్ అంటున్నారు ఆ ఊరి వారంతా. ఆ ఊరిలో మనం గమనిస్తే ఎవరికీ కుల గుర్తింపు లేదు. అన్ని చోట్ల అందరూ సమానమే, అందరూ ఒకటే, మనుషులంతా ఒకటే. స్కూళ్ళు, గుడులు, సామాజిక భవనాలు, శ్మశాన వాటికలతో సహా అందరూ ఒకటే, ఒకే కులం అంటారు, అదే మానవత్వం. మరి ఇక్కడ ఒక ఫైన్ కూడా వేస్తారట. ఒక మాట మాట్లాడితే ₹500 ఫైన్ వేస్తారట. ఏం మాట్లాడితే ఫైన్ వేస్తారు అది కూడా చెప్తాను ఈ పాట తర్వాత.

బాణం చిత్రానికి రంజిత్ మురళి ఆలపించిన పాట విన్నారు. సంగీత మణిశర్మ, రచన వేటూరు సుందరామూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. సౌందాల గ్రామ విశేషాలు మాట్లాడుకుంటున్నాం. మరి ఈ గ్రామంలో ఒక మాట మాట్లాడితే ఫైన్ వేస్తారు, 500 రూపాయలు ఫైన్ వేస్తారన్నాను కదా, ఏంటో తెలుసా? ఎవరైనా కులం గురించి మాట్లాడితే, కులం పేరుతో ఎవరైనా వారిని పిలిస్తే 500 రూపాయలు ఫైన్ వేస్తారట. ఇదే కాదు, ఈ గ్రామంలో ముఖ్యంగా పిల్లలకి మహిళలకి పెద్ద పీట వేస్తారు. ఇక్కడ జరిగే ఒక విశేషం ఉంది, అది ఇంకెక్కడ ఏ గ్రామంలో కూడా చూడం. అదేంటంటే, రోజు సాయంత్రం 6 గంటలకి స్టడీ సైరన్ మోగిస్తారట. ఆ సైరన్ వినపడగానే ఊరిలో టీవీలు, అన్ని స్క్రీన్లు బంద్ చేసేయాలట 2 గంటల పాటు. అంటే డిజిటల్ డీటాక్స్ చేస్తారట ప్రతిరోజు ఆ సౌందాల గ్రామస్తులందరూ. పిల్లలు చదువుకుంటూ ఉంటే పెద్దవాళ్ళందరూ పూర్వకాలంలో గట్ల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకునేవారు కదా, అలాగ పెద్దవాళ్ళందరూ సామాజిక బంధాలను బలపరుచుకుంటూ ఎన్నో ప్రపంచంలో జరిగే ఎన్నో విశేషాలు మాట్లాడుకుంటూ ఉంటారట. ఇంకొకటి ఏంటంటే, మహిళలకే మొదటి స్థానం.

నిర్వహిస్తున్న ఈ గ్రామ స్ఫూర్తితో మహారాష్ట రాష్ట్రంలో మరొక 200 గ్రామాలు సమతా గాం అభియాన్ అనే నవీన మార్గంలో ముందుకు సాగుతున్నాయి. ఎందరికో చాలా ఇన్స్పైరింగ్గా నిలుస్తోంది ఈ సౌందాల గ్రామం.

సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రానికి రఘు దీక్షిత్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన రామజోగయ్య శాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మార్పు అనేది ఎక్కడి నుండో రాదు, మన ఇంట్లో మన ఆలోచనలోనే మొదలవుతుంది. అదే చేసి చూపిస్తున్నారు ఈ సౌందల గ్రామస్తులు. కులాల కంటే మానవత్వమే గొప్పదని చాటుతున్న ఈ ఊరి కథ ఎందరికో స్ఫూర్తిదాయకం. మానవత్వమే మా ఏకైక బలం, మనుషులను ప్రేమించడమే మా మతం అంటున్న ఈ సౌందల గ్రామస్తులందరికీ జోహార్లు చెప్పాల్సిందే కదా.

0: ఆకాశవాణి వార్తలు చదువుతుంది త్వరగా ఉషారమణి. ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విదేశీ విరాళాల చట్టం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శన కొనసాగడంతో రాష్ట్ర ప్రభుత్వం జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను, ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. భారత్లో ఓటర్ గుర్తింపు కార్డు ఎన్నికల ప్రక్రియ అమెరికాలో ఎన్నికల చట్టాల రూపకల్పనకు నమూనా కాగలవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమోన్తో పురుషుల సింగిల్స్ విభాగంలో ఈరోజు తలపడతారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఒక ప్రైవేట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బిల్లు విదేశీ నిధుల ప్రవాహంలో పారదర్శకతను తీసుకొస్తుందని, ఇప్పుడు అసలు నిజం బయటపడుతుందని ఆయన అన్నారు. బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపడం ఒక అద్భుతమైన నిర్ణయమని కిరణ్ రిజిజు వర్ణించారు.
1: पूरा झूठ फैलाया देश भर में कि एफसीआर जो है क्रिश्चियन मिशनरी को टारगेट किया जा रहा है, जबकि क्रिश्चियन मिशनरी का टोटल इंडिया का जो फॉरेन कंट्रीब्यूशन आते हैं वो 16% है, बाकी तो सब हिंदू का है. तो प्रोटेस्ट ज्यादा करना है तो हिंदू लोग करना चाहिए, क्योंकि सबसे ज्यादा तो हिंदू का है. देखिये, इस तरह का झूठे बातें फैला करके राजनीति करना बिल्कुल ठीक नहीं है.
0: ప్రతిపక్షాలు ఎన్నో అబద్దాలు ప్రచారం చేశాయని ఆరోపిస్తూ కిరణ్ రిజిజు అటువంటి అసత్యాన్ని వ్యాప్తి చేస్తూ రాజకీయాలు చేయడం పూర్తిగా తప్పని పేర్కొన్నారు. జార్ఖండ్లో విద్యార్థుల 24 రోజుల నిరసన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను రద్దు చేసింది. ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ కూడా రద్దు చేసింది. సీబీఐ విచారణ డిమాండ్ ఇంకా పరిష్కారం

0: అయినప్పటికీ రాంచీలోని నిరసన ప్రదేశంలో ఈ ప్రకటన సంబరాలకు కారణమైంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో జేఎస్ఎస్సీ సిజిఎల్ పరీక్షతో పాటు టీడీపీఎల్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలను రద్దు చేయాలని, అలాగే 2014 నుంచి జేపీఎస్సీ జేఎస్ఎస్సీ నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్షలపై విచారణ జరపాలని నిర్ణయించారు. జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. మరోవైపు మంత్రి దీపికా పాండే సింగ్ ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఎమ్మెల్యే జయరామ్ కుమార్తో కలిసి సదర్ ఆసుపత్రిని సందర్శించి నిరాహార దీక్ష చేస్తున్న దేవేంద్రనాథ్ మహతో ఇతర నిరసనకారుల చేత దీక్ష విరమింపజేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై కర్ణాటక వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ వెటర్నరీ ఆఫీస్ నియామకాలకు సంబంధించి పరీక్షా పేపర్ల లీకేజ్, ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్, ఒక్కో అభ్యర్థి నుంచి 70 నుంచి 80 లక్షల రూపాయల వరకు లంచాలు డిమాండ్ చేశారనే ఆరోపణలపై కేపీఎస్సీ మాజీ చైర్మన్ శివశంకరప్ప, ఎస్ సాహుకర్తో పాటు మరికొందరు మాజీ సభ్యుల నివాసాల్లో, అలాగే ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం జరుగుతోంది. సభ్యదేశాల మంత్రులు, సీనియర్ అధికారులు, విధానకర్తలు, నిపుణులు ఈ చర్చల్లో పాల్గొనేందుకు, ఏకాభిప్రాయాన్ని పెంపొందించేందుకు, పర్యావరణ సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ సమావేశం ఒక వేదికగా నిలుస్తుంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. భారత్ నిర్వహిస్తున్న 2026 బ్రిక్స్ చైర్షిప్ థీమ్ బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. భారత సైనిక దళాల అధిపతి జనరల్ ధీరజ్ సేత్ను నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పోదేల్ ఖాట్మండులోని శీతల్ నివాసులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ సైన్యం గౌరవ జనరల్ హోదాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నేపాల్ ఉపాధ్యక్షుడు రామ్ సహాయ్ ప్రసాద్ యాదవ్, విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్, నేపాల్లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ్తో పాటు నేపాల్ సైన్యం, ప్రభుత్వానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ నాటికి దేశంలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1000 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. ఇందులో వరి పంట 379 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజలు 184 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో వేశారని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. స్త్రీ అన్నం, చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు 172 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పత్తి సాగు సుమారు 107 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో అమలవుతున్న ఓటర్ ఐడి కార్డు వ్యవస్థను ప్రశంసిస్తూ, అమెరికాలో కఠినమైన ఎన్నికల నిబంధనల అమలుకు ఇది ఒక నాదర్శమైన నమూనా కాగలదని ప్రశంసించారు. అమెరికాలో కఠినమైన ఓటర్ గుర్తింపు అవసరం గురించి తన డిమాండ్ను పునరుద్ధరిస్తూ అమెరికా అధ్యక్షుడు, భారత్ ఎన్నికల నిర్వహణలో ఉండే భద్రతను ఉదాహరణగా ఉటంకించారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో ఇటీవల జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో ట్రంప్ ప్రస్తావించారు. తప్పనిసరి చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రం లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహించగలరని జ్ఞానేష్ కుమార్ ప్రశ్నించినట్లు ఆయన చెప్పారు. అమెరికా కాంగ్రెస్ సభ సేఫ్ గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ, సేవ్ అమెరికా చట్టాన్ని ఆమోదించాలని తన డిమాండ్ను పునరుద్ఘాటించడానికి ట్రంప్ ఈ ఉదాహరణను ఉపయోగించారు. ఈ ప్రతిపాదిత చట్టం ఫెడరల్ ఎన్నికల్లో ఓటింగ్ కోసం మరింత కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టాలని కోరుతోంది. దీని ప్రకారం ఫెడరల్ ఎన్నికల కోసం నమోదు చేసుకునేటప్పుడు ఓటర్లు అమెరికా పౌరసత్వానికి సంబంధించిన ధృవీకరణ పత్రంతో పాటు చెల్లుబాటు అయ్యే ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డును కూడా అందించవలసి ఉంటుంది. అమెరికన్ ఎన్నికల్లో కేవలం యుఎస్ పౌరులు మాత్రమే పాల్గొనేలా చూసేందుకు ఈ చట్టం ఒక చర్యగా ఉంటుందని అమెరికా అధ్యక్ష భవనం అభివర్ణించింది. భారత్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 642 మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొంటూ, భారత్ ఎన్నికలు ఎంత భారీ స్థాయిలో జరుగుతాయో ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్దమైన పాలనను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ ఎన్కే సింగ్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన నగదు లేదా ఆస్తుల స్వాధీనాన్ని 24 గంటల్లోపు జిల్లా మ్యాజిస్ట్రేట్, అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ లేదా సంబంధిత కోర్టుకు నివేదించాలని, ఆ స్వాధీనం చేసుకున్నందుకు గల కారణాలు తెలపాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి 7 ఏళ్లలోగా దర్యాప్తును పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని కూడా సుప్రీంకోర్టు నిర్దేశించింది. జార్ఖండ్లో ఈరోజు అత్యంత భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జమ్మూ కాశ్మీర్, లదాఖ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలు, కరైకల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, మాహే ప్రాంతాల్లో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రానున్న 2-3 రోజుల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు అరేబియా సముద్రంలోకి, బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భాగంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈరోజు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రముఖ భారత షట్లర్ లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమోన్తో తలపడతారు. అలాగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తొలిసారి టోర్నమెంట్లో బరితిగులోకి తిరుగుతున్న ఉన్నతి హుదా మయన్మార్కు చెందిన ప్రత్యర్థితో పోరాడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ కపూర్, రిత్వికా శివాని భారత జోడీ కెనడాకు చెందిన జొనథన్ లాయ్, క్రిస్టల్ లాయ్ జంటి చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ 2వ రౌండ్లో ట్రిసా జాలీ, గాయత్రి గోపీ చంద్ అమెరికాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విదేశీ విరాళాల చట్టం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన కొనసాగడంతో రాష్ట ప్రభుత్వం జేఎస్ఎస్ఏ సీజీఎల్ పరీక్షను, ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. భారత్లో ఓటర్ గుర్తింపు కార్డు, ఎన్నికల ప్రక్రియ అమెరికాలో ఎన్నికల చట్టాల రూపకల్పనకు నమూనా కాగలవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో ఈరోజు మన దేశానికి చెందిన లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమన్తో పురుషుల సింగిల్స్ విభాగంలో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 7 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ కప్పల ఉమేశ్వర్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ STD కోడ్ 0400 జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నంబర్లకు ఫోన్ చేసి నేరుగా పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి భారత్ గ్యాస్ లిమిటెడ్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు. మర్చిపోకండి 20వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చెప్పబోతున్నాను ఈరోజు ఈట్ ఫిట్లో ఎదురు చూస్తున్నారా? పిట్ట కొంచెం కూత ఘనం అంటాం కదా, అలాగే ఇప్పుడు చెప్పుకోబోయే సూపర్ ఫుడ్ కూడా అచ్చంగా అలాంటిదే. గింజలు చిన్నవే కానీ ఎన్నో పోషకాల నిధి, ఖనిజాల ఖజానా. భూమిలో పండే వాటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఈ గింజల్ని నేరుగా తినకూడదుట. ఎలా తినాలి, ఏంటి ఆ సూపర్ ఫుడ్లో ఉన్న పోషకాలు చెబుతాను. ముందుగా మీరు గుర్తుపట్టేయండి అసలు ఆ సూపర్ ఫుడ్ ఏంటో. తెల్లగా నల్లగా ఉండే ఆ గింజలేంటి? పొడి, చిక్కి, లడ్డు, నూనె రూపంలో మనం రోజూ తీసుకుంటూ ఉంటాం. ఎన్నో పోషకాహార నిధి అంటున్నారు మరి న్యూట్రిషనిస్ట్ మరియు వైద్యులు కూడా. మరి గుర్తుపడితే 04023240852 ఈ నంబర్కు నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: రాజు, నువ్వెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలాలో అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
2: చెప్పాలే కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడపకలే, చిన్నగా రాసుకో.

0: రాజు వెడ్స్ రాంబాయి చిత్రం నుండి అనురాగ్ కుల్కర్ణి, ఇంకా జయశ్రీపల్లం పాడిన పాట విన్నారు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:47 దాటి 40 సెకండ్లు. శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో ప్రతి బుధవారం ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో రేపు అనగా ఆగస్టు 19వ తేదీ ఐఎస్ఐ మార్క్ పొందడం ఎలా, నాణ్యతా ప్రమాణాలు తెలుసుకోవడం ఎలా అనే అంశం గురించి హైదరాబాద్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ శాస్త్రవేత్త శ్రీ పివి శ్రీకాంత్ గారితో పరిచయం వింటారు. తప్పకుండా ట్యూన్ చేయండి. బిజినెస్ ముచ్చట్లు రేపు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలు చాలా మంది గుర్తుపట్టి సందేశాలు పంపించారు. ఎస్, మీరు గుర్తుపట్టి పంపించిన సందేశం అక్షరాల కరెక్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం సూపర్ ఫుడ్ నువ్వుల గురించి. ఇది వింటే ఇన్న వెంటనే గుర్తొచ్చేది ముందుగా బెల్లంతో చేసిన మంచి నువ్వుల లడ్డు లేదా అంటే చిక్కీ కదా. మరి ఎలా తీసుకోవాలి నువ్వుల్ని? ఇందాకలా పరిచయ వాక్యాల్లో నేను చెప్పాను, నువ్వుల్ని నేరుగా తినకూడదు అంటున్నారు వైద్యులు. మరి ఎలా తినాలి, అసలు నువ్వుల్లో ఉండే పోషకాహారాలు ఏంటి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సూపర్ జోష్ ఫిల్ పాట విన్నారు కదా. డీజే టిల్లు చిత్రానికి రామ్ మిలియాల స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించారు. రచన కాసర్ల శ్యామ్. ఎయిట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి నువ్వులు ఎలా తినాలి, డైరెక్ట్ గా తినకూడదు అని చెప్తున్నారు వైద్యులను అనుకున్నాం కదా. ఎప్పుడు నువ్వులు తిన్నా కాస్త దూరగా వేయించుకొని, అంటే రోస్ట్ చేసుకొని లేదా నానబెట్టి తినమంటున్నారు వైద్యులు. ఎందుకో కూడా చెప్తాను. ముందుగా ఈ దీనిలో ఉన్న పోషకాల విషయాన్ని చూస్తే అత్యధికంగా కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ ఉండే ఈ నువ్వులు గొప్ప ఔషధం. అందుకే సూపర్ ఫుడ్ అంటున్నారు వైద్యులు. పాలు, ముఖ్యంగా పాలు పడని వారు, అంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటూ ఉంటారు, పాలు పడని వారికి కాల్షియం అధిక శాతంలో ఉండే నువ్వులు ఎంతో మేలు చేస్తాయట. ఇంకొక విషయం ఏంటంటే 85% పైగా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఈ నువ్వుల్ని ఎందరో వైద్యులు, న్యూట్రిషనిస్ట్ సజెస్ట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఇంకా బోలెడని పోషకాలు ఉన్నాయి ఈ నువ్వుల్లో, అవేంటో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఈట్ ఫిట్ కార్యక్రమం ఓన్లీ ఆన్ మన ఆకాశవాణి 102.8 ఎఫ్ఎంలో.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు, నేను పద్మిని. మరి ఇంతకీ ఈ నువ్వుల్లో ఏముంటాయి, పోషకాల మాట సరే, అసలు ఉండే ప్రధాన పదార్థం ఏంటంటే సెసమిన్. సెసమిన్ అనే శక్తివంతమైన యాక్టివ్ ఆక్సిడెంట్ ఉండడం వల్ల మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందిట. అందుకనే చాలామంది వైద్యులు ఈ మధ్యకాలంలో రిఫైండ్ ఆయిల్ వాడద్దు, పప్పు నూనె ఇలా నువ్వుల నూనె వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్తారు కదా. మరి బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది గొప్ప సూపర్ ఫుడ్గా పనిచేస్తుంది అంటున్నారు డైటీషియన్స్ కూడా. ఇందులో ఉండే విటమిన్ ఈ, విటమిన్ కే చర్మాన్ని, జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయట. అందుకనే పూర్వకాలం ఏంటి, ఈ మధ్య కాలంలో కూడా గమనిస్తే ఏమైనా పండుగలు వస్తే నువ్వుల నూనెతో చక్కగా మన శరీరాన్ని మర్దన చేసుకుని నలుగు పిండితో స్నానం చేయమంటారు పెద్దలు. అందుకనే నువ్వుల నూనెతో మసాజ్ చేసుకున్నా సరే శరీరం నిగనిగలాడుతూ ఉంటుందిట. మరి మీరు నువ్వుల నూనె వాడతారా? మీరు నువ్వుల్ని ఎలా తినడానికి ఇష్టపడతారు? నాకు సందేశం పంపించండి 0402324052 ఈ నంబర్కి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

దసరా చిత్రానికి రామ్ మిర్యాల డి ఆలపించిన పాట విన్నారు. సంగీతం సంతోష్ నారాయణన్, రచన కాశర్ల శ్యామ్. మరి చాలా మంది శ్రోతలు మీరు ఎలా తింటారు అంటే, మేము నువ్వులు బెల్లం కలుపుకొని లడ్డూ చేసుకొని తింటాం, చిక్కీ చేసుకొని తింటాం అంటున్నారు. చాలా మంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. మరి ఇందాక నేను చెప్పాను కదా, ఇవి తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండు ఉంటాయి. ఇందుకీ ఏ నువ్వులు మంచివి, ఏ నువ్వులు తింటే మంచిది, తెల్లవా నల్లవా చెప్తాను ఈ పాట తర్వాత. మరి తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఛాంపియన్ చిత్రానికి రామ్ మిర్యాల అలపించిన పాట విన్నారు. సంగీతం మిక్కి జే మేయర్ రచన, కాసర్ల శ్యామ్. మరి చాలా మంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు, ఏనువ్వులైనా ఒకటేనండి కానీ నువ్వులు తిన్నవే ఇంపార్టెంట్ అంటున్నారు. మరి జయనితిన్ గారు అంటున్నారు, తెల్ల నువ్వులే తింటామండి, మాకు అదే ఇష్టం, అదే ఎక్కువ పోషకాలు ఉన్నాయేమో అంటున్నారు. డాక్టర్ శ్రీపతి బాబు గారు రాస్తున్నారు, నువ్వులు దోరగా వేయించి పప్పులు వేరుశనగ విత్తులు కొబ్బరి తురుము కలిపి లడ్డూలు తింటే పిల్లలకి చాలా మంచిది, బాగుంటాయి అంటున్నారు. సరే మరి సీక్రెట్ చెప్తానన్నాను కదా, నల్ల నువ్వులు మంచివా తెల్ల నువ్వులు మంచివా అంటే రెండూ మంచివే. కాకపోతే ఏంటంటే నల్ల నువ్వుల్లో పొట్టు తీయకుండా ఉంటుంది కాబట్టి ఎక్కువ సెసమిన్ అనే పదార్థం ఉంటుంది, ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి మనకి. కానీ తెల్ల నువ్వులు ఏంటంటే వాటిని ఆ పొట్టుని కాస్త తీసేస్తారు కాబట్టి కొంచెం తక్కువ పోషకాలు అందుతాయి అంటున్నారు న్యూట్రిషనిస్ట్ అందరూ. ఏది తిన్నా మంచిదే. మరి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు నువ్వులు తిన్నా బాగా నవిలి తినాలి. ఎందుకంటే ఆ పొరలో పొర గట్టిగా ఉంటుంది కదా, ఆ పొరలో ఉండే సెసమిన్ మన ఒంటికి బాగా పడుతుందిట. ఇంకొకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, తిన్నగా డైరెక్ట్గా నువ్వులను ఎప్పుడు తినకూడదు. కాస్త ఇందాక చెప్పుకున్నట్టు దోరగా వేయించి రోస్ట్ చేసి మనకి ఎలా ఇష్టమైతే అలాగా దోశలో వేసుకోవచ్చు, సాలెడ్స్లో వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, లేదంటే పొడి చేసుకొని కూరల్లో వేసుకోవచ్చు, ఎలా అయినా తినచ్చు. కాకపోతే రోజు పిల్లలకి, ఇది మన శాస్త్రీయ వంటకం కాబట్టి మన పంట కాబట్టి రోజు పిల్లలకి ఒక చిన్న నువ్వుల లడ్డు తినే అలవాటు చేయండి. రక్తహీనత కానీ, ఎటువంటి కాల్షియం లోపాలు కానీ, వాళ్ళు పాలు తాగకపోయినా పర్వాలేదు, అలాగా ఒక నువ్వుల లడ్డు తింటే ఎంతో మంచిది అంటున్నారు మరి డైటీషియన్స్, వైద్యులు, ఇంకా బోల్డ్ అంతమంది న్యూట్రిషనిస్ట్. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన సూత్రం ఒకటే, మితం హితం. ఏ తిన్నా తక్కువ మితంగా తినడం, ఆరోగ్యంగా ఉండడం. ఇది ఇవాళ ఈట్ ఫిట్. స్టే హ్యాపీ, స్టే హెల్దీ, ఈట్ ఫిట్. నువ్వుల గురించి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని.

జార్జ్ రెడ్డి సినిమాకి మంగ్లీ ఆలపించిన పాట విన్నారు. రచన మెట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ పొప్పిలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 షో టైమ్ లో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అబిడ్స్ ఇస్కాన్ మందిరం 5 దశాబ్దాలుగా ఆధ్యాత్మిక సేవా కేంద్రంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. 2027 డిసెంబర్ నాటికి ఉస్మానియా, టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. కరీంనగర్ నగరాభివృద్దే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్టు, భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ది చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. అబిడ్స్లోని శ్రీశ్రీ రాధా మదన్మోహన్ ఇస్కాన్ మందిరం 5 దశాబ్దాలుగా భక్తి, ఆధ్యాత్మికత, సేవా కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తోందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. ఆలయ స్వర్ణోత్సవ వేడుకల్లో సతీసమేతంగా పాల్గొన్న ఆయన కృష్ణభక్తి, భగవద్గీత ప్రాశస్త్యాన్ని కొనియాడారు. యువత భగవద్గీతను చదివి అందులోని విలువలను జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. వసుధైవ కుటుంబకం స్ఫూర్తితో ఇస్కాన్ సమాజంలో మానవీయ విలువలు పెంపొందిస్తూ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని గవర్నర్ ఆకాంక్షించారు. తెలంగాణలోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, ఎల్బీనగర్, అల్వాల్, టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను వేగవంతం చేసి 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ సనత్ నగర్ లో నూతనంగా నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇతర మంత్రులతో కలిసి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల కాలంలో పేదలకు ఉపయోగపడే ఆసుపత్రుల నిర్మాణాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు తిప్పికొడుతూ తాము ఎల్లప్పుడూ నిజాలనే ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సాయంత్రం 4:30 ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించి సాయంత్రం 6:00 సచివాలయంలో ఇరిగేషన్ శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం రాత్రికే ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఆపై రాత్రికి యూకే పర్యటనకు బయలుదేరి 30 వరకు విదేశాల్లో పర్యటిస్తారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దేశంలో పంటల పరిశోధనలు సరైన దిశలో సాగడం లేదని, రసాయనాలు లేని విత్తనాలను అభివృద్ది చేయాలని సూచించారు. క్యాన్సర్కు దారితీసే పురుగుల మందుల వాడకంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఎరువుల విధానాలను విమర్శించారు. రైతు లేకపోతే దేశం, ప్రభుత్వాలు ఉండవని, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. వందే మాతర గీతం పట్ల కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని, తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన అవినీతి కేసులు కాంగ్రెస్ కు ఏటీఎంలా మారాయని విమర్శించారు. నిన్న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు కావడం లేదని, ఆ రెండు పార్టీలకు ప్రజలు తగిన సమాధానం చెప్తారన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి అధికారాన్ని చేపట్టి డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ది సాధిస్తుందని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ది పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేసి 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 2,00,000 మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యమని పరిశ్రమల మంత్రి దొద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ నిర్వహించిన జాతీయ పారిశ్రామిక కారిడార్ వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాజెక్టులో రాష్ట వాటా 51% కాగా, అభివృద్ది పనుల టెండర్ ప్రక్రియ వేగంగా సాగుతోందని వివరించారు. భవ్య పథకం కింద తెలంగాణకు 4 పారిశ్రామిక పార్కులు కేటాయించాలని మంత్రి కోరారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్ల, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి వల్ల పేద ఎస్సీ ఎస్టీ రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. రాత్రికి రాత్రే హైడ్రా పోలీస్ బలగాలతో బహదూర్గూడ, గుండిగట్ల వంటి గ్రామాల్లో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పేదల భూములను గుంజుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు రక్షణగా ఉండవలసిన పోలీసులను పీడకులుగా మార్చారని, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, భూముల వేలం పాటలు పాడుతోందని విమర్శలు చేశారు. పేదల భూములను ఆక్రమించడం తక్షణమే ఆపకపోతే బీజేపీ తరపున పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తెలంగాణ బహుజన విప్లవ వీరుడు, బహుజన రాజ్యాధికార పోరాట పటోటపు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను రాష్ట వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీష్ రావుతో సహా పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజనుల హక్కుల కోసం అణచివేతకు వ్యతిరేకంగా మొఘల్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి పోరాడిన పాపన్న గౌడ్ ధైర్య సాహసాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పాపన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన వీరత్వ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు. భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచందర్రావు ఇతర నాయకులతో కలిసి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. బహుజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలను, అందించిన సేవల స్ఫూర్తిని ఈ సందర్భంగా కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని రాజకీయ పార్టీ

0: పార్టీలతో పాటు గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఊరూరా నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా అధికారులు హాజరై పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సర్వాయి పాపన్న విగ్రహానికి అదనపు కలెక్టర్ పాండు, బీసీ సంక్షేమ సంఘం అధికారులు, ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ నగరాభివృద్ది లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్టు, భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ది చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.
1: కరీంనగర్ కార్పొరేషన్ కు 100 రోజుల పాట 840 కోట్ల రూపాయలు యూసీఎఫ్ ఫండ్ తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. యుఏడిఎఫ్ సంబంధించి 50 కోట్లు, నిన్న మళ్ళా 30 కోట్లు మళ్ళీ వచ్చినాయి. అమృత్ సంబంధించి 150 కోట్ల రూపాయలు అన్ని రకాల నిధులు తీసుకొచ్చి ఇలా కరీంనగర్ కార్పొరేషన్ ను అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.
0: నూనె గింజలు, పామాయిల్ దేశీయ ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఎన్ఎంఓఓపి పథకం ద్వారా అందిస్తున్న ఆర్థిక రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకుని ఎల్నినో ప్రభావాన్ని అధిగమించేందుకు లాభదాయక వ్యవసాయాన్ని అలవర్చుకోవాలని వనపర్తి ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ జిల్లాధికారి విజయ్ భాస్కర్ రెడ్డి సూచించారు.
2: ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు ఈసారి చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కావున రైతులందరూ తక్కువ నీరుతోటి వచ్చే ఆరుతడి పంటలు మరియు ఉద్యాన పంటలైన ఆయిల్ పామ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. స్టేట్ గవర్నమెంట్ కూడా ఆయిల్ పామ్ కి ఎన్నో సబ్సిడీలు ఇస్తున్నది. మనకు కేవలం 20 రూపాయలకే ఒక మొక్క ఇస్తున్నారు. ఎకరానికి మనకు 50 మొక్కలైతే.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 1:20 దాటి 20 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో షో టైం.
4: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
5: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
4: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లర్కుల సమయం 1:21:20. నేను శ్రోతలకి వెల్కమ్ చెప్పే ముందే శ్రోతలు వెల్కమ్ టు షో టైం అంటూ చాలా సందేశాలు పంపిస్తున్నారు. ఎస్, షో టైం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు, మీ పేరు, ఈ రెండు మాత్రమే. ఇంకా వేరే ఏ సందేశాలు పంపించద్దు. 04023240852 ఈ నంబర్కు వాట్సాప్ చేయడమే. చాలామంది శ్రోతలు ఆడియో రికార్డ్ చేసి ఏవేవో ఫోటోలు కూడా పంపిస్తున్నారు, దయచేసి గమనించగలరు. అలాంటివి ఏవి పంపించద్దు. నేను అడిగిన ప్రశ్నకు మీకు తెలిసిన సమాధానం, మీ పేరు మాత్రమే పంపించండి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా షో టైంని స్టార్ట్ చేసేసుకుందాం. మరి షో టైంలో వచ్చేస్తుంది మొదటి ప్రశ్న. శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారని ఆల్రెడీ సందేశాలు పంపించారు కాబట్టి మొదటి ప్రశ్న జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్న. ఇది నేతన్నలకు సంబంధించిన ప్రశ్న. ఇటీవల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం జరుపుకున్నాం మనందరం. మరి మన తెలంగాణకి చెందిన శ్రీరామ్ అనే ఒక వ్యక్తి చేసిన ఆవిష్కరణకి జాతీయ స్థాయిలో మొదటి బహుమతి, మొదటి అవార్డు అందుకున్నారు. ఇంతకీ ఏంటి ఆయన చేసిన ఆవిష్కరణ మీకు తెలిస్తే 04023240852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ലക്ഷ്യണ്ട് ലക്ഷ്യണ്ട്
1: ఇది నేతకు సంబంధించింది కాదు, ఒక ఆవిష్కరణ చేశారు నేతన్నల కోసం. మరదేంటో గుర్తుపట్టి నాకు పంపించండి.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం వంటి

28 నిమిషాలు అవుతుంది నాకు తెలుసు. శ్రోతలు చాలామంది కాస్త తడపడ్డారు, కొంచెం తప్పు సందేశాలు పంపించారు. పర్వాలేదు, తప్పు సందేశం పంపించినా తెలుసుకోవడం ముఖ్యం కాబట్టి నేను అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, ఆగస్ట్ 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం జరుపుకున్నాం కదా, మన తెలంగాణకి చెందిన ఒగ్గు శ్రీరామ్ అనే ఒక అబ్బాయి ఒక కొత్త ఆవిష్కరణకి జాతీయ స్థాయిలో పురస్కారం అందుకున్నాడు, అది ఏంటి అని అడిగాను. చాలామంది తప్పు సమాధానాలే పంపించారు, సరైన సమాధానాలు చాలా తక్కువ మంది పంపించారు. వారు ఎవరంటే, అప్పలరాజు గారు పెడ నుండి, సుభాషిణి గారు ఎక్కడి నుండి రాయలేదు, కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి, జనగామ చంద్రశేఖర శర్మ గారు నిజామాబాద్ నుండి, నంబూతిరి గారు సుచిత్ర నుండి, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపల్లం నుండి, జమికుంట నుండి, శోభా మహేశ్వర్, ఇంకా మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి పంపించారు. ఇంకా చాలామంది ట్రై చేస్తున్నారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి పంపించారు ఇప్పుడే, పాలెం పోలయ్య గారు రాళ్ళగడ్డ నుండి, ఇంకా పద్మావతి శిల్పా చెంచల్గూడ నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి పంపించారు, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి పంపిస్తున్నారు, అమ్మన్కుర్తి బొమ్మి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు పంపించారు, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జక్రాన్పల్లి నుండి, అరుణ రాజేందర్ ఇంకా చిలుక నారాయణ అన్సూయ గారు నిజామాబాద్ నుండి పంపిస్తున్నారు, మెదక్ నుండి ఎల్దుర్తి నుండి బొడ్డు షేక్లు శ్యామల పంపించారు, ఇంకా భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండే అనిత, డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి, వీరు ఫాస్ట్గా సరైన సమాధానాలు పంపించారు. ఇంతకీ సరైన సమాధానం ఏంటంటే, ఈబీఎస్ఎస్ అంటే ఎర్గనామిక్ బ్యాక్ సపోర్ట్ సిస్టమ్, దాన్ని క్లుప్తంగా చెప్పుకుంటే మగ్గం కుర్చీ అంటారన్నమాట. దీన్ని చేనేత నేస్తున్నప్పుడు నడుంకి ఆసరాగా ఉండేలాగా ఆ శ్రీరామ్ అనే అబ్బాయి ఎక్కడ చదువుకుంటున్నాడంటే కొండ లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీలో 3rd ఇయర్ చదువుతున్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి కూడా నేతన్న, వాళ్ళ అమ్మ నాన్న కూడా నేతన్న ఇస్తారనమాట. వాళ్ళ కష్టం చూసి ముఖ్యంగా అమ్మ నాన్న కోసం ఈ కుర్చీని ఆవిష్కరించారు. కానీ ఇది త్వరలోనే అందరూ నేతన్నలకి అందుబాటులో ఉండబోతోంది. ఇది ఆ అబ్బాయి ఆవిష్కరించాడు, దానికి జాతీయ స్థాయిలో మొట్టమొదటి బహుమతి అందుకున్నారు శ్రీరామ్. ఎంత గొప్ప విషయం కదా, అమ్మ నాన్నల కోసం ఆవిష్కరించారు కానీ అదే నేతన్నలకు కూడా ఈరోజు ఉపయోగపడబోతుంది. ఇదే మనకి సమాధానం పంపించారు వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుండి. ఇది షో టైంలో మొదటి ప్రశ్న. మరి రెండవ ప్రశ్నకు కూడా శ్రోతలు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. షో టైంలో వచ్చేస్తోంది రెండవ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఇది సినిమాకు సంబంధించిన ప్రశ్న. చాలామంది శ్రోతలు నేను సమాధానం చెప్పాక పంపించారు, సో వాళ్ళ పేర్లు నేను చదవటం లేదు. షో టైంలో వస్తున్న రెండవ ప్రశ్న ఏంటంటే, సంగీత ద్వయం రాజ్ కోటి గారు అందరికీ సుపరిచితులే కదా, మరి సంగీత ద్వయం రాజ్ కోటి గారు ఎన్నో గొప్ప పాటలు అందించారు కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరూ విడిపోయారు. అలాగా రాజ్ నుంచి విడిపోయాక కోటి గారు స్వరపరిచిన తొలి సినిమా ఏంటి? ప్రశ్న మరొకసారి, రాజ్ కోటిల్లో రాజ్ నుంచి విడిపోయాక కోటి గారు స్వరపరిచిన తొలి సినిమా ఏంటి? మీకు సమాధానం తెలిస్తే 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎస్ షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:36 అవుతోంది. షో టైంలో సినిమాకు సంబంధించిన ప్రశ్న అడిగాను. ఈ ప్రశ్నకు కూడా కాస్త శ్రోతలు తడబడ్డారు. ప్రశ్న ఏంటంటే, రాజ్ కోటి గారి ద్వయంలోంచి కోటి గారు బయటికి వచ్చేసి స్వరపరిచిన మొదటి సినిమా, సంగీతం స్వరపరిచిన మొదటి సినిమా అని అడిగాను. చాలామంది శ్రోతలు హలో బ్రదర్ అన్నారు, గాడ్ ఫాదర్ అన్నారు, ఇంకా అల్లుడ మజాక్ అన్నారు. చాలా వింత వింత సినిమా పేర్లు పంపించారు. కానీ కొంతమంది శ్రోతలు మాత్రమే సరైన సమాధానాలు పంపించారు. వారెవరో ముందుగా చూద్దాం. పానుగంటి రవి గౌడ్ గారు బీహెచ్ఎల్ నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుండి, వేదవతి గణేష్ నిజాంపేట్ నుండి, రాజు ఉమారాణి ఆర్ఆర్ చౌరస్తా నిజామాబాద్ నుండి, చిలక నారాయణ గారు అనసూయ గారు నిజామాబాద్ నుండి, పాలెంపోలే ఆళ్లగడ్డ నుండి, చోడవరపు రమాదేవి గీతానగర్ నుండి, ఇంకా ఎవరు పంపించారంటే సిహెచ్ హనుమంతరావు గారు బాపిరెడ్డి కాలనీ నుండి, ఆళ్లగడ్డ నుండి పాలెంపోలే, వీళ్ళందరూ సరైన సమాధానం పంపించారు. ఇంతకీ సమాధానం ఏంటో తెలుసా? 1995 జనవరి 12 సంక్రాంతి కానుక విడుదలైన అమ్మ దొంగ ఈ సినిమాకి కోటి గారు తొలిసారిగా ఆ ద్వయం నుంచి విడిపోయి సంగీతం అందించారనమాట. సూపర్ హిట్ అయ్యే ఆ పాటలన్నీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంటుంది ఆ సినిమాకి. మరి ఆ సినిమాలోంచి ఒక మంచి పాట విందాం. ఈ పాట తర్వాత షో టైంలో తర్వాత ప్రశ్న అడుగుతాను.

అమ్మ దొంగ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు కదా. షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:41 దాటి 33 సెకండ్లు. మరి షో టైంలో తర్వాత ఒక జనరల్ ప్రశ్న మనందరి కోసం. ప్రశ్న ఏంటంటే, కాస్త చిన్నతనంలోకి వెళ్ళాలి మనం. స్కూల్ టైంలో మీరందుకున్న తొలి బహుమతి ఏది? స్కూల్ టైంలో మీరు అందుకున్న తొలి బహుమతి ఏది? అది ప్రైజే గెలవక్కర్లేదు. అమ్మ నాన్న, ఫ్రెండ్స్, టీచర్స్, ఎవరి నుంచైనా కావచ్చు, మీరు అందుకున్న చిన్న తొలి బహుమతి, చిరు బహుమతి ఏదైనా గుర్తుంటే నాకు 04024 2324 8 5 2 ఈ నంబర్కు సందేశం పంపించండి.

చైతన్య సినిమాకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా. ఎంత గోముగా పాడతారు కదా బాలుగారు. మరి షోర్ట్ టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 1:47 దాటి 15 సెకండ్లు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ కప్పల ఉమేశ్వర్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 040 జత చేసి 2324085252 2324085353

5 0 9 3 2 3 ఈ నంబర్లకు నేరుగా ఫోన్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ఆవశ్యకతల గురించి భారత్ గ్యాస్ లిమిటెడ్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు. మర్చిపోకండి, 20వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు. మరి షో టైంలో నేను అడిగాను, స్కూల్లో మీరు అత్యంత పదిలంగా అందుకున్న తొలి బహుమతి ఏంటి అని. స్కూల్ డేస్ ఎప్పుడు బాగుంటాయి కదా, అసలు ఆ గుర్తులు, ఆ జ్ఞాపకాలు ఎంతో పదిలంగా ఉంటాయి. మరి అది ఎవరైనా కావచ్చు. చాలామంది శ్రోతలు సందేశాలు పంపించారు, చూద్దాం ఎవరెవరు పంపించారో. దయచేసి పంపించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపించుకోండి, మీ సందేశం నేను తప్పకుండా చదివే ప్రయత్నం చేస్తాను. సంధి గారు రాస్తున్నారు, ఆదిలాబాద్ నుండి నేను గ్లాస్ అందుకున్నాను, గ్లాస్ వచ్చింది నాకు అని. జనరల్ నాలెడ్జ్ పుస్తకం వచ్చింది నాకు తొలి బహుమతిగా అంటున్నారు. శేషు గారు కుకట్పల్లి నుండి, పోలిపల్లి శ్రీనివాస్ గారు సిరిసిల్ల నుండి, పెన్ను స్కూల్లో అందుకున్నాను మేడం గారు అంటున్నారు, పెన్నే నేను కూడా నా ఫస్ట్ ప్రైజ్ అంటున్నారు. దస్తగిరి గారు ప్రొదుటూర్ కడప నుండి, జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్, పలకా బలపం నా మొదటి బహుమతి. వావ్, పలకా బలపాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు మీరు వెనక్కి. నా చిన్నతనంలో స్కూల్లో పాట పాడితే నాకు పెన్ను బహుమతిగా ఇచ్చారంటున్నారు. సేర్ల వెంకటేష్ గారు గజ్వేల్ నుండి మనకు సందేశం పంపించారు. పిండియాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ గారు రాస్తున్నారు, కుర్చీ పరుగులో నేను మొదటి బహుమతి గెలుచుకున్నాను 1970లో, పెన్ను బహుమతిగా ఇచ్చారంటున్నారు. మరి బాలకృష్ణ గారు నరసింపేట నుండి ఏం రాస్తున్నారు, ఆగస్ట్ 15 పాటల పోటీలో నేను పాట పాడాను, నాకు పెన్సిల్ ఇచ్చారు 3వ క్లాస్లో అంటున్నారు. ఎంత గొప్ప, అసలు ఆ అనుభూతులు, ఆ జ్ఞాపకాలు ఎంత బాగుంటాయి కదా. నా చిన్నతనంలో 4వ తరగతిలో టీచర్ గారు కాంపస్ బాక్స్ ఇచ్చారు బహుమతిగా అంటున్నారు. పంతాడు శ్రీనివాసరావు గారు మోరుపల్లి నుండి, నేను మోస్ట్ ఆనెస్ట్ స్టూడెంట్ అంటూ నాకు 10 రూపాయలు గిఫ్ట్గా ఇచ్చారండి 70లోనే అంటున్నారు, అప్పట్లో అది పెద్ద అమౌంటే. సురేష్ గారు నేరేట్మెట్ నుంచి మనకు సందేశం పంపించారు, నా చిన్నతనంలో రన్నింగ్ రేస్లో గెలిచాను, పెన్ను బహుమతిగా ఇచ్చారు, చాలా సంతోషం వేసింది అంటున్నారు. దోర్నాల బాలాజీ వనస్థలిపురం నుండి మనకు సందేశం పంపించారు, పెన్సిల్ రబ్బరు నా మొదటి బహుమతి అంటున్నారు. భవానీ వెంకట్ గారు పుట్టుపాక నుండి, నా చిన్నతనంలో నేను బాగా చదువుకుంటున్నందుకు ఫిలిప్స్ రేడియో బహుమతిగా ఇచ్చారంటున్నారు భువనగిరి మండలం రాయగిరి నుండి మాదాసి సత్యనారాయణ గారు. అమ్మో, రేడియో అంటే పెద్ద బహుమతేనండి. ఇంకా హై స్కూల్లో నాకు బాల్ బ్యాడ్మింటన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, స్టీల్ గ్లాస్ నాకు ఇచ్చారంటున్నారు కొండ రాజేశం. రాకేష్ ఎక్కడి నుండి అంటే బద్దన్పల్లి రాజన్న సిరిసిల్ల నుండి. మరి నాగనాథ్ గుప్తా గారు ఏం రాశారు, బాల్యంలో నాకు మా మేనమామ ఒక చిన్న రేడియో బహుమతిగా ఇచ్చారు, అదే నా తొలి బహుమతి అంటున్నారు. ఇక స్కూల్లో క్లాస్ ఫస్ట్ వచ్చాను, మా ఆచార్య గారు రెనాల్డ్స్ పెన్ ఇచ్చారు, అప్పుడే రెనాల్డ్స్ పెన్ వచ్చిందంటున్నారు ఆడెప్ సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి. ఇక మధుకర్ నందిపేట నుండి, నల్లటి పెన్సిల్ ఇచ్చారు అంటున్నారు, నాకు అదేం బహుమతి, పెన్సిల్ రబ్బర్ కంపోజ్ బాక్స్ ఫస్ట్ ప్రైజ్ అంటున్నారు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నుండి మౌనిక బాలు, ఇంకా నా చిన్నతనంలో 5th క్లాస్ చదువుతున్నప్పుడు డ్రాయింగ్ కాంపిటీషన్లో 2వ బహుమతి వచ్చింది అన్నారు. మరి బహుమతి ఏంటి, బహుమతి కూడా రాయాలి కదా. స్కూల్ గేమ్లో కబడ్డీ ఆటలో ప్రశంసా పత్రం అందుకున్నాను అంటున్నారు కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ నుండి. స్కూల్లో ఫస్ట్ బహుమతిగా నోట్బుక్ గీతలేని కాపీ ఇచ్చారంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి. మరి అప్పలరాజు పెడ నుండి రాస్తున్నారు, పరుగుల పందెంలో నాకు జామెట్రీ బాక్స్ ఇచ్చారంటున్నారు. సో ఇంకా చాలా సందేశాలు వచ్చాయి, తప్పకుండా చదువుతాను ఈ పాట తర్వాత.

మీ అందరికీ కూడా మీ స్కూల్ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి కదా. ఈ పాట వింటే ఎలాంటి వాళ్ళకైనా ఒక్కసారి నాస్టాల్జిక్ అయిపోతాం, ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం. మరి శ్రోతలు ఇంకా చాలామంది సందేశాలు పంపించారు. జాప భూమేశ్వర్ గారు రాస్తున్నారు వెల్లుల్లో నుండి, నా కబడ్డీ పోటీలు గెలిచినందుకు ఫస్ట్ టైం నాకు పెన్ ఇచ్చారండి అంటున్నారు. మరి భూదాన్ పుచ్చంపల్లి నుండి భోగమార్కండి అంత ఏం రాస్తున్నారు, మా అన్నయ్య నాకు ఒక కొత్త పెన్ కొనిచ్చాడు నేను చదువుకునేటప్పుడు, అదే నా మొదటి గిఫ్ట్ అంటున్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున స్కూల్లో రూమ్స్ డెకరేట్ చేసినందుకు, జనగణమన బాగా పాడినందుకు నాకు స్కూల్లో పెన్ బహుమతిగా ఇచ్చారంటున్నారు. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి అందరూ ప్రశంసించారంటున్నారు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి గారు రాస్తున్నారు, ఫస్ట్ బహుమతి క్లాస్ ఫస్ట్ నేనే, సో ఫస్ట్ బహుమతి అంటూ ఏం లేదంటున్నారు. బాగుంది, నాకు ప్రైజ్ గిఫ్ట్ ఏం రాలేదండి, కానీ రోజు మార్నింగ్ అసెంబ్లీలో నా పేరు అనౌన్స్ చేశారు, అదే నాకు గొప్ప బహుమతి అంటున్నారు. పైడిపాటి నాగభూషణ్ గారు నాగ్పూర్ మహారాష్ట్ర నుండి మనకు సందేశం పంపించారు. 9th క్లాస్లో లైబ్రరీ కాంపిటీషన్లో ఎస్సే రైటింగ్లో నాకు గిఫ్ట్ వచ్చింది, అదేంటంటే పెద్దపాల శిక్ష పుస్తకాన్ని గిఫ్ట్గా ఇచ్చారంటున్నారు మారుభవన్ శ్రీనివాసరావు గారు భద్రాద్రి కొత్తగూడెం ప్రశాంతి నగర్ నుండి. వావ్, పెద్ద బాల శిక్ష పుస్తకం గిఫ్ట్ అంటే అద్భుతం కదా. మరి ఇంకా పాపిరెడ్డి కాలనీ నుండి సిహెచ్ విజయ్ కుమార్ గారు రాస్తున్నారు, నాకు కూడా అన్ని క్లాసులు అస్సలు అటెండెన్స్ ఫుల్గా ఉండడంతో నాకు కూడా ఒక మంచి బహుమతి ఇచ్చారంటున్నారు. ఇక భూదాన్ మరి ఎవరు రాస్తున్నారు, స్కూల్ డేస్లో ఖోఖో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను, అప్పుడు నాకు ఫస్ట్ బహుమతి వచ్చింది, షీల్డ్ ఇచ్చారంటున్నారు, అది ఇప్పటికీ నా దగ్గర ఉందంటున్నారు. ఎవరు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి రాశారు. పాషా గారు వరంగల్ నుంచి రాస్తున్నారు, ఏంటంటే ఫస్ట్ క్లాస్లో నేను 7th క్లాస్ పాస్ అయినప్పుడు మా ఇంట్లో 50 రూపాయలు నాకు బహుమతిగా ఇచ్చారంటున్నారు. మరి డాక్టర్ శ్రీపతి బాబు గారు ఏం రాస్తున్నారు, నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు మా బావగారు నాకు కోల్గేట్ బ్రష్ కోల్గేట్ పేస్ట్ బహుకరించారు, అప్పటి వరకు మేము బొగ్గు పొడితో పళ్ళు తోముకునేవాళ్ళం అంటున్నారు. వావ్, బాగుందండి. నాకు కబడ్డీలో గెలిచినందుకు పెన్ ఇచ్చారంటున్నారు బొమ్మయ్య గారు కర్నూలు నుండి. ఇంకా ఇంకెవరు రాస్తున్నారు, జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ గారు రాస్తున్నారు, ఆగస్ట్ 15th ఆటల్లో పాల్గొన్నాను, నాకు ఫస్ట్ ప్రైజ్ స్టీల్ గ్లాస్ ఇచ్చారంటున్నారు. శుభ మధ్యాహ్నం మేడం గారు, నేను మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. బ్రూస్లీ సురారం కాలనీ నుండి రాస్తున్నారు, నాకు మెడల్ ఇచ్చారండి, ఫస్ట్ టైం నేను కరాటేలో మెడల్ని గెలుచుకున్నాను అంటున్నారు. ఇక్కడ చోడవరపు సాయి మాన్విత గీతానగర్ నుంచి రాస్తున్నారు, ట్రోఫీ సిల్వర్ ట్రోఫీ గెలుచుకున్నాను మొదటి బహుమతిగా నా 9th క్లాస్లో ఉంటున్నాను. స్కూల్ పాటల అంత్యాక్షరిలో నేను బాగా పాడేదాన్ని, నాకు మొదటి బహుమతి స్టీల్ గిన్ ఇచ్చారంటున్నారు. ఎవరు, ఎవరు రాశారు, పేరు రాయలేదు, ఎవరు రాశారో తెలియటం లేదు. మరి ఆటల్లో ఆటల పోటీలో పాల్గొన్నప్పుడు నాకు ఒక మంచి షీల్డ్ ఇచ్చారు, అది రాజు ఉమారాణి నిజామాబాద్ నుండి రాస్తున్నారు. నేను 4వ తరగతిలో చదువుతున్నప్పుడు ఆగస్ట్ 15 ఒక స్పీచ్ ఇచ్చాను, 4వ తరగతిలో స్పీచ్ ఇచ్చారా, వావ్, ఒక బాల్ పెన్ గిఫ్ట్గా ఇచ్చారు, అది ఏ సంవత్సరం గుర్తు రాలేదంటున్నారు. అంకుశాపురం నుండి దోర్నాన సుదర్శన్ గారు. ఎంతమంది ఎంత బాగా రాశారు, ఒక్కసారి మనం ఆ జ్ఞాపకాల్లోకి అన్నిటికీ వెళ్ళిపోయాం కదా. ఇది మరి ఇవాళ షో టైం. షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేక అనేక ధన్యవాదాలు తెలుపుతోంది మీ రేడియో నేస్తం పద్మిని. మళ్ళీ ఒక మంచి పాట ఆనాటి జ్ఞాపకాలని నెంబర్ వేసుకుంటూ.

0: round after defeating Myanmar's Thitthar Thuzar in straight games at the Indira Gandhi Indoor Stadium in New Delhi. In a closely contested first game, the Indian shuttler edged past her opponent 22-20 when she stepped up the second game, winning it comfortably 21-16. She will face the 13th seed Michelle Lee of Canada in the round of 32. In men's cricket, India won 181 for 7 against Sri Lanka on the fourth day of the first test in Galle. When reports last came in, earlier Indian bowlers bowled out the hosts for 284 in their first innings. And now before we end the bulletin, the headlines once again. 12th BRICS Environment Ministers meeting held in New Delhi to foster consensus on environmental cooperation. BJP appoints new state in charges and co-in charges for Uttar Pradesh, Punjab and Gujarat. Enforcement Directorate conducts searches over Karnataka Public Service Commission paper leak scam. IMD predicts very heavy rainfall over Jharkhand, Bihar, Chhattisgarh, Odisha and Uttar Pradesh today. Government announces National Sports Awards 2025. Teresa Jolly and Pulila Gayatri Gopichand among 17 other sportspersons named for Arjuna Award. And with that, we end the midday news.
1: Akasavani, Vivid Bharti Kendram, Studio Clock Samyam Rendigantala, Padhe Nimshalu, Mariko Dikshanalo, Shakti Sili.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియో క్లాక్ల సమయం 2:16 అవుతోంది. ముందుగా శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో ప్రతి బుధవారం ఉదయం 9:15 నుండి 10 వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో రేపు అనగా 19th ఐఎస్ఐ మార్క్ పొందడం ఎలా, నాణ్యతా ప్రమాణాలు తెలుసుకోవడం ఎలా అనే అంశం గురించి హైదరాబాద్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ శాస్త్రవేత్త శ్రీ పివి శ్రీకాంత్ గారితో పరిచయం వింటారు. తప్పకుండా ట్యూన్ చేయండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమం రేపు ఉదయం 9:15 నుండి 10 వరకు.
3: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈనాటి శక్తిశీలి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఆ వనిత, ఆ మహిళ తానేంటో చేసి నిరూపించి ప్రపంచానికి చూపించడమే కాదు, మన దేశ త్రివర్ణ పతాకాన్ని ప్రపంచంలో గర్వంగా ఎగరేశారు. ఇక విషయంలోకి వెళ్తే, 2 వయసులో పోలియో, 19 గృహహింస, ఎన్నో అవహేళనలు అయినా ధైర్యంగా నిలదొక్కున్నారు అపర కాళికల. కష్టాలు చుట్టుముట్టినా కదిలిపోకుండా ఆ కష్టాలనే ఆయుధాలుగా మార్చుకొని పోరాడి చూపించారు దేశం గర్వించే పారా అథ్లీట్ షర్మిలా ధంకర్. 2026 గ్లాస్కో నగరంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో మన దేశానికి తొలి స్వర్ణ పతాకం సాధించారు. మరి ఆ శక్తిశీలి, ఆ విజేత ఇన్స్పైరింగ్ జర్నీ, ఆ విషయాలని మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

వండర్ఫుల్ పాట విన్నారు కదా. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ చిత్రానికి శరత్ సంతోష్, శ్రీనిష జయశీలన్ అలపించిన పాట. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం అందించారు లియోన్ జేమ్స్. శక్తిశైలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:22 దాటి 5 సెకండ్లు. మరి షర్మిల ధన్కర్ హర్యానా రాష్ట్రంలో మహేంద్రగఢ్ జిల్లాలో చిత్రోలి గ్రామంలో ఒక అతి సాధారణ నిరుపేద రైతు కుటుంబంలో జన్మించారు షర్మిల. 2 ఏళ్ల వయసులో వైద్యం అందించడానికి డబ్బులు కూడా లేక చాలా ఇలా పోలియో డ్రాప్స్ వేయించాలని కూడా తెలియని పరిస్థితుల్లో ఆవిడికి 2 ఏళ్ల వయసులో పోలియో సోకింది. దాంతో ఎడమ కాలికి వైకల్యం ఏర్పడింది. అయినా కుంగిపోలేదు షర్మిల. బాగా చదువుకున్నారు. ఎన్నో ఆశలతో 19వ ఏట పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటి అడుగు పెట్టారు. 2 ఆడపిల్లలకు మాతృమూర్తి అయ్యారు షర్మిల. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కొన్ని సంవత్సరాల తర్వాత ఎంతో కష్టంగా మారింది జీవితం. భర్త నుండి అత్తగారి ఇంట్లోని గృహ హింసను ఎదుర్కొన్నారు. 2012 సంవత్సరంలో ఒక అర్ధరాత్రిలో నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి నెట్టివేయబడ్డారు షర్మిల వారి 2 ఇద్దరు ఆడపిల్లలతో పాటు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ప్రాణత్యాగానికి కూడా ఆలోచనలు వచ్చాయని ఒక ఇంటర్వ్యూలో ఇటీవలే షర్మిల ధన్కర్ చెప్పారు. కానీ అలాంటి పరిస్థితుల నుండి మరి భారతదేశం గర్వించదక పారా అథ్లీట్గా స్వర్ణ అందుకున్న విజేతగా ఎలా మారారు, ఆ ఇన్స్పైరింగ్ జర్నీ, ఆ విషయాలని మాట్లాడుకుందాం. మరి

యముడు చిత్రానికి సుచిత్ర కార్తీక్ సాగర్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన శశాంక్ వెన్నెలకంటి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. షర్మిలా ధన్కర్ పారా అథ్లీట్ ఇటీవలే స్వర్ణం చేజిక్కించుకున్నారు 2026 గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో. వారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మరి ఇంటి నుండి నెట్టివేయబడ్డారు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో

ఏం చేశారంటే వారి తల్లి అండగా నిలిచారు. ఒక విషయం ఏంటంటే వారి తల్లికి అస్సలు చూపు లేదు, వారు అస్సలు చూడలేరు. అయినా సరే ఆమె ఇచ్చిన ధైర్యంతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు షర్మిల. హర్యానా రోడ్వేస్లో తొలి మహిళా కండక్టర్గా ఉద్యోగం. చీకటి నుండి ఎప్పుడు చీకటి ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోదు కదా, చీకటి నుండి వెలుగు చూడడం మొదలుపెట్టానన్నారు ఒక ఇంటర్వ్యూలో షర్మిల. మరి షర్మిల జీవితంలో ఇంకొక కొత్త వెలుగు వచ్చింది, అదే ఆర్జిత్ సింగ్ రూపంలో మళ్ళీ ఆవిడ పెళ్లి చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ఆర్జిత్ సింగ్ షర్మిలని స్పోర్ట్స్ వైపు ప్రోత్సాహం చేసి ఆవిడని ఒక మంచి స్పోర్ట్స్మెన్గా తీర్చిదిద్దారు. మరి అది ఎలా జరిగిందో చెప్తాను ఈ పాట తర్వాత.

హాయ్ నానా చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి, సితారా కృష్ణన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం హేషం అబ్దుల్ వహాబ్, రచన అనంత్ శ్రీరామ్. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ కప్పల ఓమేశ్వర్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 0400 జతచేసి 2324085252, 2324085353, 2955092 ఈ నంబర్లకు నేరుగా ఫోన్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి

0: భారత్ గ్యాస్ లిమిటెడ్ అధికారితో నేరుగా మాట్లాడొచ్చు. మర్చిపోకండి, 20వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:34 దాటి 20 సెకండ్లు. పారా అథ్లీట్ షర్మిల ధన్కర్ గారి విజయ ప్రయాణం, ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే సాధారణంగా 30 ఏళ్ళు దాటి 30-35 ఏళ్లకి స్పోర్ట్స్ మెన్ అందరూ రిటైర్మెంట్ ప్రకటిస్తారు. కానీ 33 ఏళ్లకు రిటైర్మెంట్ ప్రకటించే సమయంలో ఇలాంటి వయసులో స్పోర్ట్స్ ఏంటని అందరూ నవ్వారట షర్మిల గారిని చూసి. కానీ షర్మిల వెనకడుగు వేయలేదు. మరి వారు ఎంచుకున్న స్పోర్ట్ ఏంటో తెలుసా? షార్ట్ పుట్. అంటే ఆవిడకి పారాఎథ్లీట్ కాబట్టి సీటెడ్ షార్ట్ పుట్ని వారు ఎంచుకున్నారనమాట. పగలు రాత్రి తేడా లేకుండా కఠినమైన శిక్షణ తీసుకున్నారు ఈ షార్ట్ పుట్ కోసం. కాలు సహకరించకపోయినా భుజబలాన్ని రెట్టింపు చేసుకున్నారు ఆ ప్రాక్టీస్తో. రోజు పొద్దున్నే 4 గంటలకల్లా లేచి ప్రాక్టీస్కి వెళ్లేవారట. ఒకవైపు తల్లిగా, మరోవైపు ఉద్యోగిగా, భార్యగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే సవ్యసాచి అయిపోయారు షర్మిల ధన్కర్.

అర్ధశతాబ్దం చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన వండర్ఫుల్ మెలడీ విన్నారు కదా. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పారా అథ్లీట్ షర్మిలా ధన్కర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి చాలా కఠినమైన శిక్షణ ప్రారంభించారు. రోజు పొద్దునే లేచి ప్రాక్టీస్కి వెళ్ళేవారు. మరి ఎలా ఉంటుంది ఇనుప గుండుని, ఒక ఎంతో బరువున్న ఇనుప గుండుని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే భుజాలు నొప్పులతో, చేతుల ఇనుప గుండను విసిరి విసిరి చేతులు బొబ్బలెక్కిపోయేవట షర్మిలా గారికి. అయినా సరే శిక్షణ మరింత కఠినతరం చేశారు. 2021వ సంవత్సరంలో తొలిసారిగా ఇండియా పారా నేషనల్ గేమ్స్లో ఆవిడ పార్టిసిపేట్ చేశారు. మరి పార్టిసిపేట్ చేశారు, తొలి స్వర్ణాన్ని చేకూర్చుకున్నారు. ఆ ప్రోత్సాహంతోనే 2022వ సంవత్సరంలో బర్మింగ్హామ్లో ఆవిడ పారాథ్లెట్స్లో పాల్గొన్నారు. కాకపోతే కాస్త తేడాతో పతకాన్ని మిస్ అయ్యారు. చాలా బాధపడిపోయారట. ఇంకా అందరూ నీకు ఇది పనికిరాదు అంటూ అవహేళన చేశారు. అయినా ఊరుకున్నారా షర్మిల గారు? ఏం చేశారు చెప్తాను ఈ పాట తర్వాత.

సాహసం స్వాసగా సాగిపో. ఈ చిత్రానికి విజయ్ ప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన అనంత్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పారా అథ్లీట్ షర్మిలా ధన్కర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి 2022 బర్మింగ్హామ్లో మెడల్ని మిస్ అయ్యారు, తర్వాత ఏం చేశారని చెప్తానన్నాను కదా. మరింత కసిగా ప్రాక్టీస్ చేశారు షర్మిల. ఫలితం 2026 షర్మిలా ధన్కర్ పేరు మారుమ్రోగిపోయింది. F57 కేటగిరీలో 9.81 మీటర్ల దూరంలో ఇనుపగుండను విసిరి రికార్డ్స్ని బద్దలు కొట్టారు షర్మిల. పారా అథ్లెట్స్లో మన దేశానికి తొలి స్వర్ణాన్ని అందించారు షర్మిల. మరి స్వర్ణం గెలిచిన క్షణాన ఆవిడ ఏమన్నారో తెలుసా? ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఆవిడ ఏమన్నారంటే, అమ్మా నీ త్యాగానికి ఇది చిరుకానక అంటూ భావోద్వేగానికి గురయ్యారు షర్మిల. తన తల్లికి తన దేశానికి అంకితమిస్తూ చూపులేని తన తల్లి గురించి ఈ విధంగా చెప్పారు. నాకు 2 కళ్ళు ఉన్నాయి, కానీ ప్రపంచాన్ని చూడలేకపోయాను. నా తల్లికి చూపు లేకపోయినా సరే నాలోని ప్రపంచాన్ని నా కలను చూసింది. ఈ పథకం నీ కష్టానిదే అమ్మా అంటూ తల్లికి దేశానికి అంకితమిచ్చిన గొప్ప శక్తిశీలి షర్మిలా ధన్కర్.

0: మంచి వండర్ఫుల్ మెలడీ కదా. గీత గోవిందం చిత్రానికి సత్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం గోపీ సుందర్, రచన అనంత్ శ్రీరామ్. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక, జనరంజనిలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా కానీ మీ ఈమెయిల్ ద్వారా కానీ మాతో పంచుకోవచ్చు. లేఖలు పంపవలసిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. మా ఇమెయిల్ అడ్రస్ హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. HELLO VIVITH BHARATHIHYD @gmail.com. అన్ని క్యాపిటల్ లెటర్స్. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా ఇమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:53. పారా అథ్లీట్ షర్మిలా ధన్కర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. సమస్యలు మనల్ని అశక్తుల్ని చేయవు, మనం ఎంత బలవంతులమో మనల్ని మనకే పరిచయం చేస్తాయంటున్నారు షర్మిల. నిజమే కదా? ఎందుకో సమస్యలు వచ్చినప్పుడు చాలామంది కుంగిపోతూ ఉంటారు, కొంతమంది అయితే ప్రాణత్యాగం వరకు కూడా వెళ్తూ ఉంటారు. కానీ చిన్న చిన్న సమస్యలకే కుమిలిపోయి ప్రాణత్యాగం వరకు వెళుతున్న వారికి షర్మిల ధన్కర్ గారి జీవితం ఒక గొప్ప గుణపాఠం, ఒక గొప్ప ఇన్స్పిరేషన్.

0: లీడర్ చిత్రానికి నరేష్ అయ్యర్ శ్వేతా పండిట్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం మిక్కీ జయమయ్యర్, రచన వేటూరి సుందరమూర్తి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పారా అథ్లీట్ షర్మిలా ధన్కర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. స్టూడియో క్లాక్ల సమయం 2:56 దాటి 40 సెకండ్లు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజన్లో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మాకు పంపవచ్చు. లేఖలు పంపవలసిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఇమెయిల్ అడ్రస్ హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. మీకు నచ్చిన పాట కోసం ఇక నుంచి లేఖల ద్వారా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: వాట్సాప్ కూడా ఉంటుంది. వాట్సాప్తో పాటు లేఖలు, ఈమెయిల్ ద్వారా కూడా మీరు కోరిన పాటల్ని కోరుకోవచ్చు. ఇక షర్మిలా ధన్కర్, సాధించాలనుకునే పట్టుదల ఉంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా విజయాన్ని అందుకోవచ్చు. వైకల్యాన్ని జయించి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఈ శక్తిశీలి షర్మిలా ధన్కర్. ఇంకా ఎన్నో విజయాలు అందుకుని విజేతగా నిలవాలని శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. ఇది ఈనాటి శక్తిశీలి పారా అథ్లీట్, ఇటీవలే స్వర్ణం గెలుచుకున్న షర్మిలా ధన్కర్ గారి గురించి. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను.

0: నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇది ఇవాల్టి శక్తిశీలి. మళ్ళీ మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ పలకరిస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని. అంతవరకు సెలవు, నమస్కారం.

శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:20. సాయంకాల ప్రసారాలకు ఎఫ్ఎం శ్రోతలకు స్వాగతం పలికేస్తూ ఇప్పుడు వినేద్దాం అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలను. కార్యక్రమంలో మొదటి ఉత్తరం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాస్విక, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, అద్విక్చారి, శ్రీశాంత్చారి, ఇంకా ఎం శ్రీనివాస్చారి, ఎం సన్నీ వీరంతా కోరుతున్న పాట కిల్లర్ చిత్రం నుండి. ఈ పాట వినేద్దాం ఈనాటి అభిరుచి కార్యక్రమంలో తొలి గీతంగా.

0: ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
0: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
0: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
0: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ప్రకటనలు విన్నారు. శ్రోతలు వింటున్నారు అభిరుచి ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు కూడా వినాలంటే మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి నిజామాబాద్, పిన్ 503001. అభిరుచి కార్యక్రమంలో తర్వాత ఉత్తరం, మా కోసం వాసు చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ ఉత్తరం రాశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది వాసు చిత్రం నుండి ఈ పాటను.

అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ మానంద్ కుమార్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అలాగే శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:00 ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు చిగుళ్ల సమస్యల నివారణ గురించి, దంత వ్యాధులు

వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు ఎఫ్ఎం శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు టీం చేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో మీరు వింటున్న కార్యక్రమం అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత ఉత్తరం నిజామాబాద్ వినాయక్ నగర్ శ్రీనగర్ కాలనీ నుండి కూచన శ్రీహరి, జ్యోతి, రాజ్కమాల్, స్నిగ్ధ, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందన్, రిధీమా ఇంకా క్యాదరి రాములు వీరంతా కోరుతున్న పాట తాండవ కృష్ణుడు చిత్రం నుండి. అలాగే మాకోసం కూడా అభిరుచి కార్యక్రమంలో ఒక పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు అరుణ, ఆకాష్ శర్మ, అభిలాష్ శర్మ, చంద్రశేఖర్ శర్మ నిజామాబాద్ ఓల్డ్ ఎన్జిఓఎస్ కాలనీ నుండి వీరంతా కోరుతున్న పాట తాండవ కృష్ణుడు చిత్రం నుండి ఈ పాటను వినేద్దాం. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

పుర జాడ అమర గీతం మరచిపోయినారా మనుగడ శూన్య.

0: అభిరుచి కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
0: సాయంకాల ప్రసారాలు వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 20వ తేదీ గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైక్రియాటిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు ఎఫ్ఎం శ్రోతలకు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. అలాగే శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 20వ తేదీ గురువారం ఉదయం 8 వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో అభిరుచి.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు Form 6, అభ్యంతరాలకు Form 7, సవరణలకు Form 8 ద్వారా August 15 నుంచి September 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్.

0: పూర్తి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
4: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
3: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
4: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
3: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
4: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
5: హలో, ఆకాశవాణి నిజామాబాద్. శ్రోతలు వింటున్నారు అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట పెళ్లికాని పిల్లలు చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి, సురేష్, ముత్యాలు, బాబు, అబ్దుల్ బాబా, అంజనా.

మీరు వింటున్న ఈ పాటతో అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి ప్రసారమవుతుంది రాత్రి 8 గంటలకు మరిన్ని ఉత్తరాలతో. మరి మీకు నచ్చిన పాటలు కూడా అభిరుచి కార్యక్రమంలో వినాలంటే మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్, పిన్ 503001.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 5:30. ఇప్పుడు వినండి లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు.

0: వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
3: హ్యాపీ యానివర్సరీ డియర్.
4: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
3: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
4: ఏమీ కాలేదనే కదా నా బాధ.
3: అంటే
4: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
3: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
4: సంప్రదించండి.
3: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
4: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
6: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
7: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 6 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
8: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
0: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు వినండి ప్రకటించిన

0: ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక

0: మొత్తాన్ని చెల్లిస్తే చాలు 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
6: సై బాల్,
5: నడువుల తామరా
6: సై బాల్,
5: బురద పుల్లా
6: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్. ప్రకటన.

శ్రోతలు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45. ఇప్పుడు విందాం సినీరంజన్.

ఈ కార్యక్రమంలో కొన్ని సినీ గీతాలు. ముందుగా వినండి 8 వసంతాలు చిత్రం నుండి ఈ మెలోడీ గీతాన్ని. గానం కెఎస్ చిత్ర.

0: సినీరంజని కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్.

0: ఇలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
5: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 21వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ వల్ల వచ్చే కంటి సమస్యల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు ఎఫ్ఎం శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అలాగే శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో డెంగ్యూ వ్యాధి వల్ల వివిధ సమస్యలకు చికిత్స గురించి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు ఎఫ్ఎం శ్రోతలకు తగిన సలహాలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
0: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ ఇలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు సినీ రంజని. వింటున్న పాట ఊరు పేరు భైరవకోన చిత్రం నుండి. ఈ పాటకు సంగీతం అందించారు శేఖర్ చంద్ర, గానం సిద్ శ్రీరామ్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: సినీ రంజనీ కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట రమణ గోగుల మధుప్రియ పాడింది సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి. సంగీతం అందించారు భీమ్స్.

మీరు విన్న ఆ పాటతో సినీరంజని కార్యక్రమం సమాప్తం. మరికొన్ని పాటలతో 6:35 ప్రసారమవుతుంది సినీరంజని కార్యక్రమం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:00 కావస్తుంది. కొద్దిసేపట్లో వింటారు హిందీలో వార్తలు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ముందుగా వినండి ప్రకటించిన అంశం.

0: తోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. తెలంగాణను క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. జాతీయ క్రీడా పురస్కారాలు 2025ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు, ఒకరికి లైఫ్ టైం అర్జున అవార్డు దక్కింది. 5 కోచ్లకు ద్రోణాచార్య అవార్డు లభించింది. రాష్టంలో ఈరోజు రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, సీతక్క తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో ఇండియా ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2026ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, తెలంగాణను క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలకు రాష్ట్రం స్వర్గధామం వంటిదని పేర్కొన్న ఆయన, 2035 నాటికి 26,000 మెగావాట్ల సోలార్ సామర్థ్యం, 8,000 మెగావాట్ల విద్యుత్ నిల్వ సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. జాతీయ క్రీడా పురస్కారాలు 2025ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు ఈ అవార్డుల ప్రకటన వెలువడింది. 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు, ఒకరికి లైఫ్ టైం అర్జున అవార్డు దక్కింది. 5 కోచ్లకు ద్రోణాచార్య అవార్డు లభించింది. పూణేలోని ఆర్మీ పారాలింపిక్స్ నోడ్కు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం దక్కింది. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, హాకీ, రెజ్లింగ్, షూటింగ్తో సహా వివిధ విభాగాల్లో ఈ పురస్కారాలు అందజేయనున్నారు. జాతీయ క్రీడా పురస్కారాలు 2025లో అర్జున అవార్డుకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు ధనుష్ శ్రీకాంత్, గాయత్రి గోపీచంద్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభినందనలు తెలిపారు. షూటింగ్లో ధనుష్ శ్రీకాంత్, బ్యాడ్మింటన్లో గాయత్రి గోపీచంద్ సాధించిన విజయాలు తెలంగాణకు, దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. 22A నిషేధిత జాబితా సమస్యపై 24 గంటల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4 రిజిస్ట్రేషన్లు చేసినట్టు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు 22A జాబితా అప్లోడ్లో జరిగిన సాంకేతిక పొరపాట్లను ప్రభుత్వం సరిదిద్దుతోందని, సమస్య పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి 15 రోజుల పాటు రోజువారీ దరఖాస్తులు పరిశీలిస్తామని వివరించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను రాష్ట్రంలోనే 1గా చేయాలన్నదే తన ధ్యేయమని, అందుకోసం ప్రభుత్వం తరపున ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు సిద్దంగా ఉన్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో 24 కోట్ల విలువైన రహదారుల నిర్మాణానికి ఈరోజు మంత్రి శంకుస్థాపన, భూమిపూజ చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా నర్వా మండలంలో రైతులకు పంటల రవాణా ఖర్చుల కోసం 22 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, రైతులు పండించిన పంటను మార్కెట్కు తరలించే సమయంలో రవాణా ఖర్చుల భారం తగ్గించేందుకే ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. కాగజ్ నగర్లో సర్ ప్రక్రియపై బీఎల్ఏలతో నిర్వహించిన సమావేశానికి రాష్ట గ్రంథాలయాల చైర్మన్ రియాజ్తో కలిసి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నోటీసులు వచ్చిన వారికి సంబంధించిన సమాచారాన్ని అధికారులకు అందించాల్సిన బాధ్యత బీఎల్ఏలపై ఉందన్నారు. మణుగూరు ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ విద్యార్థుల నూతన ఆవిష్కరణలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను కమర్షియల్ వెహికల్స్ గా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహాయకారం అందిస్తుందని మంత్రి తెలియజేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో ఎథిక్స్ కమిటీ ప్రాథమిక సమావేశం జరిగింది. టిపిసిసి అధ్యక్షులు, కమిటీ చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడమే కమిటీ లక్ష్యమని మహేష్ గౌడ్ తెలియజేశారు. రాష్టంలో ఈరోజు, రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి రాష్ట వ్యాప్తంగా వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణ ఉద్యమకారుల వర్గీకరణ ముసాయిదా, సంక్షేమ విధి విధానాలపై గుర్తింపు కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు నివాసంలో కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుల అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి పొమ్మన ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మోతే శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. అమరదీపం వేదికగా 16 రోజుల పాటు 13,000 మందికి పైగా ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, జేఏసీలతో జరిపిన సంప్రదింపుల ఆధారంగా రూపొందించిన ముసాయిదా నోట్పై చర్చించారు. గుర్తింపు కార్డులు, ఇంటి స్థలం, పెన్షన్, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ డిమాండ్లతో పాటు జార్ఖండ్, ఉత్తరాఖండ్ తరహాలో చట్టబద్దత, శాశ్వత కమిషన్ ఏర్పాటుపై సూచనలు వచ్చాయి. త్వరలో ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తేనున్నట్టు, సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించనున్నట్టు కమిటీ వెల్లడించింది. స్టేషన్ ఘనపూర్లో మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన 100 మంది నిరుపేద మైనారిటీ మహిళలకు 100% సబ్సిడీతో కుట్టు మిషన్లను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా దాచారం గ్రామంలో ఆయిల్ పంప్ తోటను జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె, రైతులు సాంప్రదాయ వరి సాగును వీడి ఆయిల్ పామ్ సాగు వైపు రావడం అభినందనీయమన్నారు. మంచిర్యాల వరంగల్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం పనుల పురోగతి, భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులపై కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సామాజిక సమానత్వం కోసం చేసిన కృషి, ఆశయాలు, పోరాటాన్ని నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అన్నారు. ఈరోజు హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో కల్తీ నెయ్యి ముఠాపై హెచ్ ఫాస్ట్ ఫుడ్ సేఫ్టీ శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. మొత్తం 130 ప్రాంగణాల్లో తనిఖీలు నిర్వహించి 36 టన్నుల కల్తీ నెయ్యి, ముడి పదార్థాలు, హానికర రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. పామాయిల్, వనస్పతి, కృత్రిమ సువాసనలు కలిపి అసలు నెయ్యిలా మార్కెట్లోకి వదులుతున్నట్టు గుర్తించారు. తెలంగాణలో ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టిపిసిసి అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, రాష్టంలో 3,38,00,000 ఓట్లకు గాను 73 లక్షలకు పైగా ఓట్లు తొలగించారని ఆరోపించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. తెలంగాణను క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. अद्य नवदेहल्यां समनुष्ठिते द्वादशे ब्रिक्स पर्यावरण मंत्री परिषद अधिवेशने केन्द्रीय पर्यावरण मंत्री भूपेन्द्र यादवः प्रावोचत् यत् भारतेन 75,000 वर्षात् 22,000 वर्षं यावत् मालिन्य विसर्जन तीव्रतायां 37%-तोप्यधिकं भूयान् ह्रासः समासादितः. భారతీయ విశిష్ట ప్రత్యవి

0: మనలో చైతన్యాన్ని రగిలించి సహోదర భావాన్ని నింపే అమృత గీతం విన్నాం ప్రబోధ గీతంలో. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:35 దాటి 35 సెకండ్లు. సినీరంజని కార్యక్రమానికి పునఃస్వాగతం. కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది అభినందన చిత్రం నుండి.

చివరిగా విన్న ఆ పాటతో ఈనాటి సినీ రంజనీ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. కొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్ సాయి కుమార్. నేను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సిరిసిల్లాలో శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్గా సేవలు అందిస్తూ ఉన్నాను. ఈరోజు మనం చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి తెలుసుకుందాం. అదే ఖరీఫ్ పంటల్లో పోషక యాజమాన్యం అధిక దిగుబడికి ఎటువంటి మార్గం అనే అంశం పైన చర్చ చేద్దాం. రైతులు మంచి దిగుబడి సాధించడానికి నాణ్యమైన విత్తనం, సరైన పంట రకం, సమయానికి విత్తడం, నీటి యాజమాన్యం, కలుపు నివారణ, పురుగు మరియు తెగుళ్ల నియంత్రణ వంటి అనేక అంశాలపై శ్రద్ధ చూపుతారు. అయితే వీటితో పాటు పంటలకు అవసరమైన పోషకాలను సరైన సమయంలో సరైన మోతాదులో అందించడం కూడా అత్యంత ముఖ్యమైన విషయం. మంచి విత్తనం పంటకు ప్రారంభమైతే సమగ్ర పోషక యాజమాన్యం మంచి దిగుబడికి పునాది అవుతుంది. పంటలు ఆరోగ్యంగా పెరగడానికి మొక్కకు 17 రకాల పోషకాలు అవసరం. అందులో నత్రజని, భాస్వరం, పొటాషియం, అదేవిధంగా కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, జింక్, ఐరన్, కాపర్, బోరాన్ వంటి మూలకాలు మొక్కకు అవసరమైనటువంటి పోషకాలు. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని రైతులు గుర్తుంచుకోవాలి. మనం ఏమనుకుంటాము, ఎక్కువ రసాయనిక ఎరువులు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది సరైన ఆలోచన కాదు. పంటకు ఎంత అవసరమో అంతే పోషకాన్ని సరైన సమయంలో సరైన పద్ధతిలో అందించాలి. అదే మన సమగ్ర పోషక యాజమాన్యం. అయితే రైతు సోదరులు ఈ వానాకాల పంటల్లో ఎటువంటి పోషక యాజమాన్య పద్ధతులు పాటించాలి? ఈ పోషక యాజమాన్యంలో మొట్టమొదటి అంశము భూసార పరీక్ష. రైతు సోదరులు విచ్చలవిడిగా రసాయనిక ఎరువులను వాడకుండా పంటకు అవసరమైన మేరకే రసాయనిక ఎరువులను వాడాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి మొట్టమొదటి అంశము భూసార పరీక్ష. పంట వేసే ముందే భూసార పరీక్ష చేసుకున్నట్లయితే, భూసార పరీక్ష చేసుకోవడం వల్ల మన పొలంలో ఏ ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయి తెలుసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఏ పోషకమైన తక్కువగా ఉంటే, ఉదాహరణకు మన పొలంలో నత్రజని తక్కువగా ఉంటే నత్రజని ఎరువును ఎక్కువగా వేయడం, ఒకవేళ భాస్వరం ఎక్కువగా ఉంటే తక్కువగా వేయడం, పొటాషియం ఎక్కువగా ఉంటే తక్కువగా వేయడం, ఈ విధంగా భూసార పరీక్ష ఆధారిత ఎరువులను వాడినట్లయితే మనకు అధికంగా రసాయనిక ఎరువులను వాడడం తగ్గుతుంది, అనవసరంగా పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ అధిక రసాయనిక ఎరువులు భూసార పరీక్ష ఆధారంగా వేయకపోవడం వల్ల నేల ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులు తప్పనిసరిగా భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే మనం అధిక దిగుబడిని పొందడమే కాకుండా నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. అందుకే రైతు సోదరులు తప్పనిసరిగా ముందుగా భూసార పరీక్షను చేసుకొని తర్వాత మాత్రమే ఎరువుల వినియోగాన్ని చేపట్టాలి. ముఖ్యంగా ఈ వానాకాలంలో మనం వరిలో ఎటువంటి పోషక యాజమాన్య పద్ధతిని పాటించాలి? రైతు సోదరులు ముందుగా వరిలో ఇష్టారీతిన రసాయనిక ఎరువులను వాడడం మంచిది కాదు. ముఖ్యంగా నత్రజని యూరియా రూపంలో ఇవ్వడం జరుగుతుంది. నత్రజనిని ఒకేసారి కాకుండా పంటకు అవసరమైన మేరకు 3 దఫాలుగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అంటే, నత్రజనిని మనకు అడుగు భాగంలో, అదేవిధంగా దుబ్బు వేసే దశలో, అదేవిధంగా అంకురం తొడిగే దశలో అవసరాన్ని బట్టి మాత్రమే మనము నత్రజనిని అందియాలి. అదేవిధంగా ఎరువులను పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. ఎరువులు వేసిన వెంటనే రైతు సోదరులు అధికంగా నీరు పెట్టడం జరుగుతుంది. అధికంగా నీరు పెట్టడం వల్ల రసాయనిక ఎరువులు అవి మనకు పంట మొక్కకు అందకుండా పోవడం జరుగుతుంది. కాబట్టి రసాయనిక ఎరువులు వేసిన వెంటనే అధిక నీరు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎరువు పొలంలో నిలిచి పంటకు అందేలా నీటి యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే మొక్కకు ఈ ఎరువులు అంది మొక్క ఎదుగుదలకు దోహదం చేస్తాయి. అదేవిధంగా భాస్వరం, వరిలో భాస్వరం మనకు వేర్ల అభివృద్ధికి దోహదపడుతుంది కాబట్టి అది మనము అడుగు భాగంలో వేసుకోవాలి. పొటాషియం కూడా మనకు 2 భాగాలుగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతు సోదరులు ముఖ్యంగా ఈ పొటాషియం వాడకం తప్పనిసరిగా చేసుకోవాలి. పొటాషియం వాడినప్పుడు మొక్కలకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి

0: రైతు సోదరులు వారి యొక్క పోషక యాజమాన్యంలో పొటాషియం తప్పనిసరిగా చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ముఖ్యంగా జింక్ లోపం మనకు ఎక్కువగా కనబడతా ఉంది. రైతు స్థాయిలో ఈ జింక్ లోపాన్ని ఏ విధంగా గమనించవచ్చు? జింక్ లోపం ఏర్పడినప్పుడు మొక్క పెరుగుదల తగ్గిపోవడం, ఆకులపై రంగు మార్పులు గమనించడం జరిగినట్లయితే జింక్ లోపం ఉన్నట్టు మనం నిర్ధారణ చేసుకోవచ్చు. మరి ఈ జింక్ లోప నివారణకు రైతు సోదరులు ఏం చేయాలి? జింక్ లోప నివారణకు రైతు సోదరులు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింక్ లోప నివారణను మనం అరికట్టవచ్చు. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ వరి పండిస్తున్నటువంటి పొలాల్లో ముంపు గురవుతున్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా సల్ఫైడ్ దుష్ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంది. అసలు ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం అంటే ఏంటిది? రైతు సోదరులు అధికంగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల నేల చౌడుగా మారి అధికంగా నీటిని పట్టుకొని ఉండడం వల్ల అది నీటి ముంపుకు గురవుతూ ఉంది. సో దానివల్ల సల్ఫైడ్ అనే మూలకం మన వరి పొలాల్లో అధికంగా కావడం వల్ల మొక్కలు వాటి పెరుగుదల తగ్గిపోయి గిడిసబారిపోయి దిగుబడి తగ్గడమే కాకుండా మొక్కలు ఆరోగ్యకరంగా ఉండకపోవడం జరుగుతుంది. దాన్నే సల్ఫైడ్ దుష్ప్రభావం అంటారు. ముఖ్యంగా రైతు సోదరులు కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ వాడడం కూడా ఒక ప్రధాన కారణం దీనికి. 2020-013 ఈ ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల ఈ సల్ఫైడ్ అనేది అధికంగా పెరిగి ఇది వరిలో చాలా సమస్యలకు దారితీస్తూ ఉంది. ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం మనం గమనించినట్లయితే రైతు సోదరులు అధికంగా ఉన్నటువంటి నీటిని ఎప్పటికప్పుడు తీసివేసినట్లయితే మొక్కకు గాలి అంది వేర్లు సమృద్ధిగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వారి పొలాల్లో ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం గమనించినట్లయితే వారు తప్పనిసరిగా అధికంగా ఉన్నటువంటి నీటిని తీసివేసి ఆ పొలాన్ని ఆరబెట్టినట్లయితే మొక్కకు గాలి ప్రసరణ జరుగుతుంది. అదేవిధంగా రైతు స్థాయిలో ఈ సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని గుర్తించడానికి మనం ఎప్పుడైతే పొలంలో దిగినప్పుడు గాలి బుడగలు ఎక్కువగా రావడం, అదేవిధంగా వేర్లు నలుపు రంగులోకి మారడం ఇవి సల్ఫైడ్ యొక్క ప్రధాన లక్షణాలు. కాబట్టి రైతు సోదరులు అధికంగా ఈ కాంప్లెక్స్ ఎరువులను వాడడం, ముఖ్యంగా సల్ఫర్ ఉన్నటువంటి రసాయనిక ఎరువులు వాడడం తగ్గియాలి. అదేవిధంగా అమ్మోనియం సల్ఫేట్ వంటి రసాయనిక ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించినట్లయితే ఈ ప్రభావం నుంచి మనం గట్టెక్కడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో మరొక ముఖ్యమైనటువంటి ప్రధాన పంట ప్రత్తి. మరి ప్రత్తిలో ఎటువంటి పోషక యాజమాన్య చర్యలను చేపట్టాలి? ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ప్రత్తిలో చాలా చోట్ల మెగ్నీషియం లోపం గమనించడం జరిగింది. కాబట్టి మెగ్నీషియం లోప నివారణకు మెగ్నీషియం సల్ఫేట్ను మనం పిచికారీ చేసుకున్నట్లయితే మెగ్నీషియం లోపాన్ని నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు పడిన వర్షాలకు రైతు సోదరులు రసాయనిక ఎరువులైనటువంటి 1.25 కిలోల యూరియా, అదేవిధంగా 10 కిలోల పొటాష్ ఎకరానికి వేసుకున్నట్లయితే మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. ముఖ్యంగా నత్రజనిని ఒకేసారి కాకుండా 3 దఫాలుగా వేసుకున్నట్లయితే పంట అవసరాన్ని బట్టి వివిధ దశల్లో 3 భాగాలుగా విభజించి నత్రజని ఎరువును అందించాలి. పత్తిలో ముఖ్యంగా నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే పంట దశను బట్టి సిఫార్సు చేయబడినటువంటి రసాయనిక ఎరువులను మాత్రమే అందించాలి. పైపాటి ఎరువులను ఒకేసారి అధిక మోతాదులో వేయకుండా పంట అవసరాన్ని బట్టి విడతల వారీగా అందించడం మంచిది. మరొక ముఖ్యమైన సూచన పత్తి రైతులకు, ఎప్పుడైతే నేలలో తేమ లేకుండా ఉండే పరిస్థితులు ఉన్నప్పుడు రసాయనిక ఎరువులను వేయకూడదు. ఎప్పుడైతే నేలలో సరైన తేమ ఉన్నప్పుడు మాత్రమే ఎరువులను వేసినట్లయితే ఆ ఎరువులు మొక్కకు అందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు రాబోయే కాలంలో సెప్టెంబర్లో మనకు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని అర్థమవుతుంది. సో అందుకు అనుగుణంగా అప్పుడు ప్రత్తిని కాపాడుకోవడానికి రైతు సోదరులు 2% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కను బెట్ట పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు దాటి 55 సెకండ్లు.

0: ప్రసార వివరాలు వినే ముందు కొన్ని ప్రకటనలు. రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటరు బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. GRT జ్యువెలర్స్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: 103.2 MHz మరియు న్యూ సోనీ ఎయిర్ మొబైల్ యాప్లో ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈనాటి ప్రసార వివరాల్లో ఈ సాయంత్రం ప్రసారంలో ముందుగా 7:05 తెలుగులో జాతీయ వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇక 8:00 అభిరుచి. 8:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రసారాలు కొనసాగుతాయి. 10:00 మధుర గీతాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రభాత ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. 6:10 భక్తిరంజనిలో శ్రీ అయ్యప్ప స్వామి భక్తిగీతాలు వింటారు. అనంతరం సూక్తి సుధా కార్యక్రమంలో ఏ హనుమంతప్ప గారు తెలియజేసే హితోక్తులు ప్రసారమవుతాయి. ఇక 7:15 ప్రసారమయ్యే ప్రభాత లహరి కార్యక్రమంలో శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8:00 ఎస్వి స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అలాగే 8:30 సన్ రైజ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం సినీ రంజని కార్యక్రమం కొనసాగుతుంది. ఇక 9:00 హృదయ రాగాలు, వాట్సాప్ సినీ గీతాలు. ఇవి రేపు ప్రభాత ప్రసారంలో ప్రసారం కానున్న కొన్ని కార్యక్రమాల ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోస్లో సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో వింటారు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. మూడేళ్లలో 3 కోట్ల మంది లక్పతి దీదీల తయారీ లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే

0: ఉద్దేశించింది. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. ఇందులో రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ డీజీపీ, మాజీ సీబీఐ డైరెక్టర్ ఉంటారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ వాస్తవాలను నిర్దారించడంతో పాటు నిరసనకారులైన మహిళలపై లైంగిక వేధింపులు, సోషల్ మీడియా వేధింపుల ఆరోపణలు కూడా పరిశీలిస్తుంది. జూలై 20 పార్లమెంట్ మార్చి నాటి సీసీటీవీ వీడియో ఫుటేజీలను కమిటీకి అప్పగిస్తారు. సీజేపీ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 3 ఏళ్లలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలనే ప్రధానమంత్రి లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాజస్థాన్ బారాన్లో ఈరోజు మంత్రి 1258 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మహిళల స్వయం ఉపాధికి 13461 కోట్లు అందించామని, రాజస్థాన్లో రాజీవిక ద్వారా 32 లక్షల మంది లఖ్పతి దీదీలను తీర్చిదిద్దుతామని చెప్పారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 సవరణకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నేషనల్ పర్మిట్ వ్యవస్థ కింద నడిచే బ్యాటరీ, హైడ్రోజన్ ఫ్యూయల్, సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల ఫిట్నెస్ కాలపరిమితిని మరో 5 ఏళ్లు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నేషనల్ పర్మిట్ ప్రక్రియలను సరళీకృతం చేయడం, డిజిటల్ విధానాలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రతిపాదన ప్రకారం వాహనదారులు ప్రతి ఏటా కాకుండా ఒకేసారి 5 ఏళ్ల కాలపరిమితికి పర్మిట్ అనుమతి పొందవచ్చు. దీనికోసం 5 ఏళ్లకు 82,500 రూపాయల రుసుముగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు పంపించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఆంధ్రప్రదేశ్లో గ్రామం నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన రాష్ట కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ఆయన 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు కృషి చేయాలని, కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం బీజేపీ రాష్ట అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. జనతా వారధి కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించి ప్రజలు, యువత భాగస్వామ్యాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉడాయ్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో పాఠశాల పిల్లలకు సంబంధించి 2 కోట్లకు పైగా నిర్బంధ బయోమెట్రిక్ అప్డేట్లను పూర్తి చేసింది. ఇప్పటి వరకు 1.56 లక్షలకు పైగా పాఠశాలల్లో పిల్లలకు నేరుగా ఈ సదుపాయం కల్పించారు. 5-15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు బయోమెట్రిక్ సమాచారాన్ని నవీకరించడం తప్పనిసరి. విద్యార్థులను ప్రోత్సహించేందుకు 7 నుంచి 15 సంవత్సరాల వారికి 1 ఏడాది పాటు రుసుమును మినహాయించారు. బయోమెట్రిక్ నవీకరించకపోతే ప్రభుత్వ పథకాలు, పోటీ పరీక్షల నమోదులో ఇబ్బందులు ఎదురవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2005-2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రస్తుతం దేశంలోని మొత్తం విద్యుత్ సామర్థ్యంలో 10% పైగా స్వచ్ఛ ఇంధన వనరుల నుంచే వస్తోందని పేర్కొన్నారు. మానవత్వానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో సుస్థిరతను నెలకొల్పాలని పిలుపునిచ్చారు.
1: The impact of climate change, biodiversity loss, and pollution. The triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often

0: closely intertwined with broader development priorities, including poverty eradication, food security, and inclusive growth.
1: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో యాంజియోప్లాస్టీ చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. అంతకుముందు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నడ్డాను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. భారత్ సింగపూర్ 4వ విడత మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశం ఎల్లుండి సింగపూర్లో జరుగుతుంది. భారత్ తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి జితిన్ ప్రసాద పాల్గొంటారు. ఈ పర్యటనలో మంత్రులు సింగపూర్ నేతలతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. నూతన అభివృద్ది చెందుతున్న రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక కీలక వేదికగా పనిచేస్తుంది. అమెరికాతో కుదుర్చుకున్న 14 పాయింట్ల అవగాహన ఒప్పందం కింద తన షరతులన్నీ పూర్తిగా నెరవేరేంత వరకు హార్మోజ్ జల సంధిని మూసి ఉంచుతామని ఇరాన్ తెలిపింది. విదేశీ ఆంక్షల రద్దు, సైనిక చర్యల నిలిపివేతతోనే ఈ జలమార్గాన్ని తెరిచే అంశం ముడిపడి ఉందని టెహరాన్ పేర్కొంది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాకర్ గాలిబాఫ్ మాట్లాడుతూ ప్రత్యర్థులు దాడులకు దిగితే తీవ్ర పరాజయాన్ని చవిచూపిస్తామని హెచ్చరించారు. భారత్ శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య గాలిలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో 4వ రోజు ఆటలో భారత జట్టు 2వ ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్ 66 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారతీయ ఆటగాడిగా, ప్రపంచంలో 4వ క్రికెటర్గా పంత్ చరిత్ర సృష్టించాడు. శ్రీలంక బౌలర్లలో అసిధా ఫెర్నాండో 4, ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య 2వ టెస్ట్ ఈ నెల 23 నుంచి కొలంబో వేదికగా జరుగుతుంది. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, ఈశాన్య ప్రాంతాల్లో కూడా తీవ్ర వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. 3 ఏళ్లలో 3 కోట్ల మంది లక్పతి దీదీల తయారీ లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 2005-2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. భారత్ శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య గాలిలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ 4వ రోజు ఆటలో భారత జట్టు 2వ ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. ఆకాశవాణి
2: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో పంటలపై ఎల్నీనో ప్రభావం గురించి పెద్దపల్లి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం హెడ్ శాస్త్రవేత్త శ్రీ ఓదుల సంపత్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వింటారు. ముందుగా కిసాన్ వాణి

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी,
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय,
6: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్దపల్లి రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓజల సంపత్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ ఓజల సంపత్ గారు, ఎలినినో వలన పంటలపై ఎటువంటి ప్రభావం చూపెట్టబోతుంది?
7: నమస్కారం అండి. ముఖ్యంగా మనం ఈ సంవత్సరం చూసినట్టయితే ఎలినో ప్రభావం అనేది చాలా ఎక్కువగానే కనబడతా ఉన్నది. ప్రపంచ సంస్థల నుండి మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జూన్ జూలైలో చూసినట్టయితే వర్షపాతం చాలా మట్టుకు తగ్గడం జరిగింది. దాదాపు లోటు 30% ఉంది. ఆగస్టు వరకు చూసినట్టయితే ఇప్పటికి కొంచెం కోలుకొని 10% లోటుగా కనబడతా ఉన్నది. ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువ అవడం వలన మనకు ఈ వర్షాభావ పరిస్థితులు అనేటివి ఏర్పడతా ఉంటాయి. వర్షాలు ఆగిపోవడం లేదంటే వర్షాలు అధికంగా పడడం, వర్షాలు పడినా కూడా మధ్య మధ్యలో కొంచెం కొద్ది పీరియడ్ డ్రై స్పెల్స్ అంటే వర్షాలు పడకుండా ఉండడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ ప్రభావం వల్ల ముఖ్యంగా మనకు దక్షిణ భారతదేశంలో ఈ ప్రభావం మనకు ఈసారి ఎక్కువగా కనబడతా ఉన్నది. సో అందులో మనం తెలంగాణలో చూసినట్టయితే ఈ ప్రభావం జూన్ జూలైలో చూసినట్టయితే మనకు అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. ఆగస్టులో కొంచెం మనకు వర్షాలు పడినాయి. సో ఈ సమయంలో మనం రైతులను కొంచెం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వారికి సూచనలు సలహాలు ఇవ్వడం అనేది అత్యంత అవసరమైన చర్య. సో మనకు సెప్టెంబర్లో చూసినట్టయితే కూడా మనకు IMD శాస్త్రవేత్తలు చెప్తున్న ప్రకారం సెప్టెంబర్లో కూడా మనకు వర్షపాతం చాలా తక్కువ పడే ఆస్కారం ఉంది కాబట్టేసి దానికి తగ్గట్టుగా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సో మనకు రైతులకు సలహాలు సూచనలు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
6: డాక్టర్ గారు, రైతులు పంటలను సంరక్షించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
7: సో మనకు చూసినట్టయితే జూన్ జూలైలో వర్షపాతం చాలా మటుకు తక్కువగా పడింది. పడిన వర్షపాతం వలన పంటలు కూడా లేటుగా అంటే చాలా లేటుగా వారు కూడా విత్తుకోవడం జరిగింది. సో కావున ఈ లేటుగా పంటలు వేసుకోవడం వలన కొంచెం చీడపీడలు కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల కొంచెం పంటలపై ప్రభావం ఎక్కువ పడే ఆస్కారం ఉన్నది. అందులో భాగంగా మనకు దిగుబడి కూడా తగ్గే ఆస్కారం ఉంది కాబట్టి చాలా మటుకు సస్యరక్షణ జాగ్రత్తలు కానీ అదేవిధంగా నీటి యాజమాన్య పద్ధతులు చాలా మటుకు మనం పద్ధతిగా పాటించినట్టయితే మనం ఈ ఎల్నినో ప్రభావం నుండి మనం బయటపడి మన దిగుబడికి ఎలాంటి నష్టం లేకుండా మన రైతుల్ని మనం నష్టపోకుండా నివారించిన వారం అవుతాం.
6: డాక్టర్ గారు, మీరు చెప్పారు వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలపై ప్రభావం పడుతుందన్నారు, అది ఎలాంటి ప్రభావం పడుతుంది?
7: వర్షాభావ పరిస్థితుల వలన మనం చూసినట్టయితే మనకు జూలై ఎండింగ్లో చివరి వారంలో ఆగస్టు మొదటి వారం చాలా మంది రైతులు నాట్లు వేసుకోవడం కానీ విత్తనాలు చల్లుకోవడం కానీ చేసినారు. సో ఇందులో భాగంగా వర్షాలు ఒకవేళ లేట్ అయిన సందర్భంలో విత్తనం వేసుకున్నా కూడా మొలకెత్తకపోవడం, మొలకెత్తినా కూడా ఒకవేళ మనకు వర్షాలు తక్కువైనట్టయితే ఆ ప్రభావం పంటలపై తీవ్రంగా పడే ఆస్కారం ఉన్నది. సో ముఖ్యంగా ఎత్తు తగ్గిపోవడం, ఆకులు ముడుచుకోవడం, దాని వలన మనకు ముఖ్యంగా మనకు మన ప్రధాన పంటలైన వరి కానీ పత్తి కానీ మొక్కజొన్నలు కానీ అధిక శాతం పిలకలు రాకపోవడం కానీ వరిలో, అదేవిధంగా పత్తిలో మనకు చీడపిడల సమస్య కానీ అదేవిధంగా మొక్కజొన్నలో కూడా మనకు ఆకులు రాలిపోవడం ముడుచుకుపోవడం వంటి సమస్యల వలన మనకు దిగుబడి తగ్గే ఆస్కారం ఎంతైనా ఉన్నది.
6: ఇప్పుడు మొక్కజొన్నలో మీరు చెప్పారు ఆకులు ముడుచుకుపోతున్నాయి అని చెప్పి, దాన్ని జరగకుండా అంటే ఆకులు ముడుచుకుపోకుండా మనం ఏం చేయాలంటారు?
7: మొక్కజొన్న పంటలో అది కొంచెం నీటి సమస్య ఏర్పడినా కూడా మొక్కజొన్న ముఖ్యంగా మనం చూసినట్టయితే ఆకులు ముడుచుకోవడం అనేది మనం ప్రధానంగా చూసే

0: లక్షణం. సో అటువంటి సందర్భంలో ముఖ్యంగా మొక్కజొన్నలో మనం అంతర్ కృషి చేసినట్టయితే, ఇంటర్ కల్టివేషన్ అంటాం, ఈ నేలలో ఉన్న తేమ సో బయటికి వెళ్లకుండా నేలలోనే ఉండిపోవడం వలన మనకు ఈ నీటి బిందువులు అనేటివి నీటిని మనం సంరక్షించుకున్న వారమవుతాం. అదేవిధంగా నీరు ఒకవేళ తక్కువ ఉన్న ప్రాంతంలో ఒక కాలువ ఒక రోజు ఇచ్చినట్టయితే మరుసటి రోజు ఇంకో కాలువ ద్వారా నీరు ఇచ్చినట్టయితే మనం ఆ నీటిని మనం సంరక్షించుకున్నట్టయితుంది. అదేవిధంగా మనకు మల్చింగ్ అనే పద్ధతి ద్వారా మనం అంతర్ పంటలు వేసుకోవడం ద్వారా ఆ మల్చింగ్ పద్ధతి ద్వారా కూడా మనం నీటిని సంరక్షించుకోవచ్చు. ఈ చర్యలు తీసుకున్న ఎడల సో మొక్కజొన్నలో మనం నీటి ఎద్దడి నుండి కాపాడుకున్న వాళ్ళం అవుతాం.
1: అంతర్ పంటల వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
0: అంతర్ పంటలు అనేటివి చాలా ముఖ్యమైన అంశం ఇప్పుడు చూసినట్టయితే ఎల్నినో ప్రభావ పరిస్థితులు. ఎందుకంటే అంతర్ పంటల వలన మనకు ఒకటి మెయిన్ పంట ఒకటి ఉంటుంది, అదేవిధంగా అంతర్ పంట అనేది ఒక ఇన్సూరెన్స్ మాదిరిగా పనిచేస్తూ ఉంటుంది. అంతర్ పంటలు ముఖ్యంగా పప్పు దినుసులు అనేవి మనం వేసుకుంటాం కాబట్టి వాటి యొక్క పెరిగిన దశలో వెడల్పాటి ఆకుల వలన ఎక్కువగా ఎదగకపోవడం వలన అవి నేలను మొత్తం కూడా కప్పివేయడం వలన నీరు ఏదైతే ఉంటుందో భూమిలో ఉన్న నీరు కానీ తేమ కానీ బయటికి వెళ్ళదు కాబట్టి అంతర్ పంటడం వల్ల మనకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది ఎల్నిన పరిస్థితుల, అదేవిధంగా భూమిలో ఉన్న తేమను కూడా మనం సంరక్షించుకున్న వాళ్ళం అవుతాం.
1: వరి నారు ఎక్కువ వయసు అయితే నాటవచ్చా?
0: వరి నారు మనకు ఇప్పుడు చూసినట్టయితే చాలా మటుకు చాలా ప్రదేశాల్లో రైతులు 45 రోజుల పైబడిన వరి నారు కూడా ఉన్నది, కానీ లోతట్టు ప్రాంతాల్లో వేరే పంట వేసుకోవడానికి ఆస్కారం లేదు కాబట్టి వరి నారును మనం కొన్ని చర్యలు తీసుకోవాలన సో మనం పంటను దిగుబడి తగ్గకుండా చూసుకోవడానికి ఆస్కారం ఉన్నది. ముఖ్యంగా వరి యొక్క కొనలను చుంచేయడం వలన వరి నారు ఏదైతే ఉంటుందో ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వరి నాట్లేసే ఒక 5 రోజుల ముందు కానీ 6 రోజుల ముందు కానీ మనం కార్బోఫ్యూరాన్ గులికలను ఇట్లా మనం వరి నారులో వేసుకున్నట్టయితే ఈ చీడపీడ సమస్యల నుండి కూడా మనం సంరక్షించుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా వేసిన నాట్లలో కూడా మనం అధిక శాతం ఏదైతే నత్రజని ఉందో యూరియా రూపంలో వేసినట్టయితే ఫస్ట్ బేసల్ అనే మొదటి దఫాలనే ఎక్కువ వేసుకున్నట్టయితే పంట తొందరగా మనకు ఎదుగుదల అనేది కనబడతా ఉన్నది. లేని ఎడల సో ఎదుగుదల తగ్గి పిలుకలు తగ్గి మనకు దిగుబడి తగ్గే ఆస్కారం ఎక్కువగా కనబడే సూచనలు ఉన్నాయి.
1: డాక్టర్ ఓదల సంపత్ గారు, ఆలస్యంగా విత్తడానికి అనువైన పంటలు ఏమిటి?
0: ఈ ఎల్నినో ప్రభావ దృష్ట్యా మనకు నీటి సమస్య ఎక్కువగా ఉన్నది కాబట్టేసి లోటు శాతం కూడా ఎక్కువ ఉంది కాబట్టేసి మనకు ముఖ్యంగా చూసినట్టయితే చిరుధాన్యాలు మనకు కొర్రలు కానీ సజ్జలు కానీ సామలు ఇలాంటి పంటలు చాలా తక్కువ నీటి అవసరం ఉంటుంది కాబట్టేసి వీటిని వేసుకోవడం వల్ల సో మనకు ముఖ్యంగా మనం ఆ పంటల నుండి మంచి ఆదాయం రాబోసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే పప్పుదినుసులలో కూడా చూసినట్టయితే మనకు ముఖ్యంగా ఈ సీజన్కి కంది అనేది మంచి పంటగా మనం సూచించవచ్చు. కంది అనేది వేరు వ్యవస్థ అనేది 1 మీటర్ నుండి దాదాపు 2 మీటర్ లోపలి వరకు వెళ్తుంది కాబట్టేసి ఒకవేళ మనకు 10 రోజులు కానీ 15 రోజులు కానీ వారం కానీ ఒకవేళ వర్షాలు పడని ఎడల నీటి సమస్య అనేది ఎంత మాత్రం పంటపై పడే ఆస్కారం లేదు. అదేవిధంగా మనం ఇలాంటి పంటలను తీసుకున్నప్పుడు కూడా ఆల్రెడీ మనకు కాలం కొంచెం ఎక్కువైంది కాబట్టేసి లేటుగా మనం విత్తడం జరుగుతూ ఉన్నది కాబట్టేసి కొంచెం స్వల్పకాలిక రకాలను మనం ఎంచుకున్నట్టయితే మనకు దిగుబడి ఏమాత్రం తగ్గకుండా సరైన టైంలో మనకు పంట చేతికి వచ్చే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ చీడపీడ బాధల నుండి కూడా మనం సంరక్షించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.

0: ఇప్పుడు పురుగు మందులు ఇవన్నీ మందులు పిచికారి అంతా ఎండలు ఉన్నప్పుడు కూడా చేస్తుంటారు. అయితే ఎండ విరామంలో ఈ కలుపు మందుల పిచికారి చేయవచ్చా?
1: మనకు నీటి సమస్య, మధ్య మధ్యలో ఎండలు విపరీతంగా ఉన్నాయి, ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి, ఈ సమయంలో ఒకవేళ కలుపు ఉన్న ఎడల మనకు రైతులు ముఖ్యంగా చేస్తూ ఉన్నారు, కలుపు కానీ కలబడిన వెంటనే సో వాటిని తీసేయడానికి పురుగు మందులను పిచికారి చేస్తూ ఉంటారు. వాస్తవంగా చూసినట్టయితే భూమిలో ఎంతో కొంత తేమ లేని ఎడల మనం గిన ఈ కలుపు మందులను పిచికారి చేసినట్టయితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మీరు కలుపు మందు పిచికారి చేసేది ఒకటి వాటి యొక్క ఆకుల మీద కానీ కాండం మీద కానీ భూమిలో కానీ భూమిపైన కానీ, బట్ మనకి ఏంటంటే వేరు వ్యవస్థ దగ్గర నీటి తేమ లేని ఎడల ఆ మొక్క ఏదైతే ఉంటుందో కలుపు తీసుకోవడానికి ఆస్కారం ఉండదు కాబట్టేసి ఆ రసాయనాలను. సో కాబట్టేసి మనకు ఆ పిచికారి చేసినా కూడా పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. కాబట్టేసి రైతులు ముఖ్యంగా ఎంతో కొంత భూమిలో తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ కలుపు మందులను మనం పిచికారి చేసుకుంటే మనకు కలుపు తగ్గడానికి మంచి ఆస్కారం ఉంటుంది.
0: నేలలో తేమను ఎక్కువ కాలం ఎలా నిల్వ చేయొచ్చు అంటారు?
1: మనకు ఆల్రెడీ నీటి సమస్య ఎదురవుతా ఉన్నది. ఇది సెప్టెంబర్లో కూడా మనకు మాసంలో కూడా ఎక్కువ నీటి సమస్య ఎదురయ్యే ఆస్కారం ఉన్నది. సో భూమిలో కూడా మనకు గ్రౌండ్ వాటర్ టేబుల్ చూసినట్టయితే చాలా తక్కువగా ఉన్నది, ఆల్మోస్ట్ మనకు 4 మీటర్లు లోపలికి ఉన్నది. సో కాబట్టేసి మన సంరక్షణ చర్యలు, నీటి యాజమాన్య పద్ధతులు అనేటివి పాటించాలి. సో మంచి పద్ధతులు మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా అంతర్ కృషి అనేది పంటల్లో అత్యంత మంచి కార్యక్రమం అది. ఎందుకంటే అంతర్కృషి చేయడం వల్ల మనకు భూమే ఒక మల్చింగ్ లాగా ఏర్పడి మనకు లోపల ఉన్న ఏదైతే తేమ ఉంటుందో బయటికి రాకుండా సో అడ్డుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లేని ఎడల భూమిలో ఉన్న తేమ ఈజీగా బయటకు వచ్చేసి నేలలో ఉన్న తేమ అంతా బయటికి వెళ్ళిపోయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టేసి అంతర్కృషి చేయడం వల్ల మనకు నీటి యాజమాన్యం అనేది మంచిగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనం అంతర్ పంటలు వేయడం వలన కూడా నీటి యాజమాన్య పద్ధతులను పాటించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా సో మనం ఆల్టర్నేట్ స్కిప్ అండ్ ఫర్ అంటే ఒక కాలువను వదిలేసి ఇంకో కాలువకు నీటిని ఇవ్వడం వలన కూడా నీటిని సంరక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కాలువలు, బోదలు ఆ పద్ధతుల ద్వారా మనం నీటిని గిట్లా ఇవ్వగలిగితే సో మనకి ఏదైతే వర్షం కొంచెం పడ్డా కూడా ఆ కాలువల్లో నీరు ఇంకడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఈ ఎల్నినో ప్రభావం వల్ల అధిక వర్షాలు పడినా కూడా ఆ కాలువల ద్వారా నీటిని మనం బయటికి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బోదలు, కాలువల ద్వారా మనం విత్తుకున్నట్టయితే నీటిని సంరక్షించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
0: మల్చింగ్ అంటే ఏమిటి?
1: మల్చింగ్ అంటే భూమిపై మనం ఒకటి పరిచినట్టుగా చేయడం. ఒకటి అంటే ఉదాహరణకు చూసినట్టయితే పాలిథీన్ షీట్లు మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. పాలిథీన్ పరచడం వలన భూమిలో ఉన్న తేమ ఏదైతే ఉంటుందో బయటికి రాకపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సూర్యరశ్మి అనేది ఈ భూమిపై పడని ఎడల కలుపు అనేది పెరగపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టేసి మల్చింగ్ ద్వారా మనకు రెండు పద్ధతులు రెండు అవుతుంది. ఒకటి కలుపు యొక్క యాజమాన్యం బాగా పాటించవచ్చు, కలుపు మొక్కలు రాకుండా మనం చూసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా భూమిలో ఉన్న తేమ ఏదైతే ఉంటుందో ఈ సమయంలో చాలా ముఖ్యం కాబట్టేసి ఆ తేమ కూడా బయటికి వెళ్ళకపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ మల్చింగ్ పద్ధతి అనేది రకరకాల పద్ధతుల ద్వారా మల్చింగ్. మనకు ఉదాహరణకు చూసినట్టయితే మన పొలాలనే చాలా మట్టుకు ఏదైతే స్టబుల్స్ ఉంటాయో స్టబుల్స్ ద్వారా మన పంటల్లో మనకు దొరికే ఈ పంట అవశేషాలు స్టబుల్స్ అంటూ ఉంటాం. ఆ పంట అవశేషాలను మనకు 2 సార్ల మధ్యలో పెట్టుకున్నట్టయితే భూమిలో ఉన్న తేమ బయటికి వెళ్ళకపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి. అదేవిధంగా చాలా రకాలు, ఉదాహరణకు మనకు పల్లి పొట్టి ఉంటుందండి. పల్లి పొట్టి కూడా ఈ వరుస సార్లలో మధ్యలో మనం వేసుకున్నట్టయితే తేమను సంరక్షించుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనం అనుకుంటా ఉంటాం తేమ ఎక్కువ సంరక్షించుకోవాలంటే ఉదాహరణకి సేంద్రీయ ఎరువులు వాడకం వలన కూడా తేమను ఎక్కువగా కూడా మనం సంరక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. భూమి ఏదైతే ఉంటుందో మట్టి ఆ ఉన్న తేమను, ఉన్న నీటిని చాలా పగడ్బందీగా పట్టుకుంటది కాబట్టేసి ఆ భూమిని ఉన్న తేమ బయటికి పోకపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
0: వర్షాలు పడినప్పుడు పత్తిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
1: మనకు ప్రధాన పంటల్లో పత్తి అనేది కూడా చాలా ప్రధానమైన పంట. ఈ పంటను చూసినట్టయితే రైతులు ఆల్రెడీ చాలా లక్షల ఎకరాల్లో పత్తి వేయడం జరిగింది తెలంగాణలో. ముఖ్యంగా మనం ఇప్పుడు చూసినట్టయితే, ఆగస్టులో చూసినట్టయితే, కొన్ని ప్రాంతంలో వర్షాలు విరివిగా కూడా పడతా ఉన్నాయి. సో ఈ వర్షాలు విరివిగా పడినప్పుడు నీటి నిల్వ అనేది అత్యంత ముఖ్యమైన అంశం. నీటి నిల్వ చేసుకోవడంతో పాటు ఒకవేళ నీటి ఎద్దడి ఏర్పడినా, నీరు నిలువున్నా కూడా మనకు కొన్ని సమస్యలు ఏర్పడే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్టయితే కాండం కుళ్ళు తెగులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది పత్తిలో. సో కాబట్టి ఈ కాండం కుళ్ళు తెగులు రాకూడదంటే ఒకటి ముఖ్యమైనది, ఆ నీరు అనేది నిల్వకుండా చూసుకోవడం. ఒకవేళ కాండం కుళ్ళు తెగులు మనం పరిశీలించినట్టయితే ఆ మొక్క అనేది వాడిపోవడం మనం గమనించవలసిన లక్షణం. ఒకవేళ మొక్కలు గిట్లా వాడిపోతుంటే వాటి మొత్తానికి ఒకటి రెండు ఉన్న చోట వాటిని తీసేయడం కానీ, లేదు అంటే మనకు ఎక్కువ శాతం చూసినట్టయితే మనం మ్యాంకోజబ్బు కార్బండిజం 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొదల్లో మనం వాటిని నీరుని గిట్లా పోసినట్టయితే ఈ కాండం కుళ్ళు తెగుల నుండి మనం పత్తిని కాపాడుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
0: అంతర్కృషి వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అంటారు?
1: అంతర్కృషి అనేది ఇప్పటి కాదు ఎప్పటికైనా కూడా రైతులు పాటించవలసిన ఒక ముఖ్యమైన అంశం. ఎందుకంటే అంతర్కృషి వల్ల మనకు కలుపు అనేది రాకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా తేమను కూడా మనం సంరక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి ఏంటంటే, పంట సాళ్ళ మధ్యలో మనం కొంచెం అంతర్కృషి చేసుకున్నట్టయితే ఆ కలుపు, ఒకటి మొక్క మొదల్లో ఆ మట్టి పడుతుంది కాబట్టి మొక్క అనేది పడిపోకుండా ఉండడానికి ఒక ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కలుపు కూడా మొత్తం మధ్య నుండి తీసేస్తాం కాబట్టి అంతర్కృషి వల్ల కలుపు కూడా రాకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తేమ కూడా బయటికి పోకుండా ఉండడానికి ఆస్కారం. అదేవిధంగా మనం ఇంకో విధంగా చూసినట్టయితే ఈ అంతర్కృషి వలన మనకు ఒకటి ఏంటంటే, కలుపు మందుల నుండి కూడా మనం కొంచెం మన ఖర్చును తగ్గించుకోవడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం అంతర్కృషి చేయడం వల్ల వేరు వ్యవస్థతో పాటు మనం ఈ కలుపును మనం తీసేస్తూ ఉంటాం కాబట్టి మళ్ళీ కలుపు రాకపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం కలుపు మందులను కూడా ఖర్చు తగ్గించుకొని ఆదాయం పెంచుకోవడానికి మంచి మార్గంగా మనం చూడవచ్చు.
0: తేమను భూమిలో కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?
1: తేమను భూమిలో కాపాడడానికి రకరకాల పద్ధతులు మనం పాటించుకోవచ్చు. అందులో ముఖ్యమైనది ఈ పాలిథిన్ షీట్స్ ద్వారా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎక్కడైతే ఇప్పుడు 2 వరుసల మధ్య ఈ పాలిథిన్ షీటును పరిచినట్టయితే మనం తేమను రక్షించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా సేంద్రియ పద్ధతులు కొన్ని పాటించినట్టయితే, ముఖ్యంగా వర్మీ కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ, వీటిని మనం జీలుగా, జనుము, పచ్చిరొట్ట లాంటివి భూమిలో ఎక్కువ శాతం మనం ఉపయోగించినట్టయితే ఈ తేమను భూమి గట్టిగా పట్టుకోవడం వలన తేమ అనేది బయటికి వెళ్లకుండా మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా అంతర్ పంటలు వేసుకోవడం వలన కూడా సాళ్లకు సాళ్లకు మధ్య ఏదైతే మనకు మెయిన్ పంట ఉంటుందో ఆ మెయిన్ పంటలో అంతర్ పంట కింద పప్పు దినుసులు లాంటి పంటలు వేసుకున్నట్టయితే, పప్పు దినుసుల వల్ల ఒకటి ఏంటంటే మనకు నత్రజని భూమిలో ఫిక్సేషన్ జరుగుతుంది. అదేవిధంగా మనకు కలుపు కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకు భూమిలో ఉన్న తేమ కూడా బయటికి వెళ్లకుండా పప్పు దినుసు పంటలు ఏవైతే ఉన్నాయో ఇవి అడ్డుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. వీటి వేరు వ్యవస్థ ద్వారా కానీ లేదంటే వీటి ఆకుల ద్వారా కానీ భూమిలో ఉన్న తేమను బయటికి వెళ్లకుండా కాపాడుతూ ఉంటాయి.

0: యూరియా ద్రవ పిచికారి వల్ల లాభాలు ఉంటాయంటారా?
1: ముఖ్యంగా మనం ఈ ఎల్నినో ప్రభావ పరిస్థితుల్లో మనం చూసినట్టయితే భూమిలో ముఖ్యంగా మనం తేమ శాతం తక్కువ ఉన్నప్పుడు మనం పోషకాలు మనం ఎన్ని యూరియా రూపంలో కానీ సూపర్ రూపంలో కానీ డిఏపి ఏ రూపంలో అందించినా కూడా తేమ లేనప్పుడు అవి వేరు వ్యవస్థ ద్వారా తీసుకోకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో కాబట్టేసి బట్ మనకు మొక్కలకు ఖచ్చితంగా సరైన సమయంలో ఖచ్చితంగా పోషకాలు అనేటివి అందాల్సిన అవసరం ఉంటుంది. ఆ పోషకాలు అందాలంటే మనం ద్రవ రూపంలో మనం యూరియాని గిట్లా మనం ఇచ్చినట్టయితే అవి ఇందులో రెండు రకాల లాభాలు ఉన్నాయి. ఒకటో మనం మొక్కకి పోషకాలు అందించిన వారం అవుతున్నాం, అదేవిధంగా పంట వర్షాభావ పరిస్థితుల్లో నీటి ఎద్దడికి గురయ్యే ఆస్కారం ఉంటుంది, అదేవిధంగా ఒత్తిడికి గురయ్యే ఆస్కారం ఉంటుంది. మొక్క ఒత్తిడికి గురి అయ్యి దిగుబడి తగ్గడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఆ మొక్కను ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ద్రవ రూపంలో మనం ఇట్లా యూరియాను లేదంటే పొటాషియం నైట్రేటు వీటిని ఇట్లా మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఆకుల మీద పంట ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
0: డాక్టర్ గారు, మొక్కజొన్నలో కత్తెర పురుగు సంరక్షణ చర్యలు ఎలా చేపట్టాలి?
1: మొక్కజొన్నలో మనం చూసినట్టయితే పంట కొంచెం మోకాలు ఎత్తు ఎదిగిన తర్వాత ఈ కత్తెర పురుగు అనేది తెలంగాణలో చాలా తీవ్రంగా కనబడతా ఉన్నది. సో వీటి సంరక్షణ కోసమని చెప్పేసి మనం ముఖ్యంగా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని వారం రోజులకు ఒకసారి, అంటే మనం వారం రోజులు వదిలేసి వారం రోజులు ఒకసారి అంటే 15 రోజులలో 2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకు ఈ కత్తెర పురుగు బెడద నుండి మనం పంటను రక్షించుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ వేప నూనె మనం 2 సార్లు 3 సార్లు పిచికారీ చేసినా కూడా ఈ కత్తెర పురుగు అనేది ఉధృతి తగ్గకపోతే మనం క్లోరాంట్రో నిలిప్రోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొనేసి మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకు ఈ కత్తెర పురుగు నుండి దాదాపు మనం పంటను సంరక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
0: తక్కువ నీటితో ఎక్కువ లాభం ఇచ్చే పంటలు ఏమిటి?
1: ఈ ఎల్నినో ప్రభావ పరిస్థితులలో మనకు కావాల్సింది ఏంటంటే తక్కువ నీటితో పంటలు ఏ విధంగా మనం పండించవచ్చు, అధిక లాభాలు కూడా ఉండాలి అందులో కూడా. సో కాబట్టి మనకు ఉన్న వాటిలలో చిరుధాన్యాలు అనేటివి చాలా చాలా ముఖ్యమైన పంటలుగా మనం చూడొచ్చు. చిరుధాన్యాలు కొర్రలు కానీ రాగులు కానీ సజ్జలు కానీ జొన్నలు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ నీటిని తీసుకుంటాయి. ఎకరానికి ఒక వరేసే నీటితోని దాదాపు 5 ఎకరాల చిరుధాన్యాలు మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తక్కువ నీటితో వచ్చే చిరుధాన్యాలు కావచ్చు. పప్పు దినుసులలో ముఖ్యంగా చూసినట్టయితే కంది అనేది చాలా ముఖ్యమైన పంటగా ఈ ఎల్నినో ప్రభావ పరిస్థితుల్లో మనం చూడవచ్చు. స్వల్పకాలిక రకాల కంది పంటను ఇట్లా మనం తీసుకున్నట్టయితే మనకి ఎల్నినో ప్రభావ పరిస్థితి నుండి మనం బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో ఆముదం అనేది కూడా ముఖ్యమైన పంటగా ఉంటుంది. కాబట్టి ఈ ఆముదం పంట కూడా చాలా తక్కువ నీటితోని మంచి దిగుబడి వస్తుంది. కాబట్టి ఈ ఆముదం పంటను కూడా మనం వేసుకున్నట్టయితే తక్కువ నీటితోని మనం మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
0: ఆకులపై పోషక ద్రావణాలు పిచికారీ చేయవచ్చా?
1: ఆకులపై పోషక ద్రావణాలు పిచికారీ చేయొచ్చు అండి. సో బట్ కొన్ని మనం ముఖ్యమైన సూచనలు తీసుకున్నట్టయితే ఈ పిచికారీ అనేది చేసుకోవచ్చు. ఉదాహరణకి మనకు పంట ఒత్తిడి

0: గురవుతా ఉన్నది. ఈ ఒత్తి గురై సందర్భంలో ముఖ్యంగా నత్రజని గాని భాస్వరం గాని పొటాషి గాని మనం 1 నుండి 2% అంటే 10 గ్రాముల నుండి 20 గ్రాములు లీటర్ నీటి గిట్ల మనం తీసుకునేసి పిచికారి చేసినట్టయితే మనం పంటలను ఒత్తిడి నుండి కాపాడచ్చు, అదేవిధంగా పోషక లోపాలు లేకుండా కూడా మనం పంటలను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. గమనించవలసిన ముఖ్య అంశం ఏంటంటే ఒకవేళ 1% కానీ 2% దాటినట్టయితే మొక్కలు కొంచెం ఆకులపై మనకు బర్నింగ్ అంటే ఆకులు అనేటివి కాలిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 10 గ్రాములు 20 గ్రాములు దాటి మనం వేసుకోకపోతే మనకు మంచి దిగుబడి వస్తుంది, అదేవిధంగా పంట కూడా ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది.
1: పంట ఒత్తిడికి గురైనప్పుడు ఏ లక్షణాలు పంటపై కనిపిస్తాయి?
0: పంట ఒత్తిడికి గురైనప్పుడు ముఖ్యంగా మనం చూసినట్టయితే ఆకులు అనేటివి ముడుచుకుపోవడం, వాలినట్టు కనబడడం, అదేవిధంగా మొక్క అనేది ఎదుగుదల అనేది చాలా మట్టుకు తగ్గిపోతూ ఉంటుంది. ముఖ్యంగా మనకు వరి అనేది ముఖ్యమైన పంట, అందులో ఈ పిలకలు అనేటివి రావు. అదేవిధంగా మొక్కజొన్నలో చూసినట్టయితే ఎదుగుదల అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. ఆకులకు మధ్య దూరం కూడా చాలా మట్టుకు తగ్గిపోతూ ఉంటుంది. ఆకులు కూడా పేలవంగా కనబడుతూ ఉంటాయి, ఆకులు ముడుచుకుపోవడం, ఈ లక్షణాలనే ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం.
1: జీవరక్షక నీటిపారుదల ఎప్పుడు ఇవ్వాలి?
0: మనం ఈ ఎల్నినో ప్రభావ పరిస్థితులలో ఒకవేళ మనం వర్షాలు మధ్య మధ్యలో రాకుండా ఉండడం వలన మనం పంటకు నీరుని ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు మనకున్న కొద్దిపాటి నీరు ఉన్నట్లయితే వాటిని ఏ టైంలో ఇవ్వాలి, ఏ సమయం ఇవ్వాలి అనేది చాలా ముఖ్యమైన అంశంగా మనం పరిగణించాలి. ముఖ్యంగా ప్రతి పంటకు కొన్ని ముఖ్యమైన స్టేజెస్ ఉంటాయి, గ్రోత్ స్టేజెస్ అంటూ ఉంటాం. ఆ ముఖ్యమైన స్టేజెస్లో మనం పంటకు నీటిని ఇచ్చినట్టయితే మన దిగుబడి నుండి చాలా మట్టుకు మనం మంచి దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా వరిలో చూసినట్టయితే పిలక వచ్చే దశ కానీ, అదేవిధంగా మనకు గింజ గట్టిబడే దశ కానీ, పూత దశ కానీ, ఇవన్నీ ముఖ్యమైన దశలుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. అదేవిధంగా మొక్కజొన్నలో మనం చూసినట్టయితే మోకాలు ఎత్తు ఎదిగిన దశలో కానీ, అదేవిధంగా పూత దశలో కానీ చాలా ముఖ్యమైన దశలు. ఈ దశల్లో మనం ఎంతో కొంత ఈ నీరు ఇచ్చినట్టయితే పంటను మనం రక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: డాక్టర్ ఓదెల సంపత్ గారు, మీరు పెద్దపల్లి రైతు విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. మా కిసానవాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఆకాశవాణి శ్రోతలకు మీ అమూల్యమైన అభిప్రాయాలు అందించినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: ఇంతవరకు మీరు పంటలపై ఎల్నినో ప్రభావం గురించి పెద్దపల్లి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం హెడ్ శాస్త్రవేత్త శ్రీ ఓదుల సంపత్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కంట్రాతి.
3: उतला बोल रहे
4: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
4: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गो से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहां,
3: पर हम तो सब यही डाले हैं.
4: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच
4: है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
2: ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. తర్వాతి కార్యక్రమం వెంటనే.
6: ఆకాశవాణి వికసిత్ భారత్, వికసిత్ భారత్ జి రామ్జీ చట్టం 2025 ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ చరిత్ర ఆచార్యులు శ్రీ కె బడే సాహెబ్ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
7: ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ కె బడే సాహెబ్ గారు ఉన్నారు. వీరు హిస్టరీ ప్రొఫెసర్గా సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు. మరి వీరిని అడిగి వికసిత్ భారత్లోని జీరా

0: జీ చట్టము 2025లో ప్రవేశపెట్టారు. మరి ఈ జీరాంజీ చట్టం అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము. నమస్కారం అండి బడే సాహెబ్ గారు.
1: సార్ నమస్కారం సార్.
0: ముఖ్యంగా అండి వికసిత్ భారత్ జీరాంజీ చట్టము 2025 అంటే ఏంటో మా శ్రోతలకు కాస్త వివరిస్తారా అండి?
1: అలాగే సార్. వికసిత భారత జీరాంజీ చట్టము మనకు 2025లో కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు. మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ప్రజలకు మేలు చేయడానికి వికసిత భారత జీరాంజీ చట్టము 2025 జూలై 1 నుండి మనకు భారతదేశ వ్యాప్తంగా ఇది ఇంప్లిమెంట్ అవుతున్నారు సార్. ఇది నిజంగా రైతులకు కానీ అలాగే కూలీలకు కానీ ప్రధానంగా నైపుణ్యం లేని కార్మికులకు వరమని చెప్పవచ్చు వికసిత భారత రామ్జీ చట్టం 2025 సార్.
0: చాలా సంతోషం అండి. ఇక మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ అనేది 2005లో స్టార్ట్ అయిందండి గత ప్రభుత్వంలో. మరి 2005లో మనం వచ్చేసి ఎన్ఆర్ఈజీఎస్ కింద మనకు ఈ ఉపాధి హామీ పథకము అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే పథకాన్ని అంటే కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఈ జీరాంజీ అని ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి 2025లో అంటే 20 సంవత్సరాల తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క పథకాన్ని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం జరిగింది. ఇక ఈ చట్టము ఎన్ని రాష్ట్రాల్లో ఒకేసారి అమలవుతుందండి? ఇక ఈ చట్టం కింద ఎన్ని రోజులు ఉపాధి హామీ ఉంటుంది? తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టం కింద పథకాలను ఎలా రూపొందిస్తున్నారో తెలియజేస్తారండి.
1: అలాగే సార్. మహాత్మా గాంధీ ఎంఎన్ఆర్ఈజీ ప్రోగ్రామ్ అనేది 2005లో ప్రారంభమైంది నిజంగానే. ఆ తర్వాత దీన్ని మన కేంద్ర ప్రభుత్వం వారు 2025లో దీన్ని వికసిత్ భారత్ ఫర్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అజీవికా మిషన్ గ్రామీణ అనే పేరుతో దీన్ని పేరు మార్చడం జరిగింది, తప్పితే ఇంకోటి ఏం లేదు. అయితే దీనివల్ల ఏంటంటే ఇంతకుముందు 100 రోజులు పని కల్పించేవారు నైపుణ్యం లేని కార్మికులకు కానీ కూలీలకు కానీ, ఇప్పుడు 125 రోజులు పెంచారు. సవరించిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం దీనికి చాలా డబ్బులు సాయం చేస్తున్నది, నిధులు కేటాయిస్తున్నది. అలాగే దీనిని అన్ని రాష్ట్రాల్లో అంటే కేంద్రపాలిత ప్రాంతాలు కానివ్వండి రాష్ట్రాలు కానివ్వండి అన్ని రాష్ట్రాల్లో ఇది ఒకే రోజు 1 జూలై 2006 నుండి దేశవ్యాప్తంగా మనకు అమల్లోకి వస్తున్నది సార్. ఇది అయితే ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏం చేస్తారంటే అర్హత కలిగిన గ్రామీణ కుటుంబానికి తప్పనిసరిగా 125 రోజులు కూలీ ఉపాధి హామీ ఉంటుంది సార్. దీంట్లో కుటుంబంలోని వయోజన సభ్యులు నైపుణ్యం అవసరం లేని మాన్యువల్ పనిని అంటే నైపుణ్యం అవసరం లేని సార్ వాళ్ళకు, మామూలుగా మనం చెప్తుంటాం పల్లెటూళ్ళలో వాళ్ళకి ఏ
0: నైపుణ్యం
1: అన్స్కిల్డ్ సార్, అన్స్కిల్ లేబర్ కూడా అన్స్కిల్ లేబరే ఇంపార్టెంట్ సార్, మాకు నైపుణ్యం అవసరం లేదు. దీంట్లో నైపుణ్యం లేని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అనుగుణంగా కొన్ని పథకాలు చేస్తారు, అలానే కేంద్ర ప్రభుత్వం కూడా వీరికి తప్పనిసరిగా సాయం చేయాల్సి ఉంటుంది సార్ ఈ కొత్త వికసిత భారత్ జీరాంజీ చట్టం ప్రకారం.
0: చాలా సంతోషం అండి. ఇక పోతేనండి, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టం కింద పథకాలను రూపొందించాయి కదా, మరి మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇప్పటికే జరుగుతున్న పనులు పరిస్థితి ఏంటి
1: సార్? దానికి ఎటువంటి ఆటంకం ఏర్పడదు సార్. మనకు చాలామంది ఏంటంటే ఒక అపోహ ఉంది, ఎంఎన్ఆర్ఈజీ తీసివేసి వికసిత భారత్ జీరాంజీ చట్టం వస్తే అదేమో రద్దు అవుతుందని. అటువంటిది ఏమీ లేదు సార్. ఈ పాటికే ఈ చట్టం అమల్లోకి వచ్చే తేదీన ఎంఎన్ఆర్ఈజీ పనులు ఒకవేళ జరుగుతూ ఉంటే ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారం కూడా ఆ నిబంధనల ప్రకారం కొనసాగించవచ్చు సార్. అలాగే సజావుగా కొత్త చట్టంలోకి మార్పిడి చేయబడి అవి పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అంటే ఇంతకుముందు మనకు స్టార్ట్ చేసిన వరకు ఉదాహరణకు ఆ వరకు నిలిపివేయడానికి లేదు సార్. దాన్ని మళ్ళీ ఈ వికసిత భారత్ జీరాంజీ చట్టం ప్రకారం నిబంధనలకు లోబడి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. దీనివల్ల ఏంటంటే ప్రజా ఆస్తులు కానీ లేకపోతే మనకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన పనులు కానీ అసంపూర్తిగా మిగలకుండా ఉంటాయి, అలాగే సమాజానికి వాటి ప్రయోజనాలు గ్యారంటీగా చేకూరుతాయి సార్ ఇవి.
0: మరి ఈ జీరాంజీ చట్టము అమల్లోకి వచ్చే వరకు ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి ఇలాగే కొనసాగుతుందని మనకు ఏదైనా హామీ ఉందా అండి? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఉపాధి పథకము కింద పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా మేము రోడ్ల మీద పడినాము అని చెప్పి ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారండి. మరి ఈ పరిస్థితుల్లో ఇది కంటిన్యూ అవుతుందా అండి?
1: సార్ ఇది నిజంగా చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది. ఎందుకంటే చట్టంలోనే చెప్పారు సార్, వీజీ రామ్జీ చట్టంలో ఏం చెప్పారంటే కొత్త చట్టం అమలు

0: వచ్చే వరకు ఎంఎన్ఆర్ఈజీ ఉపాధి కొనసాగుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరిని కూడా ఇక్కడ ఉద్యోగులు తీసివేయడం కానీ లేదా కూలివారికి కానీ ఎవరికి కూడా ఉపాధి పోస్తారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉంటాయి. వీబీజీ రామ్జీ చట్టం వచ్చిన తర్వాత మహాత్మాగాంధీ ఎన్ఆర్ఈజీఏ కింద ఉపాధి అంతరాయం లేకుండా కొనసాగుతుంది సార్. ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇవన్నీ అపోహలు తప్పితే మనం అంటే సమాజంలో అపోహలు క్రియేట్ చేస్తున్నారంతే, కానీ ఎప్పటికి కూడా ఇది కొనసాగుతుంది. దానిలో పనులు దీన్ని నిరంతరాయంగా చేసుకోవచ్చు.
1: మామూలుగా అండి, మన గ్రామీణ ప్రాంతాల్లో మన కర్నూలు అయితేనేమి, మన చుట్టుపక్కల ఉన్న ఇడ మన చుట్టుపక్కల ఉన్న అనంతపూర్ కానీ కడప కానీ తర్వాత ఇటు తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో అయితేనేమి, ఇవి నిజంగా చెప్పాలంటే వ్యవసాయంలో కొద్దిగా వెనుకబాటుతనం ఎంతో ఉందండి. ఇక వీళ్ళందరూ కూడా ఎన్ఆర్జీఎస్ పథకంలో ఉండి తర్వాత ఈ 100 రోజులు పని అయిపోయాక సిటీకి వెళ్ళి సిటీలో పనులు చూసుకుంటూ ఉంటారండి. అయితే ఎన్ఆర్జీఎస్ పథకం కింద వాళ్లకు జాబ్ కార్డ్స్ అని ఇచ్చేస్తూ ఉంటారు. ఆ జాబ్ కార్డులు ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ పథకం కింద ఉన్న జాబ్ కార్డులు ఇప్పుడు మనకు జీరామ్జీ చట్టంలోకి కూడా వర్తిస్తాయి అవే జాబ్ కార్డులు, లేదంటే మార్చుకునేది ఏమన్నా ఉంటుందా?
0: అవే వర్తిస్తాయి సార్. ఇంతకుముందు మీకు ఏ జాబ్ కార్డులు ఉన్నాయో, అయితే ప్రస్తుతం ఏం చేయాలంటే మీరు మళ్ళీ ఒకవేళ ఈకేవైఎస్ ఆల్రెడీ అయిపోయింటుంది మీకు, ఒకవేళ అయిపోకపోయినా కూడా కొత్త జాబ్ క్రియేట్ చేయచ్చు సార్. పాత కార్డు చెల్లుతుంది, ఆ జాబ్ కార్డు లేకపోయినా కూడా కొత్త కార్డు క్రియేట్ చేయొచ్చు. ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం వారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే ఎంజీఎన్ఆర్ఈజీ జాబ్ కార్డు లేని గ్రామీణ కుటుంబం కానీ కుటుంబంలో సభ్యులు ఎవరికైనా లేకపోతే కూడా ఆ సభ్యులలో ఒకరు వయోజన సభ్యుడి ద్వారా కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సులు, చిరునామా వివరాలను సంబంధిత గ్రామ పంచాయతీకి సమర్పించి గ్రామీణ ఉపాధి కోసం కార్డు తీసుకుని నమోదు చేసుకోవచ్చు సార్. అట్లాగే పనులు వెళ్ళిన తర్వాత వాళ్ళు నిజంగా మీరు చెప్పినట్లు 100 రోజులు లేదా 120 రోజులు పనులు చేసిన తర్వాత వాళ్ళు పట్టణాలకు వలస వెళ్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా జాబ్ కార్డు గ్యారంటీ ఉంటుంది సార్. కార్డు మాత్రం తీసేందుకు అవకాశం లేదు. ఈ కార్డు కొనసాగుతుంది సార్. ఒకవేళ లేకపోయినా కూడా కొత్త కార్డు మనం క్రియేట్ చేసుకోవచ్చు.
1: ఇకపోతే అండి, ఈ గ్రామీణ ఉపాధి హామీ కార్డు కోసము కుటుంబం ఎలా నమోదు చేసుకోవాలో తెలియజేస్తారండి? అంటే కుటుంబంలో 5-6 సభ్యులు ఉంటారు, వారందరూ కూడా దీని మీద ఆధారపడి ఉంటారు. అంటే పంటల ముఖ్యంగా ఖరీఫ్ రబీ కాలంలో వారు ఊర్లో ఉంటారు, తర్వాత సమ్మర్లో వచ్చేసి వారు హైదరాబాద్ వలస వెళ్ళడం ఎందుకు, ఇక్కడే చేసుకుందాం మనము అని చెప్పి కొద్దిమంది ఆలోచిస్తూ ఉంటారు. ఊర్లో అందరికీ అంటే కుటుంబంలో ఒక 5-6 మంది ఉంటే 15 సంవత్సరాలు నిన్న వారందరూ కూడా అప్లై చేస్తూ ఉంటారు. మరి వారందరికి కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి ఎలా నమోదు చేసుకోవాలో తెలియజేస్తారా?
0: ఇది చాలా సింపుల్ సార్. ఎవరైతే ఉపాధిని కావాలని కోరుకుంటారో వాళ్ళు వయోజనులై ఉండాలి, ప్రధానంగా గ్రామీణ ప్రాంత సభ్యులే ఉండాలి. గ్రామ పంచాయతీ ద్వారా ఉపాధిని కోరవచ్చు. ఎలా కోరుతారంటే ఇంతకుముందు మౌఖికంగా కూడా చేసుకునేవారు, ఇప్పటికి కూడా మౌఖికంగా కానీ గతంలో సమర్పించిన ఫారం 6 ద్వారా లిఖితపూర్వకంగా లేదా డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా కూడా గ్రామ పంచాయతీ లేదా ప్రోగ్రామ్ అధికారి లేదా సంబంధిత అధికారికి ఆ ఫారం 6 సమర్పిస్తే సరిపోతుంది సార్. లేదంటే చదువు రాకపోతే కూడా వీళ్ళు మౌఖికంగా చెప్పడం ద్వారా కూడా మనం వాళ్ళ పేరు నమోదు చేసుకోవచ్చు. కాబట్టి వారికి సంబంధించిన 120 రోజులు పనిని వాళ్ళు అక్కడ నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది సార్.
1: ఇక దరఖాస్తు చేసుకున్నాక 8 రోజుల్లోపు మనకు ఈ పథకాన్ని కల్పిస్తారండి?
0: కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం మేరకు సార్, ప్రతి వ్యక్తి కూడా దరఖాస్తు చేసిన తేదీ నుండి 15 రోజుల్లోపు మనకు ఉపాధి కల్పించాలి సార్. ఇది
1: ఇక ఉపాధి కల్పించకపోతే ఎంత నిరుద్యోగ వృత్తి చెల్లిస్తారండి?
0: ఇది చాలా మంచి అంశం సార్. ఇంతకుముందు లేని అంశం ఇది మనకు ఇక్కడ జీరామ్జీలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగ వృత్తి పొందే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది. ఆ డిమాండ్ పైన ఏం చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం పని లేనప్పుడు నిరుద్యోగ వృత్తిని చెల్లించాలి సార్. ఉదాహరణకు ఆర్థిక సంవత్సరంలోని 30 రోజులకు ప్రకటించిన కూలీ రేట్లో కనీసం 4వ వంతు, మిగిలిన కాలానికి కనీసం సగం చెల్లించాలని చట్టం చెబుతుంది సార్.
1: ఇక పోతే అండి, గ్రామ పంచాయతీలు పాత్ర ఎంతో ఉంటుందండి దీంట్లో, ఎందుకంటే ప్రతి ఒక్క ఎన్ఆర్జీఎస్ పథకం కానీ జీఎరాంజీ పథకం కానీ ఈ గ్రామ స్థాయిలోనే జరుగుతూ ఉంటాయి. మరి గ్రామ పంచాయతీల పాత్ర, అలాగే కాంట్రాక్టర్లకు ఈ పనులు నియమించవచ్చా?
0: ఎస్ సార్, గ్రామ పంచాయతీల పాత్ర విలువైనది సార్. మనకు గాంధీగారు చెప్పినట్లు గ్రామ స్వరాజ్యం వెలసిల్లాలంటే గ్రామ పంచాయతీల పని పాత్ర చాలా ముఖ్యం సార్. ఈ పథకం అమలులో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

0: సార్, అంటే కుటుంబాల నమోదు, ఉపాధి దరఖాస్తుల స్వీకరణ, పనుల అమలు, రికార్డుల నిర్వహణ, అట్లాగే వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికలు కూడా తయారు చేసే బాధ్యత గ్రామ పంచాయతీలకు ఉంటుంది సార్. దీనివల్ల ఏంటంటే ఈ పంచాయతీలకు తెలుసు, అంటే గ్రామాల్లో ఏ ఏ పనులున్నాయి, ఎక్కడ ఉపయోగపడతాయో తెలుసు కాబట్టి వారి ద్వారానే ఇవి తయారు చేయించాలి సార్. అందుకే గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయి సార్.
1: ఇక మామూలుగా అండి, కాంట్రాక్టర్లు కూడా మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు, కాంట్రాక్టర్లు కూడా వస్తూ ఉంటారు. ఇది కాంట్రాక్టర్లకు అప్పగించారు, నాకు తెలిసి అప్పగించారండి. ఆపార్డ్ సంస్థ ఇంతకుముందు ఇది నిర్వహించేది, ఆపార్డ్ నుంచి ఈ ద్వామా డిఆర్డిఏ పీడి, తర్వాత ఎండిఓ స్థాయి అధికారులు, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్లు, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామంలో, టెక్నికల్ అసిస్టెంట్లు మండలంలో, తర్వాత ఎండిఓ మండలానికి ఇన్ఛార్జ్గా ఉంటాడు కాబట్టి ఇది చాలా వరకు వాళ్ళు చూసేవాళ్ళు. తర్వాత పీడీ లెవెల్లో ఉంటుంది, డిఆర్డిఏ పీడీ లెవెల్లో ఉంటుంది. మరి ఇప్పుడు కూడా అలాగే వర్తిస్తుందా అండి?
0: ఇది కాంట్రాక్టులు అనుమతించారు సార్, ఎందుకంటే కాంట్రాక్ట్లు అనుమతిస్తే డబ్బులన్నీ కూడా వాళ్ళకి వెళ్తాయి సార్. అందుకే ఏం చేస్తున్నారంటే ఇక్కడ కాంట్రాక్ట్ అవకాశం లేదు. ఈ చట్టం కింద నిధులతో చేపట్టే పనులకు కాంట్రాక్టర్ నియమించకూడదని చట్టం చెప్తుంది సార్.
1: అప్పుడు కూడా ఇది ఉండిందండి.
0: అవును, అప్పుడు కూడా
1: ఉండింది.
0: అంటే గ్రామ పంచాయతీ చేయాలి సార్, కాంట్రాక్టర్కి అవకాశం లేదు దీంట్లో.
1: ఇక పోతే అండి, ఈ చట్టం కింద కేంద్ర రాష్ట్ర నిధులు వాటా ఎలా ఉంటుందో తెలియజేస్తారా అండి?
0: ఇది చాలా మంచి ప్రశ్న సార్ ఇది, ఎందుకంటే మనం అందరూ తెలుసుకోవాలి ఎంత శాతం గవర్నమెంట్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందని మనకు చాలా అవసరం ఇక్కడ. ఈ చట్టం కింద ఏంటంటే రాష్ట్ర కేంద్ర నిధులు అని చెప్పేసి ఒక వాటా ఉంది సార్. ఉదాహరణకు ఈశాన్య మరియు హిమాలయ రాష్ట్రాలకైతే 90% కేంద్ర నిధులు, 10% రాష్ట్ర నిధులు కేటాయించాలి. శాసనసభ కలిగిన అంటే మనలాంటి ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, అట్లాగే కేంద్రపాలిత రాష్ట్రాలు అయితే 60:40 ఉంటాం సార్, అంటే 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్రాలు భరించాలి సార్. అట్లా శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాలు, ఇక్కడైతే పూర్తిగా కేంద్రమే 100% నిధులు ఇస్తుంది సార్. మనలాంటి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు మాత్రం 60:40 అని 60% కేంద్రము, 40% రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది సార్ ఇది వీజీ రామ్జీ పథకంలో.
1: ఇకపోతే అండి, చివరి ప్రశ్న అండి, మన ప్రదేశంలో పారదర్శకత ఎలా నిర్ధారిస్తారో, పథకం పురోగతిపై ప్రజలకు ఎలా సమాచారం అందిస్తున్నారో తెలియజేస్తారండి.
0: ఎస్ సార్, మనం జీరావంజీ పథకంలో భాగంగా ఏంటంటే ప్రతిరోజు పని ప్రదేశంలో జనతా బోర్డు ప్రదర్శించాలి. అందులో పని వివరాలు, అంచనా, కూలీ రోజులు, మెటీరియల్ పరిణామాలు, పరిమాణాలు, ఒక అంశం సంబంధించిన ఖర్చులోని వివరాలు కూడా అక్కడ రాసి పెట్టాలి సార్. దానివల్ల ఏంటంటే అక్కడ వచ్చిన సభ్యులకందరికీ కూడా తెలిసిపోతుంది పని ఏమున్నది, ఎన్ని రోజులు పని కల్పిస్తున్నారు, ఏ మెటీరియల్ వాడుతున్నారు, ఇవన్నీ కూడా అంటే కూలకుషంగంగా మనకు వికసిత భారత్ వీజీ రామజీ ప్రోగ్రాంలో పెట్టడం జరిగింది సార్. అందువల్ల ఈరోజు ఇది పెద్దగా విజయవంతమవుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ కూడా ఉపాధి అవకాశాలను దాదాపుగా 100 రోజుల నుంచి 120 రోజులకు పెంచడం అనేది చాలా అత్యంత ముఖ్యమైన సార్. ఎందుకంటే వారికి ఈరోజు మనం ఒక కూలీని నిర్ధారించి లేదంటే వాళ్ళకు ఉపాధిని కల్పిస్తున్నది వికసిత భారత్ వీజీ రామజీ సార్.
1: చాలా సంతోషం అండి డాక్టర్ కె బడే సాహెబ్ గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చి వికసిత్ భారత్లోని ఈ ప్రతి ఒక్క చట్టం అంటే అమలు అవుతూ ఉంది. ముందుగా 2024 సూర్యగారి యోజన కూడా ప్రారంభమైంది, ఇప్పుడు 2025 జీరామ్జీ చట్టము అమలైంది. ఈ జీరామ్జీ చట్టం అమలు గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించారు. అలాగే మా ఆకాశవాణి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మా శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
0: ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ జి రామ్జీ చట్టం 2025 ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఆచార్యులు శ్రీ కె బడే సాహెబ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమం సమర్పణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:01. అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమానికి పునఃస్వాగతం పలుకుతుంది మీ రేడియో నేస్తం. మీరు కోరిన

మాటలు వినే ముందు మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి నిజామాబాద్, పిన్ 503001. అభిరుచి కార్యక్రమంలో ముందుగా మనం వినబోయే పాట అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, మరి వీరందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట. వినేద్దాం.

0: కార్యక్రమంలో చిన్న విరామం.
1: డాక్టర్ బలరామ్ జాదవ్,
2: ఎత్తు వంకర బెల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
1: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
2: డాక్టర్ బలరామ్ జాదవ్,
1: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలకు ఒక సూచన, ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే హృదయ రాగాల్లో మీరు కోరిన పాటలు వినడానికి 8462245066 నంబర్కు పాట వివరాలు, మీ వివరాలు టైప్ చేసి వాట్సాప్ సందేశంగా పంపించండి. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: శ్రోతలు వింటున్నారు అభిరుచి ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాటగా మా కోసం అడవిరాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటను వినిపించండి అంటూ శ్రీకాకుళం జిల్లా వజ్రప్ కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్తా, బాబురావు, రజని, కోటి, రాము, పైడితల్లి, నాగనాథ్ గుప్తా, రాజశేఖర్, ప్రసాద్, రవి, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, ఈశ్వర్రావు వీరంతా కూడా ఈ ఉత్తరాన్ని రాశారు. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది మీరు కోరిన ఈ పాట, వినేద్దాం.

అభిరుచి వింటున్న శ్రోతలకు మరో సూచన. ఈరోజు రాత్రి 10 గంటలకు మీ మనసుకు మధుర స్మృతులను గుర్తు చేసే మధుర గీతాలు ప్రసారమవుతాయి. గంటపాటు ట్యూన్ చేసి ఉంచండి 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. శ్రోతలు వింటున్నారు అభిరుచి ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం.

అభిరుచి కార్యక్రమంలో మీరు వింటున్న పాట లక్కీ భాస్కర్ సినిమా నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఆర్ రఘువీర్ సింగ్, సుగుణభాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసం.

0: వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ప్రకటనలు విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత ఉత్తరం మారుబోయిన శ్రీనివాసరావు, పద్మ, జక్కుల నరేష్, హర్షిత, జోషిక, అకుల్, అర్జున్, పెదబోయిన సుధాకర్, లలిత, పయ్యావుల రామ్మూర్తి, స్వరూపరాణి, కాగితపు రమాదేవి, వెంకటేశ్వరరావు వీరంతా కూడా భద్రాద్రి, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలం, ప్రశాంతి నగర్ నుండి ఉత్తరం రాశారు. వీరంతా కోరుతున్న పాట ఇద్దరు మిత్రులు చిత్రం నుండి. పాట వినేద్దాం.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్. అభిరుచి కార్యక్రమంలో తర్వాత ఉత్తరం. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రజని, వెన్నెల, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, లావణ్య కుమారి, వీరంతా కోరుతున్న పాట నీరాజనం చిత్రం నుండి.

0: మీరు విన్న ఆ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు. వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: Hey, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా

0: ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు వినండి జానపద గీతం.
4: పల్లె యొక్క అందచందాలను గురించి, పల్లె రైతన్న యొక్క విశిష్టతను గురించి వివరించే ఒక చక్కని పాట మనకు క్రాంతికుమార్ నోట విందాం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: Hey, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: శ్రోతలు వింటున్నారు జానపద గీతాలు.

0: కూర్చో, అంతా మంచిదేనా?
1: అంతా మంచుకున్నానురా.
0: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏంద్రా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
0: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు.

0: ఈగలు జమగా అవరా భగో. ఆ నీళ్ళు కూడా ఇంటెనకాలనే చదువుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఆయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకి ఏం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. సుమధుర గీతాలతో మీ హృదయాలను పరవశింపజేసే మధుర గీతాల కార్యక్రమంతో మీ ముందుకొచ్చాం. కార్యక్రమంలో ముందుగా విరహపు వేదనలోనూ, ప్రేమ జ్ఞాపకాలలోనూ, ఆశల రెక్కలపై ఎగిరే ఊహల్లోనూ మనసుకు తోడుగా నిలిచే అందమైన భావగీతమిది. సాహిత్యంలోని కవిత్వం, స్వరాల్లోని భావుకత అన్నీ కలిసి శ్రోతల హృదయాలను హత్తుకునేలా సాగే ఈ మధుర గీతం వందే మాత్రం చిత్రం నుండి. డాక్టర్ సీనారాయణ రెడ్డి సాహిత్యానికి సంగీతం సమకూర్చారు చక్రవర్తి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకీ గార్ల గలం వెంట జారిన యుగల గీతమిది.

0: ఆకాశమా నీవెక్కడా, అవని పైనున్న నేనెక్కడా.
1: తననం తననం తననం

శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు. ఒక శిల్పానికి ఊపిరి పోస్తే కళ అవుతుంది, అదే శిల్పానికి అనురాగ స్పర్శ తగిలితే అమర కావ్యం అవుతుంది. కాలం చేతుల్లో రాయిలా మిగిలిపోయిన ఓ హృదయం సంగీతం సాహిత్యం పొంగిపొర్లే సుమధుర స్పర్శతో ఎలా చిగురించిందో వర్ణించే ఈ అద్భుత గీతమిది. దర్శకరత్న దాసర్ నారాయణరావు గారు 1982లో తెరకెక్కించిన కళాత్మక చిత్రం మేఘ సందేశం. రమేష్ నాయుడు గారి అమృతతుల్యమైన సంగీత సారథ్యంలో వేటూరి గారి కలం నుండి జారిన అక్షర అపురూప కావ్యం ఈ పాట. సుశీలమ్మ గారి గొంతులో మలయ మారుతంలో సాగే ఈ పాటను ఇప్పుడు విందాం.

శ్రోతలు టీన్ చేశారు 103.2 మెగాహిట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు మధుర గీతాలు. కార్యక్రమంలో తర్వాత పాటగా చల్లని వెన్నెల, మధురమైన సంగీతం, హృదయాన్ని తాకే సాహిత్యం ఇవన్నీ కలిసిన ఈ పాట వింటుంటే మనసు కూడా వెన్నెల్లో విహరించినట్టుగా అనిపిస్తుంది. వెన్నెల కురిసే వేళ, మనసులు మౌనంగా మాట్లాడుకునే వేళ, ప్రేమకు మాటలు అవసరం లేని ఆ మధుర క్షణాలను గుర్తు చేసే ఈ పాటను విందాం. పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం నుండి. గీత రచన పింగళి నాగేందర్రావు, సంగీతం అందించారు ఘంటసాల, గానం ఘంటసాల పీలీలా. వినండి.

మధుర గీతాల కార్యక్రమంలో తర్వాత పాటగా ఈ పాట కేవలం ఒక సంగీత సృష్టి మాత్రమే కాదు, మనసు ఆరాటపడి ఒక పవిత్ర ప్రార్థన. అప్పటి వరకు మౌనంగా ఉండిపోయిన స్వరానికి ఒక ఆత్మీయ బంధం తోడైతే లభించే తీపి అనుభూతి ఇది. అనురాగం పరిమళించే వేళ గుండెల్లో దాగున్న భావాలన్నీ రాగాలుగా మారి ప్రవహించాలనే ఆరాటం ఈ పాట ప్రతి పల్లవీ చరణంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది మనకు. 1983లో వచ్చిన కోకిలమ్మ చిత్రంలోని ఈ అద్భుత భావగీతం ఆచార్య ఆత్రేయ కలం నుండి జాలువారగా స్వరకల్పన అందించారు ఎంఎస్ విశ్వనాథన్. గానం గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఇప్పుడు వినేద్దాం ఈ పాటను.

శ్రోతలు టించేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు మధుర గీతాలు. కార్యక్రమంలో తర్వాతగా కొన్ని పాటలు చెవులకు వినిపించవు, మనసుకు మాత్రమే వినిపిస్తాయి. కొన్ని స్వరాలు గాలిలో కలిసిపోవు, అవి జ్ఞాపకాలుగా మనసులో నిలిచిపోతాయి. మదిలోని మాటలు పెదవులపైకి రాకముందే వీణతంత్రుల భావాలు మ్రోగుతాయి మన మదిలో. చూపుల్లో దాగిన అనురాగం స్వరాలుగా మారుతుంది. అందుకే కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచండి. ఆ జ్ఞాపకాల వీణను మీ హృదయంలో కూడా మ్రోగనివ్వండి. వినండి ఆత్మీయులు చిత్రం నుండి మదిలో వీణలు మ్రోగే అంటూ ఈ మధుర గీతాన్ని ఆస్వాదించండి. ఈ పాటకు సంగీతం సమకూర్చారు ఎస్ రాజేశ్వరరావు. గానం పి సుశీలా.

శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు. కార్యక్రమంలో తర్వాత పాటగా మనసు మల్లె పువ్వులా పరిమళించే రోజులు, ప్రేమ పలుకులు గాలిలో తేలే వేళలు, అందమైన ఊహలకు రెక్కలు తొడిగే మధుర క్షణాలు అవి. యవ్వనపు చిలిపితనం, ప్రేమలోని స్వచ్ఛత, ప్రకృతిలోని అందం అన్నీ కలిసి ఓ అందమైన అనుభూతిని పంచుతాయి. ఇప్పుడు వినండి లేత మనసులు చిత్రంలోని ఈ పాటను. గీత రచన దాశరథి, సంగీతం అందించారు ఎంఎస్ విశ్వనాథన్, గానం రామకృష్ణ పి సుశీలా.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు దాటి 32 సెకండ్లు. మీరు వింటున్నారు మధుర గీతాలు. కార్యక్రమంలో తర్వాతగా మధురమైన భావాలకు స్వరరూపం, మనసులోని అనురాగానికి సంగీతపు పరిమళం. ఈ పాట ప్రేమికుల మనస్సులోని సున్నితమైన అనుభూతులను, ప్రణయ మకరందాన్ని ఎంతో అందంగా ఆవిష్కరించారు డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు తన కలం ద్వారా. సాలూరి గారి స్వరకల్పనకు ఘంటసాల గారి గాంభీర్యమైన గొంతు, పి సుశీల గారి తీయని గాత్రం కలిసి ఈ పాటను ప్రణయ రాగంగా పలికించాయి. వినండి జై జవాన్ చిత్రం నుండి ఈ పాటను.

మధుర గీతాల్లో తర్వాతి పాటగా 1979లో విడుదలైన చిత్రం కెప్టెన్ కృష్ణ. ఇందులోని ఒక అద్భుతమైన సమ్మోహన గీతం ఇప్పుడు విందాం. ప్రేమికుల మధ్య ఉండే అవ్యక్తమైన భావాలను, కలకాలం నిలిచే అనుబంధాన్ని ఎంతో అందంగా ఆవిష్కరించే ఈ గీతం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మెలోడీగా నిలిచిపోతుంది. కవి సామ్రాట్ వేటూరి గారి రమణీయమైన పదబంధాలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గార్ల గలం ద్వారా జాలువారిన యుగల గీతం ఇది. వినేద్దాం.

మీరు వింటున్నారు మధుర గీతాలు. వెన్నెల రాత్రి నిశ్శబ్దంలో ఆకాశంలో మెరిసే జాబిలిని చూస్తూ మనసు పలికే మధురమైన భావన, ఆత్మీయ సంభాషణ, ప్రేమలోని మృదుత్వం, విరహంలో దాగిన తీయని బాధ అన్నీ కలగలసి ఒక అందమైన జ్ఞాపకాల జాబిలిని మీ ముందుకు తీసుకొచ్చింది ఈ గీతంలో. సంగీతం అందించారు జేవి రాఘవులు, సాహిత్యం వేటూరి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, చిత్రం రంగూన్ రౌడీ.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో. మీరు వింటున్నారు మధుర గీతాలు. అందమంటే కేవలం రూపంలో కనిపించేది కాదు, మనసు తాకే ప్రతి మధురమైన అనుభూతిలో ఓ అందముంటుంది. ఆ అందాన్ని ఆనందంగా మలిచే మధురమైన గీతమే బ్రతుకు తెరువు చిత్రంలోని ఈ పాట. సున్నితమైన భావాలను పలికించే సాహిత్యం, హృదయాన్ని హత్తుకునే స్వరాలు, ఆ కాలపు సంగీత మాధుర్యాన్ని ఈ పాటలో మనకు గుర్తుకు తెస్తుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పాట వినేద్దాం.

తొలకరివాళ కురిసిన వేళ ప్రకృతి పరవశించి కొత్త రూపు సంతరించుకున్నట్లే తొలి ప్రేమలో మునిగిన ప్రేమికుల హృదయాల్లోనూ ఆనంద తరంగాలు ఎగిసిపడతాయి. ప్రకృతిలో వచ్చే తొలకరి మెరుపు క్షణకాలమే అయినా మనసుల్లో వెలిగే అనురాగాల మెరుపు కలకాలం నిలవాలని కోరుకోవడమే ఈ పాటలో అసలు ఆంతరంగం. ఈ పాటకు పింగళి నారాయణరావు పదం పదం కలిపి అందించగా పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గార్ల గాత్రంలో మధుర కావ్యమై నిలిచింది ఈ పాట చాణిక్య చంద్రగుప్త చిత్రం నుండి.

మధుర గీతాల కార్యక్రమం చివరి అంకానికి చేరింది. ఎంత చూసినా, ఎంత విన్నా, ఎంత దగ్గరగా ఉన్నా మనసుకు ఇంకా ఏదో కావాలనిపించే అనుభూతి ఈ పాట పలికిస్తుంది. ప్రేమలో మాటకన్నా భావాలకే ఎక్కువ ప్రాధాన్యముంటుంది. ఒక చూపు, ఒక చిరునవ్వు, ఒక చిన్న పలకిరింపు, ఇవే కదా ఎన్నో మధురమైన అనుభూతులకు కారణమవుతాయి. ఇంకేం మరి, మీరు ఆస్వాదించండి ఈ పాటను గూడు పుఠాని చిత్రం నుండి.

మధురమైన గీతాలతో మనసులను మైపెర్పింపజేసిన ఈ సంగీత ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది. పాట ముగిసినా దాని మాధుర్యం మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. జ్ఞాపకాలుగా మిగిలే ఈ మధుర స్వరాలను మీకు వీడుకోలు పలుకుతూ మరో అందమైన గానయాత్రలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సంగీతాన్ని ఆస్వాదిస్తూ మధుర జ్ఞాపకాలను పదిలంగా దాచుకోండి.

0: For examination. National Testing Agency has revamped its examination team by removing 600 experts and onboarding new experts. In a social media post, Ministry of Education said that a four-tier question paper checking system would be put in place by NTA to strengthen the scrutiny of examination papers. The NTA will also induct 20 to 25 officials in the next 2 to 3 weeks. Further, NTA offices will be shifted to the new premises where security will be reinforced with CISF teams. In the BWF Badminton World Championships, Indian women's doubles pair of Tressa Jolly and Gayatri Gopichand have advanced to the pre-quarterfinals in Delhi. The Indian duos outshine United States' Lauren Lam and Alison Lee in straight games 21-15, 21-12. A-shuttlers Lakshya Sen and Unnati Hooda have sailed into the second round of the respective singles events. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 11:10 దాటి 15 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.